ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శాఖ సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 11వ తేదీ గురువారం. 323.6 మీటర్లు అనగా 927 కిలో హెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఓ భారతీయ వీరుడా దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ నిమ్మల అశోక్ గౌడ్, సంగీతం శ్రీ జి రామచంద్రరావు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన శ్రీ నిమ్మల అశోక్ గౌడ్, సంగీతం శ్రీ జి రామచంద్రరావు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: శ్రీ కొవ్వలి రాజేశ్వరరావు విచిత కీర్తన విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. ఈనాటి చింతన కార్యక్రమంలో శ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ గారి వ్యాఖ్యానం వింటారు.
1: సజ్జన సాంగత్యం సర్వశ్రేయోదాయకం. ఈ విషయంలోనే భర్తృహరి ఇట్లా అంటారు. జాడ్యంధియోహరతి సించతి వాచి సత్యం మానోన్నతిం దిశతి పాపమపాకరోతి చేతఃప్రసాదయతి దిక్షుతనోతి కీర్తిం సత్సంగతి కథయ కిం నకరోతి పుంసాం. మానవుని యొక్క బుద్ధిలో ఉన్న జడత్వాన్ని పోగొట్టి సత్యవాక్యమును కలిగింపచేస్తుంటుంది, గౌరవాధిక్యాన్ని కలిగిస్తుంది, పాపమును నశింపచేస్తుంది, మనస్సును ప్రసన్నం చేస్తుంది, దిగంత విశ్రాంతమైన కీర్తిని కలిగిస్తుంది ఈ సత్సంగతి. ఈ విధముగా ప్రయాలోచిస్తే సత్సంగతి పురుషాభిలషితములైనటువంటి వాటిల్లో దేనిని కలిగింపచేయలేదు అని దీని భావం. కాగా సజ్జన సంగతి వలన మహోన్నత స్థితి కలుగును అనే విషయం తెలుస్తున్నది. పూర్వకాలంలో ఒక మహారాజు తన కన్యకను ఎవరికిచ్చి వివాహం చేస్తే క్షేమకరంగా ఉంటుంది అని ఒక మునిని అడిగితే, గంగాతీరంలో రేపు ఉదయం తపస్సు చేసుకునుతుండే యువకునికిచ్చి పెండ్లి చేయమని ఏవో కొన్ని లక్షణములతో అతన్ని గుర్తించే విధానాన్ని చెప్పారు ఆ మహర్షి. దీనిని చాటుగా ఉండి విన్న ఒక దొంగ మరునాడు ఆ లక్షణములకు తగిన వేషాన్ని ధరించి గంగాతీరంలో కూర్చుని తపస్సు చేస్తూ ఉండే మునివలే నటించారు. అనుకున్నట్లుగానే రాజు వచ్చి తమ కన్యకనిచ్చి వివాహము చేసేదను అని చెప్పగానే అప్పుడు ఆ దొంగ ఆ మునిమాటలను దొంగతనముగా విని వేషము వేసినందులకు రాజకన్యకతోటి వివాహం సంప్రాప్తము కానున్నది కదా, ప్రత్యక్షముగా ఆ ముని ఉపదేశములను గ్రహించి వాణ్ణి నటన కొరకు కాక వాస్తవముగా ఆచరించినట్లయితే ఇంకెంత లాభము కలుగును అని మానసిక పరివర్తనాన్ని కలిగి ఆ మునిని సందర్శించి చివరకు యోగభంగుడుగా మారారు. ఈ కథను బట్టి భర్తృహరి చెప్పిన సర్వలక్షణములు ఈ దొంగకు కలిగినట్లే కదా, కావున సత్సాంగత్యము సర్వశుభములను చేకూర్చున్నట్లో సంశయం ఏ కొంచెమూ లేదు. ఈ సత్సంగతి కల్పవృక్ష కామధేను చింతామణుల కంటే అధికముగా ఫలప్రదమవుతుంది అని ఒక కవి ఈ రీతిగా వర్ణించారు. కల్పద్రుమ కల్పితమే వసూతే సా కామధు కామితమే వధోక్తి చింతామణి చింతితమే వదత్తే సతాం హి సంగ సకలం ప్రసూతే. కల్పవృక్షము బ్రహ్మచేత సృష్టింపబడి లోకములో ఉండే పదార్థములను మాత్రమే సృష్టించి ఇస్తుంది. కామధేను మనచేత కోరబడిన కామితములను మాత్రమే ఇస్తుంది. చింతామాణిక్యం మన ఆలోచనములలో ఊహింపబడిన పదార్థములను కూడా ఇస్తుంది. సత్సాంగత్యం ఊహకు అందనివైనా మనము కోరకున్నా మనకు శ్రేయము కలిగించే అన్నింటినీ చేకూర్చగలదు. కావున వీటన్నిటికంటే సత్సాంగత్యము అధిక ఫలప్రదమును అని తెలుస్తున్నది. అట్టి సత్సాంగత్యం అనుద్దేశ్యపూర్వకముగా అప్రయత్నముగా అనిచ్ఛాపురస్సరముగా లభించిన దాని వలన కూడా మహాఫలం సిద్ధిస్తుంది. దేవీభాగవతంలో ఒక గాథ ఉన్నది. ధ్రువసంధిపుత్రుడైన సుదర్శనుడు సంవత్సర వయస్సు కలిగి ఉన్నప్పుడే తండ్రి మాతామహుడు మరణించిన కారణం చేత రాజ్యభ్రష్టతను పొంది తల్లిచే రక్షింపబడుతూ భారద్వాజాశ్రమంలో పెద్దవాడైనాడు. దేవీ ఉపాసన చేత శక్తివంతుడు కూడా అయినాడు. కాశీరాజ్యాన్ని పాలించే సుబాహు అనే రాజు యొక్క పుత్రిక శశికళ దేవీ ప్రేరణ చేత ఈ సుదర్శనుని భర్తగా వరించినది. రాజ్యభ్రష్టుడైనటువంటి ఇతన్ని అల్లుడుగా గ్రహించడానికి అతనికి ఇష్టం లేకున్నా తప్పనిసరి అయి సుదర్శనుడు కన్యాదానం చేశాడు. సుదర్శనునకు నూతన వధువును గైకొని వెళ్లే సుదర్శనుణ్ణి శత్రువులు అడ్డగించగా అతని ఉపాస్య దైవతం దుర్గాదేవి ఆవిర్భవించి శత్రువు సంహారం చేసినది.

0: అప్పుడు సహాయం కోసం వచ్చినటువంటి సుబాహు జగన్మాతను చూచి ఈ రీతిగా చెబుతాడు. సత్సంగతి కథమహో నకనోతి పుంసాం ప్రాసంగికాపి విహితా ఖలు చిత్తశుద్ధి జామాతురస్య విహితేన సమాగమేన ప్రాప్తం మజాద్భుతమిదం తవ దర్శనం వై. ఓ జగన్మాత, నీ భక్తుడైనటువంటి సుదర్శనుని శక్తిని ఎరుగని అవస్థలో నేను అతనికి కన్యకను ఇవ్వడానికి కూడా అంగీకరించక చివరకు అతని సంబంధాన్ని అంగీకరించాను. ఇట్లు ప్రాసంగికంగా సంభవించిన ఈ సత్సంగతి మహాభాగ్యమైన నీ దర్శన సౌభాగ్యాన్ని కలిగింపచేసినది. సత్సాంగత్యము జీవులకు ఎటువంటి శుభమును కలిగించలేదు అని తన విస్మయాన్ని ప్రకటించాడు. ఈ విధంగా పరిశీలిస్తే మహాత్ములతోటి సాంగత్యం అప్రయత్న సిద్ధంగా కలిగినా అనూహ్యములైనటువంటి సత్ఫలితాలను సిద్ధింపచేస్తుంది అని. కావున సర్వులు సత్సంగతి కోసమనే ప్రయత్నించాలి.
1: ఇంతవరకు మీరు చింతన కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాత శ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల్లో ఆరోగ్య సంరక్షణ అన్న అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరణ వింటారు.
1: వానాకాలం వస్తుందంటేనే మనకు ఆనందం. ఎందుకు? మన పంటలు సాగు చేసుకోవడానికి కావలసినటువంటి వాన పడుతుంది, నేల పదునవుతుంది, దాంతోపాటుగా మనం ఇతర కార్యక్రమాలన్నిటికీ సిద్ధం కావడానికి అవకాశం ఉంటుంది. మరి దీంతోపాటుగా ఈ వానాకాలం అనేటువంటి పరిస్థితి అనేది వాతావరణంలో కొన్ని మార్పులు తెస్తుంది. ఈ మార్పులు మనుషులకి, పశువులకి, పక్షులకి కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తెచ్చిపెడతాయి. అంటే ఇలాంటి వాతావరణంలో కొన్ని రకాల సూక్ష్మజీవులు ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అలాంటి సూక్ష్మజీవులు మరి మనం పోషణ చేసేటువంటి పశువులకు ఆశిస్తే వాటికి జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే మనం ఆనందంతో వ్యవసాయ పనుల్లో మునిగిపోతే అప్పుడప్పుడు పశువులకు కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి అనేది మనం మర్చిపోతాం. అందుకే కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే గనక ఇలాంటి సమస్యలు రాకుండా మన పశుపక్షాదుల్ని కాపాడుకోవచ్చు. గతంలో మనం పొలం పనుల్లో మాట్లాడుకున్నాం, ముఖ్యంగా పశువులకి ఈ జబ్బులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా మనం టీకా మందులు వేయించుకుంటే ఇబ్బంది ఉండదు. వాటిల్లో ఈ పశువుల్లో ముఖ్యంగా నల్ల పశువులు, గేదెలు అంటాం, వాటికి గొంతు వాపు రాకుండా, తెల్ల పశువుల్లో జబ్బవాపు రాకుండా, అలాగే ఈ గొర్రెలు మేకలు వీటిల్లో ముఖ్యంగా గొర్రెల్లో చిటుకు రోగం రాకుండా వ్యాధి నిరోధక టీకాలను ముందుగా ఇచ్చుకోవటం అనేది చాలా ఉపయోగకరం. సరే, వానాకాలం వచ్చేసింది, వానలు పడ్డాయి, అప్పుడప్పుడే పచ్చి గడ్డి వస్తూ ఉంటుంది. మనకి సుమారుగా ఫిబ్రవరి మార్చి నెల నుంచి ఇప్పటిదాకా మనకి పచ్చిగడ్డి సరిగా దొరకదు. పశువులు పొలాల్లో తిరుగుతూనే ఉంటాయి కాబట్టి ఏదో కాస్త కూస్త దొరికిన ఎండుగడ్డిని వాటిని వీటిని తింటూ ఉంటాయి. పచ్చిగడ్డి ఎప్పుడైతే ఈ తొలకరి వర్షాలకి బయటకు వస్తుందో చూడంగానే ఈ పశువులకు ఆబగా తినబుద్ధి అవుతూ ఉంటుంది. వాటికి చాలా రోజుల తర్వాత దొరికింది కదా, అందుకే గబగబగబగబా ఎక్కువ తినేస్తాయి. అలా ఎక్కువ తినేయటం వలన మరి ఒక రకమైనటువంటి సమస్య వస్తుంది, ముఖ్యంగా గొర్రెల్లో. ఎప్పుడైతే ఆబగా ఇష్టంగా ఎక్కువగా పచ్చిగడ్డిని తిన్నాయో, అది కూడా మరి అప్పుడప్పుడే లేతగా వచ్చిన పచ్చిగడ్డిని తిన్నాయో, వాటితో పాటు కొన్ని రకాల సూక్ష్మజీవుల ఉత్పత్తి కూడా వాటి పొట్టల్లో అవుతుంది. ఎంత ప్రమాదకరం అంటే ఒక్కొక్కసారి

0: ఈ లోపల సూక్ష్మజీవుల సంఖ్య ఎప్పుడైతే ఎక్కువైపోయిందో చెట్టుకుని ఎగిరి కింద పడతాయి. అసలు మనం కాపాడుకుందామన్నా కూడా కుదరని పరిస్థితి ఉంటుంది. దాన్నే చిటుకు రోగం అంటాం. చిటుకేసేలోపు చనిపోతూ ఉంటాయి. దీనికి మంచి పరిష్కారం అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా వ్యాధి నిరోధక టీకానే. రోగం రాకముందే మనం మన గొర్రెలన్నిటికీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి ఈ చిటుకు రోగ వ్యాధి నిరోధక టీకాని ఇప్పించుకోవడం. సరే, పెద్ద పశువుల గురించి మాట్లాడుకుందాం. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ గేదెల్లో ప్రధానంగా నల్ల పశువుల్లో గొంతు వాపు వస్తూ ఉంటుంది వానాకాలం. ఈ గొంతు వాపు అనేది సాధారణంగా ఎలా గుర్తిస్తాం మనం? వచ్చిన కొత్తల్లోనే వెంటనే గనక మనం గుర్తుపడితే పశువును కాపాడుకోవచ్చు. అది కనుక నిర్లక్ష్యం చేస్తే పశువు చనిపోయేటువంటి అవకాశం ఉంది. సరే, గొర్రె చనిపోతే ఒక 5,000 6,000 పోయింది అనుకుంటాం. కానీ పెద్ద పశువు చనిపోతే 1,00,000 నష్టం మనకి. అంత నష్టం భరించడం చిన్న రైతుగా, సన్నా చిన్నక రైతుగా కష్టం మనకి. అందుకే మనము జబ్బు ఏదన్నా వచ్చిందా అనేది తెలుసుకోవటానికి ఎప్పుడూ కూడా మన కొట్టాల్లో మనం పశువుల్ని గమనిస్తూ ఉండాలి. గొంతు కింద ఏదన్నా వాపు వచ్చిందా, పశువుని పట్టుకొని చూస్తే జ్వరం ఏదన్నా ఉందా, కళ్ళు ఎర్రగా అయినయా, నీళ్ళు ఏమైనా కారుతున్నాయా, ఇవి గొంతు వాపు సంబంధించి ప్రధానంగా కనపడేటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు కనపడంగానే వెంటనే మనం పశు వైద్యం దగ్గరకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ జాగ్రత్త కనుక తీసుకుంటే మనం మన పశువును కాపాడుకోవచ్చు. ఇకపోతే తెల్ల పశువుల గురించి ముఖ్యంగా గమనించండి, మామూలుగా ఆరోగ్యంగా బాగా మంచి వయసులో ఉన్నటువంటి తెల్ల పశువుల్లో ఈ సమస్య వస్తూ ఉంటుంది. 6 నెలల నుంచి 2 సంవత్సరాల వయసు అంటే ఏంది, మంచి వయసులో ఉన్నటువంటి కోడదూడలు కానీ పెయ్యదూడలు కానీ ఆరోగ్యంగా ఉంటాయి అనుకుంటాం. కానీ బలంగా ఉన్నటువంటి ఈ పశువులకే ఈ సూక్ష్మజీవి ఆశిస్తూ ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది. అసలు ఈ జబ్బు వచ్చినప్పుడు ఈ పశువులు, తెల్ల పశువులు కుంటుతూ ఉంటాయి. ఏంది కుంటుతూ ఉంటాయి అని చూస్తే వెనక జబ్బు ఉంటుంది చూశారు, దాని మీద వాపు కనిపిస్తుంది. ఏంటి వాపు వచ్చింది అని నొక్కామనుకోండి, బుర్రబురా బుర్రబురా అని శబ్దం వస్తుంది. ఒక్కొక్కసారి ముందు జబ్బకు కూడా రావచ్చు. ఇది కూడా ప్రమాదకరమైంది, ప్రాణాలు తీసే జబ్బు ఇది. దీనికి కూడా వ్యాధి నిరోధక టీకా ఉంది, అది వేయించుకుంటే ఉత్తమం. ముఖ్యంగా గొంతు వాపుకి జబ్బ వాపుకి రెండిటి కలిపి కూడా వ్యాధి నిరోధక టీకా మార్కెట్లో దొరుకుతున్నాయి. అదైనా తీసుకొచ్చుకుని వేసుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా వేశారా వేయలే తర్వాత సంగతి, వేస్తారు, వేస్తే వేయించుకోవడం మంచిది. వేయకపోయినా సరే ఇన్ని 1,000,000 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి పశువుల్ని మనం కాపాడుకోవాలంటే ఇది చెయ్యాలి. ఈ విధంగా ముఖ్యంగా మనము వానాకాలంలో ప్రధానంగా మన పశువుల్ని గమనించాలి. అసలు ఒక చిన్న చిట్కా చెప్తాను మీకు, పశువులు ఎప్పుడైనా సరే అనారోగ్యంగా ఉన్న ఏ జబ్బు అయినా కానీ సరిగ్గా మేయవు. మనం మేపు వేసింది వేసినట్టే ఉంటుంది, ముట్టు మీద చెమట రాదు, ఇంకా చెప్పాలంటే నెమరు వేయదు పశువు. ఇవి ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు బట్టి పశువుకి ఏదో సుస్థితి చేసింది, అనారోగ్యంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. వెంటనే తత్మాయన్ని కూడా మనం గమనిస్తే విషయం తెలుస్తుంది. అప్పటికీ తెలియలేదనుకోండి, దగ్గరలో ఉన్న పశు వైద్యుని పిలిపించి మనం చూపించాలి. ఇది ముఖ్యంగా మనము మన పశువుల్ని ముఖ్యంగా వానాకాలం సంబంధించి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశాలు.
1: ఇంతవరకు మీరు వర్షాకాలంలో పశువుల్లో ఆరోగ్య సంరక్షణ అన్న అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా ప్రాంత వ్యవసాయదారులకు వాతావరణ సమాచారం. రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ కొన్ని ప్రదేశాలలో పడే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన ఏమీ లేదు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ఈరోజు నుండి రాగల 4 రోజుల వరకు ప్రత్యేకమైన హెచ్చరిక ఏమీ జారీ కాలేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఈనాటి సాయంత్రం ప్రసారంలో 7:15 పల్లెసీమల కార్యక్రమం

హైడ్రోపోనిక్స్ విధానంలో పంట సాగు అన్న అంశంపై రస్తకుంటుపై కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం అనంత విహారి గారి ప్రసంగాన్ని వింటారు. అలానే శాస్త్రవేత్తలు అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారాన్ని ఆర్ పార్వతి కర్మనికి అందిస్తారు. ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒక చాట వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళుతుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ గానీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గానీ ఆమోదం చేశారు. ఒకటి ఆఫీస్ వచ్చి 1,300 కోట్ల రూపాయలు, రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఈ రెండు కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వసతి సముదాయం సీజీజీపీఓఏ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడం ద్వారా పరిపాలన మరింత సులభతరం అవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆమోదం లభించడం అమరావతి అభివృద్దిలో మరో ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలపగల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో నిన్న నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు 11 పేజీల కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఇంధన మార్కెట్ సంక్షోభం, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం స్థిరంగా ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: A historic tribute to India's longest-serving continuously elected Prime Minister Narendra Modi ji. The right leader at the right time at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. He is both our anchor and our innovator, working with a single agenda, that is nation.

0: first, a principle that all of us has constantly keep it in mind. Entire nation has to follow. 21st century belongs to Narendra Modi ji.
1: ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో నిన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవనాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్య సాధనలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కాలుష్యరహిత ఆధునిక ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని, దాని పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం కీలకమని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెంటనే సరఫరా పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
2: రాష్ట ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లో అక్రమ గనుల తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, గనుల తవ్వకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నిలిచిపోయిన లీజులు, పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గనుల అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది, ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఖరీఫ్ పంటకాలానికి రాయితీపై అందించే వరి విత్తనాల పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో విత్తనాల కొరత లేకుండా 31,000 క్వింటాళ్లకు పైగా వరి విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11:30 ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్ విద్యా కార్యదర్శి అభిలాష ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 13-21 జరిగిన ఈ పరీక్షలకు జనరల్, వొకేషనల్ కోర్సులకు చెందిన సుమారు 380,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
4: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ నాయకులు

0: కార్యకర్తలతో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమానికి సంబంధించిన ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే రైతులు, నిరుద్యోగులు, బీసీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను మరింత వేగవంతం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న వివిధ అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య నవదెహ్ల్యాః రాష్ట్రపతి భవనస్య సాంస్కృతిక కేంద్రే నీతి ఆయోగస్య ఏకాదశే శాసి పరిషదోపవేశనే అధ్యక్షతాం విధాస్యతి. వికసిత భారతాయ ప్రధానమంత్రిణః టీమ్ ఇండియా ఇది సంకల్పానుగుణం అస్య వర్షస్య ముఖ్య విషయో వికసిత భారతం @2047 ఇత్యస్య కృతే సమావేశీ మానవ వికాసః ఇన్క్లూజివ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఫార్ వికసిత భారత్ @2047 ఇతి అస్తి. విషయోయం ఆయు క్షేత్ర లింగ సామాజికార్థిక పృష్ఠభూమికాయాః భేదం వినైవ ప్రత్యేకం భారతీయస్య కళ్యాణాయ వికాసాయ చ కేంద్రీకృతో వర్తతే. ఉపవేశనే అస్మిన్ అస్య లక్ష్యస్య ప్రాప్తయే దృష్టిం సమేత్య దేశస్య ప్రత్యేకం నాగరికం ప్రతి అస్య సుదృఢ మాపన యోగ్య పరిణామేషు పరివర్తనస్య విషయే గభీరం మంథనం భవిష్యతి. అస్మిన్ మహత్వపూర్ణే ఉపవేశనే సమావేశీ మానవ వికాస ప్రారూపస్య విషయే చర్చాం కర్తుం సర్వే ముఖ్యమంత్రిణః కేంద్రశాసిత ప్రదేశానాం ఉపరాజ్యపాలాః చ ఏకత్రితాః భవిష్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశ్వాసితవాన్ యత్ దేశస్య 44,00,000 కోటి నాగరికాణాం ఆకాంక్షాః నిశ్చప్రచం పూరయిష్యంతే. తేన సముదీరితం యత్ రాష్ట్రీయ జనతాంత్రిక గఠబంధన దళం సదైవ రాష్ట్రస్య విశ్వాసం సుదృఢం కృతవత్ అస్తి. అత్రావధేయం యత్ శ్రీమోదీ గత రాత్రౌ నవదెహ్ల్యాః భారత మండపే ఆయోజితం NDA సమ్మేళనం సంబోధితవాన్. ప్రధానమంత్రిణా భణితం యత్ దేశస్య ప్రత్యేకమపి నాగరికః వికసిత భారతస్య స్వప్నేన పూరితో వర్తతే. ఏషః స్వప్నః ఇదానీం కస్యాపి ఏకస్య వ్యక్తి విశేషస్య ప్రశాసనస్య వా రాజనీతిక దళస్య పరిధౌ సీమితో నైవాస్తి.
2: ఆ దేశ్ కా హర్ నాగరిక్ వికసిత్ భారత్ కే సప్నే సే భరా హువా హై. వికసిత్ భారత్ కా సప్నా అబ్ కిసీ ఏక్ వ్యక్తి కా నహీ రహా, కిసీ సర్కార్ కా నహీ రహా, కిసీ దల్ కా నహీ రహా. దేశ్ కే జన్ జన్ కా సప్నా బన్ చుకా హై, సంకల్ప బన్ చుకా హై. ఔర్ ఇస్ సప్నే కీ పూర్తి కే లియే హమే అప్నా హర్ పల్ సమర్పిత్ కర్నా హై. NDA కే 12 వర్షో కీ ఏక్ బడీ సఫల్తా యే భీ హై కీ దేశ్ కాంగ్రెస్ కే కూచ చక్ర సే ఆజాద్ హువా హై.
1: అస్మిన్ అవసరె NDA ఘటక దళైః ప్రధానమంత్రిణః మోదినః ఐతిహాసిక ఉపలబ్ధేః శ్లాఘనాయ ఏకః సంకల్ప ప్రస్తావః స్వీకృతః. ఏతదంతరం సంపూర్ణ విశ్వతః ప్రధానమంత్రిణే అభినందన సందేశాః ఆగచ్చంతః సంతి. అమెరికా దేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః యూరోపీయ ఆయోగస్య

0: अध्यक्षा उर्सुला वॉन डेर लेयन, इटली देशस्य प्रधानमंत्री जॉर्जिया मेलोनी, जर्मनी देशस्य चांसलर फेडरिक मोर्स, इजराइल देशस्य प्रधानमंत्री बेंजामिन नेतन्याहू, कनाडा देशस्य प्रधानमंत्री मार्क कॉर्नी सहैव दक्षिण कोरिया देशस्य राष्ट्रपतिः ली जे म्यूंग इत्यादयः प्रमुख वैश्विक नेतारः श्रीमोदिनं प्रति वर्धापनं प्रेषितवन्तः। संस्कृति मंत्रालयेन गतवर्षस्य कृते संगीत नाटक अकादमी पुरस्काराः अथ च उस्ताद बिस्मिल्ला खान युवा पुरस्काराः घोषिताः। अकादमी संघस्य सामान्य परिषदा संगीत नृत्य रंगमंच पारंपरिक लोक जनजातीय कला वैविध्येभ्यः कलामंचं यावत् विविध क्षेत्रेभ्यः अष्टोत्तरैकशत प्रसिद्धाः कलाकाराः चतुर्विंशत्युत्तर द्विसहस्रतम वर्षस्य अथ च पञ्चविंशत्युत्तर द्विसहस्रतम वर्षस्य अकादमी पुरस्कारार्थं चिताः। एते चिताः पुरस्कार विजेतारः अशेषस्य हि देशस्य प्रतिनिधित्वं कुर्वन्ति। ये विभिन्न राज्येभ्यः केन्द्रशासित प्रदेशेभ्यः च सम्बद्धाः सन्ति। बैडमिंटन प्रतिस्पर्धायां सिडनी नगरे प्रचल्यमानायाः ऑस्ट्रेलियन ओपन स्पर्धायाः महिलानां वर्गे पीवी सिंधु तन्वी शर्मा च सफलताम् अवाप्य द्वितीय चक्रं प्रति प्रविष्टवत्यौ। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన స్వాతంత్ర సమరయోధుడు భారతీయ విప్లవకారుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ గారి జయంతి, అలాగే నాట్యావధాని ధారా రామనాథ శాస్త్రి గారి జయంతి. ఈ సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. ఇదే కార్యక్రమంలో అపోహ నాటిక వింటారు. రచన శ్రీ ఎం ఉమాశంకర్, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సామ సునీల్. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీవి మల్లేశ్వరరావు సాక్సోఫోన్ వాదనం వింటారు. వయలిన్ శ్రీ హెచ్ రామచరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. 8:59 తిరిగి 10:30 పాటలు పలికి ఫోనీ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 మధురిమ, 12:10 మధుమంజరి శీర్షికన మరిన్ని చిత్రగీతాలు వినవచ్చు. 1:33 ముత్యాల ముంగిల్లు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో గ్రామీణ ప్రజల ప్రధాన సామాజిక ఆరోగ్య సమస్యలు పరిష్కార మార్గాలు అన్న అంశంపై విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్ సామాజిక ఆరోగ్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి వందన గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. 2:30 వాతావరణ సమాచారం. 2:31 జానపద రంజని. ఈ కార్యక్రమంలో శ్రీ వీర్నాల దేవాభిక్షం వారి బృందంచే సాతాది వైష్ణవుల కథ పగటి వేషాలు వింటారు. 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు మధురమైన తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 సమాచార వాణి వాతావరణ సమాచారం వింటారు. 6:30 సాయం సమీరం. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో హైడ్రోపోనిక్స్ విధానంలో పంట సాగు అన్న అంశంపై రస్తకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం అనంత విహారి గారి ప్రసంగాన్ని వింటారు. అలానే శాస్త్రవేత్తలు అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారాన్ని ఆర్ పార్వతి గారు మనకి అందిస్తారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసీడిఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారి ప్రసంగాన్ని వింటారు మార్కాపురం కేంద్రం సమర్పణలో. 8:00 స్వరమాలిక, 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం వారి సమర్పణలో. 8:45 సమాచార సంధ్య.

హిందీలో వార్తలు వింటారు. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్ లైట్. 9:30 స్వరమాలిక. 10:30 ఆపాద మధురాలు. ఇవి ఈనాటి ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీ శర్మ 2వ రెండుకు చేరుకున్నారు. వార్తల వివరంగా. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఎల్లప్పుడూ దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరాశపరిచిన తర్వాత ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సరైన ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా తెలుసుకున్నారని మోదీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో 25 కోట్ల పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడటం ప్రభుత్వ విధానాలు దిశ సరైనవని నిరూపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: భారత్ కే లోగో నే పెహ్లీ బార్ యే దేఖా హై కి జబ్ సహీ నియత్ సే సర్కార్ చల్తీ హై తో తేజ్ గతి సే వికాస్ భీ హోతా హై. ఎన్డీఏ సర్కార్ కే ఇన్ 12 వర్షో మే 25 కరోడ్ సే జ్యాదా లోగో కా గరీబీ సే బాహర్ నికల్నా యే దిఖాతా హై कि हमारी नीतियां सही है, हमारी दिशा सही है. ये सफलता आज देश के हर उस व्यक्ति को एक भरोसा देती है कि एक न एक दिन उसके सपने भी पूरे होंगे.
0: జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए थे. इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा, लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है. मैं आज देश की महान जनता को भी नमन करता हूँ, जनता जनार्दन का आभार व्यक्त करता हूँ.
0: అంతకుముందు దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం, నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలవటం వంటి సందర్భాలను పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది.

0: తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలు అందిస్తున్న నరేంద్ర మోదీకి ఇది ఒక చారిత్రాత్మక గౌరవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు.
1: ఇట్ ఈస్ ఏ హిస్టారిక్ ట్రిబ్యూట్ టు ఇండియాస్ లాంగెస్ట్ సర్వింగ్ కంటిన్యూస్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ. ది రైట్ లీడర్ అట్ ది రైట్ టైమ్ అట్ ది రైట్ ప్లేస్ నరేంద్ర మోడీజీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్. ఈస్ బోత్ అవర్ యాంకర్ అండ్ అవర్ ఇన్నోవేటర్ వర్కింగ్ విత్ ఎ సింగిల్ అజెండా దట్ ఈస్ నేషన్ ఫస్ట్ ఏ ప్రిన్సిపల్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ కాన్స్టెంట్లీ కీప్ ఇట్ ఇన్ మైండ్.
0: భారత్కు అత్యధికాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో అమెరికా అధ్యక్షుడు తన మిత్రుడైన ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ ఆయన ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మోదీ ఒక దృఢమైన ఆరోగ్యమైన తెలివైన వ్యక్తి అని ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా ప్రతినిధి దిమిత్రి ప్రెస్కో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలను అభివృద్ధి కోసం మోదీ తన వంతు కృషి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టిందని నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రధానమంత్రి మోదీతో కలిసి పనిచేయడానికి తన సంసిద్ధతను ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరుస పర్యాయాల్లో అత్యధికాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా 4,399 రోజుల నిరంతర సేవతో 4,398 రోజుల పాటు నిరంతరంగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇదిలా ఉండగా కోటేశ్వర్ రోడ్ నుండి విమానాశ్రయం వరకు ఉన్న కారిడార్ను కవర్ చేసే అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2A కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో నెట్వర్క్ సుమారు 78 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని, విమానాశ్రయానికి నిరంతర కనెక్టివిటీని అందిస్తుందని, ప్రజా రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫ్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దీన్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక కీలక ముందడుగుగా ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి టీమిండియా దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం వికసిత్ భారత్ ET 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి అనే ఉత్తమంతో వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయ శ్రేయస్సు అభివృద్ధిపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ నిన్న 2వ రౌండ్కి చేరుకున్నారు. 2 సార్లు ఒలింపిక్ పథకం సాధించిన సింధు టోర్నమెంట్ తొలి రౌండ్ పోరులో పెరుకు చెందిన ప్రపంచ 76వ ర్యాంకర్ ఇన్స్ కాస్టిల్లోను 21-13, 21-11 తేడాతో ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సింధు మన దేశానికి చెందిన ప్రపంచ 39వ ర్యాంకర్ ఈషారాణి బరువాను ఎదుర్కోనుంది. చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ చియు పిన్ చియాన్పై 21-12, 22-20 విజయం సాధించడంతో తన్వీ శర్మ కూడా తిరిగి ఫామ్లోకి రాగా రేపు జరగనున్న 2వ రౌండ్లో తన్వీ మాళవిక బన్సూత్తో తలపడనుంది. వాతావరణం. పశ్చిమంగా నెలకొన్న డిస్టర్బెన్స్ ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వాయువు భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. రాబోయే 5-7 రోజుల్లో వాయువు దేశ ఈశాన్య ప్రాంతంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే కాలంలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారత నౌకాదళం కోసం గరిష్టంగా 75% స్వదేశీ

పరిజ్ఞానంతో కూడిన 20 ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జిఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ నిన్న 449 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. కొనుగోలు భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన అభివృద్ధి తయారీ విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘన సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు తన్వీ శర్మ 2వ రౌండ్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో ముందుగా నేటి మాట విందాం. ఈరోజు నేటి మాటలో మనం మొదటిగా భారతీయ విప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడైన రామ్ ప్రసాద్ బిస్మిల్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు 1897 సంవత్సరం జూన్ 11వ తేదీన ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జన్మించారు. చిన్న వయసులోనే దేశభక్తి భావాలతో ప్రేరణ పొందిన ఆయన బ్రిటిష్ పాలన నుండి దేశానికి స్వేచ్ఛను తీసుకురావాలనే లక్ష్యంతో విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. 1918లో జరిగిన మెయిన్పురి సంఘటనలో, 1925లో జరిగిన ప్రసిద్ధ కాకోరి సంఘటనలో ఆయన కీలక పాత్ర పోషించారు. తరువాత సచీంద్రనాథ్ సన్యాల్ తదితరులతో కలిసి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థను స్థాపించారు. భారత స్వాతంత్ర సమరంలో ఈ సంస్థ ప్రముఖ పాత్ర పోషించింది. రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు కేవలం ఒక విప్లవకారుడు మాత్రమే కాదు, అసాధారణమైన కవి కూడా. వీరు హిందీ, ఉర్దూ భాషలలో ప్రావీణ్యం సంపాదించి రచయితగా, కవిగా కూడా విశేష ప్రతిభగాంచారు. వారి రచనలు యువతలో దేశభక్తి జ్వాలను రగిలించాయి. సర్ఫారోషికి తమన్నా అబ్ హమారే దిల్ మే హే అనే దేశభక్తి గీతం వీరి ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చి స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచింది. అలాగే మన్ కీ లహర్, స్వదేశీ రంగ్ వీరి కొన్ని ప్రముఖ రచనలు. కాకోరు కేసులో అరెస్ట్ అయిన ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. 1927 సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన గోరఖ్పూర్ జైల్లో ఆయనకు ఉరిశిక్ష అమలు చేయడం జరిగింది. అప్పటికి వారి వయసు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే. రామ్ ప్రసాద్ బిస్మిల్ గారి జీవితం మనకు దేశభక్తి, త్యాగం, ధైర్యం మరియు నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలుస్తుంది. ఇప్పుడు మనం మరొక ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకుందాం. నాట్యావధాని స్త్రీ శ్రీ ధారా రామనాథ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని

ప్రకాశం జిల్లాలో జన్మించిన దారా రామనాథ శాస్త్రి గారు చిన్ననాటి నుండి సాహిత్యం, సంగీతం, నాటక కళలపై ఆసక్తి పెంచుకున్నారు. సంస్కృతం, తెలుగు భాషలపై విశేష పాండిత్యాన్ని సంపాదించి నాటక రంగంలో తనదైన ముద్ర వేశారు. భారతీయ అవధాన సాంప్రదాయాన్ని నాట్యకళతో మేళవించి నాట్యావధానం అనే వినూత్న కళారూపానికి రూపకల్పన చేసిన ఘనత వీరిది. ప్రేక్షకులిచ్చిన అంశాలు, పాత్రలు, భావాలకు అనుగుణంగా తక్షణమే నటిస్తూ సంభాషణలు చెబుతూ రసాలను ప్రదర్శించడం ఆయన ప్రత్యేకత. ఈ అసాధారణ ప్రతిభకు గాను ఆయనకు నాట్యావధాని అనే బిరుదు దక్కింది. తెలుగు నాటక రంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు విశేషమైనవి. ఎన్నో నాటకాలు రచించి, దర్శకత్వం వహించి అనేక మంది కళాకారులకు శిక్షణ అందించారు. సంప్రదాయ కళను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో జీవితాంతం కృషి చేశారు. నేటి మాట విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఎర్ర గులాబీల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఇప్పుడు శ్రీ ఎం ఉమాశంకర్ గారు రచించిన

0: రొక్కం కామేశ్వరరావు.
1: అపోహ నాటిక రచన శ్రీ ఎం ఉమాశంకర్, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు.

0: ఏమిటండి పేపర్ విశేషాలు, మరీ దీర్ఘంగా చదివేస్తున్నారు.
1: విశేషాలు ఏముంటాయిలే సుబ్బలక్ష్మి, ఎప్పుడూ ఉన్నవే కదా, స్కామ్లు, కుంభకోణాలు, మర్డర్లు, ఆక్రమణలు. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీని మైకులు పూసుకుని గొంతు పగిలిపోయేలా విమర్శించుకోవడమే కదా.
0: అవన్నీ నాకు తెలుసులేండి, ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయేమో అని అడుగుతున్నాను.
1: ఎంత వెతికినా మరేం కనిపించలేదు ఇందులో అవి తప్ప. ఆగాగు, ఇక్కడ ఏదో విశేషం ఉంది.
0: నాకు తెలుసు, పేపర్ పట్టుకుని ఏవేవో హెడ్డింగులు చూసేస్తారు, కానీ అసలు మనకి పనికొచ్చే సంగతులు ఏమైనా ఉన్నాయా లేవా అని చూడరు కదా. ఇంతకీ ఏదో విశేషం అన్నారు, ఏది ఏది ఏమిటో చూడండి చూద్దాం.
1: ఇదిగో చదువుతున్నాను, కాస్త ఆగు, పూర్తిగా చదివేశాక విషయం నీకు చెప్తాను కదా.
0: సరే అలాగే కానివ్వండి.
1: విను, అడిగిన డబ్బు ఇవ్వలేదని తండ్రి తలపై బండరాయితో మోది చంపేసిన కసాయి కొడుకు, కట్నం చాలలేదని కట్టుకున్న భార్యను నానా హింసలో పెట్టిన భర్త, అది భరించలేక అతను తినే అన్నంలో విషం కలిపి చంపేసిన భార్య.
0: అమ్మో అమ్మో, కలికాలం కాకపోతే మరీ ఎంత దారుణం ఏమిటండి.
1: కాలం ఇలా మండిపోతోంది కాబట్టే లోకంలో ఇన్ని నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి సుబ్బులు. ఏదో మాడు వాసన వస్తున్నట్టుంది ఏమిటి. అవును, స్టవ్ మీద ఏం పెట్టి వచ్చేసావే, మాడు వాసన కొడుతోంది, వెళ్ళి చూడు.
0: అయ్యో అయ్యో, నా మతి మడిపోను. మీకు కాఫీ కలిపిద్దామని స్టవ్ మీద పాలు పెట్టాను, మాడిపోయినట్టుంది. ఈ పేపర్ గోల్లో పడి అయ్యో, ఆ విషయమే మర్చిపోయాను.
1: మొదటి నుంచి నీకు జబ్బే కదా ఇది, స్టవ్ మీద అన్నం పెట్టొచ్చి వీధిలో వాళ్ళతో బాతా కానీ వేసుకుంటూ ఉంటావు. అవతల అన్నం మాడి మసైపోతూ ఉంటుంది, నీకు మాత్రం పట్టదు.
0: కోడళ్ళుంటే అన్నీ వాళ్లే చూసుకునేవాళ్ళు.
1: సర్లేవే, పెళ్ళిళ్ళు అయ్యాక మొట్టమొదటిసారి వాళ్ళ కన్నవాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళారు, అంతే కదా. పోన్లేదు, ఓ 10 రోజులు ఉండి వస్తారులే. అవును, మన అబ్బాయిలు కనిపిస్తారే, వీళ్ళు కూడా వాళ్ళతోనే వెళ్ళారా ఏమిటి.
0: అబ్బాబే ఆగండి, అంత పని ఏం లేదు నా కొడుకులకి. ఈరోజు మన అబ్బాయిల పనిలోంచి తొందరగా ఇంటికి వచ్చేసి మళ్ళీ ఏదో పని ఉందంటూ బయటకు వెళ్ళారండి.
1: ఆహా, ఆ విషయం ఇప్పుడా నాకు చెప్పడం. సర్లే, వాళ్ళు వచ్చాక అందరికీ కలిపి ఒకేసారి కాఫీ పెడదు, కానీ నాకేం తొందర లేదు.
0: మీకెందుకుంటుంది తొందర, టైంకి వండి వార్చి వడ్డించకపోతే మీరు అపర దూర్వాసమునిలా ఎన్నిసార్లు మారిపోలేదు. పైగా పెద్ద కబుర్లే. బాబా, ఇనికి నసెక్కువైపోయింది బాబు. కానీ సంపాదన లేదు, నిమిషం ఖాళీ లేదు అన్నట్టుంది వ్యవహారం.
1: ఈ ఆడవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది. ఎంతసేపు వాళ్ళ మాటలు మనం వినాలనుకుంటారే, కానీ ప్రాణాలు పోయినా సరే మన మాట మాత్రం వాళ్ళు వినరుగాక వినరు. ఏమిటో ఈ లోకం.
2: నేను అనుకుంటూనే ఉన్నాను రా, ఈ సమయంలో నీలే నువ్వే ఏదో కనుక్కుంటూ ఉంటావని. నా ఊహ కరెక్ట్ అయింది నిన్ను చూసాక.
1: రారా సుందరం, రారా. సరే కానీ ఏమిట్రా విశేషాలు, ఈవేళ నీలో ఏదో మార్పు కనిపిస్తోందిరా. ఏమిటో కొత్త కొత్త రంగురంగుల్లా కనిపిస్తున్నావు, ఆ చేతిలో ఏమిట్రా అది.
2: ఇదా ఇది. రే సుబ్బారావు, ఏది నీ నోరు తెరవరా. తెరవమన్నానా.
1: అబ్బబ్బా ఎందుకురా, ఏమిటి సంగతి.
2: ఈవేళ నా పుట్టినరోజురా, మా అబ్బాయిలు కోడళ్ళు ఎంతో గ్రాండ్గా పార్టీ చేశారు. అబ్బా, వాళ్ళ అభిమానం ప్రేమ గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదురా. ఇవిగో ఈ స్వీట్సు వాళ్ళు తెచ్చిచ్చినవే, అందుకే ఇలా వచ్చాను. అన్నట్లు మా పెద్ద కోడలు ఈ స్వీట్సు నీ చేత బాగా తినిపించమని అడిగింది, అందుకే ఇలా వచ్చానురా.
1: నా మీద ఎంత అభిమానంరా నీకు. రే సుందరం, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా.
2: ఎందుకు, మా అబ్బాయిలు కోడళ్ళు నాకు షష్ఠి పూర్తి ఉత్సవం చేసినందుక.
1: కాకపోతే ఏంట్రా, నీ కొడుకులకి కోడళ్ళకి నువ్వంటే ఎంతో గౌరవం భయం భక్తి ఉన్నాయి కాబట్టే నీ పుట్టినరోజు గుర్తు పెట్టుకుని ఇలా ఫంక్షన్ చేశారు. కానీ
2: నీ బాధ ఏమిటో గ్రహించానురా. బాధపడకు, ఆ ముఖం చూడు ఎలా పారిపోయిందో.
1: నిజానికి 60 ఏళ్ల వయసు ప్రతి మనిషి జీవితంలో మైలురాయి వంటిది. సరిగ్గా అప్పటినుంచే ఆ మనిషి పరిపూర్ణ వ్యక్తి అవుతాడు అని అంటారు.
2: పరిపూర్ణ వ్యక్తి అవుతాడో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఈరోజు షష్ఠి పూర్తి చేయడం వెనుక ఓ పెద్ద విశేషమే ఉందాగి ఉందిరా.
0: ఏమిటన్నాయ్య గారు, ఏదో విశేషం అంటున్నారు, ఏమిటది మాకు చెప్పకూడదా ఏమిటి.
1: మధ్యలో ఇదొకరి విషయం విశేషం అన్న మాటలు వినిపిస్తే చాలు, అవి ఏమిటో చెప్పమని ప్రాణాలు తీసేస్తాను.
2: నువ్వు ఉండరా, చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను.

0: ఏది ఆ కాఫీ ఎలా ఇవ్వు? నీ చేతి కమ్మని కాఫీ త్రాగి చాలా కాలం అయిందమ్మా.
1: చ ఊరుకో, 4 రోజుల కిందటే కదరా శుభ్రంగా 2 గ్లాసులతో మరీ తాగావు కాఫీ.
0: అందుకే కదా పిల్లలిచ్చిన బట్టలు తొడుక్కొని స్వీట్లు తింటూ ఇంట్లో ఉండిపోకుండా నీకోసం పరిగెత్తుకొచ్చాను.
1: అదంతా నీ అభిమానం రా సుందరం. ఏది నువ్వు చూపించే అభిమానంలో కనీసం పావు వంతైనా నా పిల్లలు నా మీద చూపిస్తే నేను నీలా పూల రంగళ్ళ తిరిగేవాడిని కదరా.
0: ఏది పూల రంగళ్ళ తప్పురా, నీ కొడుకులకే బుద్ధిమంతులు, నువ్వంటే ఎంతో అభిమానం వాళ్ళకి. ఆ విషయం నాకు బాగా తెలుసురా.
2: అలా చెప్పండి అన్నయ్య, ఎంతసేపు పిల్లలు తన మాట వినడం లేదనో, తన మీద ప్రేమాభిమానాలు చూపడం లేదనో తెగ విచారిచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ విషయం తెలిస్తే పాపం బాధపడరు?
0: తప్పకుండా బాధపడతారు.
1: నువ్వెన్నైనాను, పిల్లల వల్ల సుఖపడే అదృష్టం నీలాగా అందరికీ రాదు.
0: సుఖం, నా సుఖంలో ఉన్న బాధ ఏమిటో చెబితే నువ్వు అలా అనవురా.
2: అదేమిటో చెప్పండి అన్నయ్య, రేపు పొద్దున్న పిల్లలు కనపడితే నిలబెట్టి అడుగుతాను.
0: వాళ్ళు ఎవరి మాట వినరమ్మా. ఇందాక నీతో చెప్పిందంతా అబద్ధం అంటే నువ్వు నమ్ముతావా?
1: అబద్ధమా? ఏమిటి ఏమిట్రా నువ్వు చెప్తున్నది?
0: అవును, ఇప్పుడు నేను చెబుతున్నదే నిజం. అదేమిటో తెలుసా? ఈ కొత్త బట్టలు నేను నా సొంత డబ్బులతో కుట్టించుకున్నానరా. ఈ స్వీట్స్ నీకోసం నా సొంత డబ్బులతో కొనిచ్చానరా.
2: మరి షష్ఠి పూర్తి మహోత్సవం
0: నాకు నేనే చేసుకున్నానరా ఇడియట్. నా కొడుకులు రత్నాలు అన్నావు కదా, అందుకే వాళ్ళ కన్న రుణానికి ఆమాత్రం చేసుకొనిచ్చారు. అయితే ఓ షరతు మీద.
1: షరతు మీద? చచ అంత కన్ఫ్యూజింగ్గా ఉంది. అసలు విషయం ఏమిటో బోధపడేలాగా చెప్పు.
0: ఏముందిరా, వాళ్ళకి క్షణంలో నా ఆస్తి పంచి ఇవ్వాలి. అలా పంచి ఇస్తానని మాటిచ్చాకే నాకు వాళ్ళు అనుమతిచ్చారు షష్ఠి పూర్తి చేసుకోవడానికి. కనీసం స్నేహితులను పిలుస్తానన్న నో అనేశారు.
1: ముందా ఏడు పాపు, పదరా. వాళ్ళ సంగతి ఏదో ఈరోజే తేల్చేస్తాను. అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? కన్న తండ్రితో ప్రవర్తించాల్సిన తీరేనా అది?
0: వద్దురా, వదిలేయి. ఎండిపోయిన ఆకు నేల రాలక తప్పదు ఎప్పటికైనా. అలా రాలిపోయే ముందు నేను ఆ పని చెయ్యలేనేమోనని వాళ్ళ భయం.
1: చిచ్చి, రాను రాను మనుషుల మధ్య స్వార్థం మరీ ఎక్కువైపోతుంది ఇప్పుడు.
0: నిన్న రాత్రి మా ఆవిడ పిల్లలిద్దరితో మీ నాన్నగారికి 60 ఏళ్ళు వచ్చేసాయని, ఏదైనా ఉత్సవం చేస్తే బాగుంటుందని అన్నదట. దానికి వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈయన వల్ల ప్రస్తుతం పైసా ఆదాయం లేదు మనకి, మళ్ళీ మనకి ఇదో ఖర్చా? 60 ఏళ్ళు ఈ లోకంలో చాలామందికి వస్తాయి, అలాగని అందరి పిల్లలు ఉత్సవాలు చేస్తారా? ఏదో ఉన్నకాడికి పెట్టిన కాడికి తిని కూర్చోమని చెప్పు అంటూ ఏదో అనేసారు. బాధ, గుండెల్లోంచి తోటల్లో దూసుకుపోయిన వాళ్ళ మాటలతో అవక్కైపోయిందిరా నా భార్య. మిమ్మల్ని పెంచి చదివించి మంచి ఉద్యోగాల్లో వేయించిన తండ్రిని అనవలసిన మాటేనా అని కోప్పడిందట.
1: నిజమేరా, ఎంతో కష్టపడి పిల్లల్ని పోషించి చదివించి పెద్ద ఉద్యోగాల్లో వేయించడానికి ఎంతో త్యాగం చేయాల్సి ఉంది. ఆ విషయం తెలుసుకోలేని వాళ్ళు పిల్లల రాబందుల.
2: పూజ కొద్దీ పురుషుడు, అదృష్టం కొద్దీ బిడ్డలు అంటారు.
0: అవును, కన్నా బిడ్డల నుంచి ప్రేమాభిమానాలు సంపాదించడానికి ఈ రోజుల్లో ఒకటే తారకమంత్రం కావాలి. అదేమిటో తెలుసా? వీలైనంత తొందరగా వాళ్ళకు ఆస్తి పంచి ఇచ్చేయాలి. నేను ఇంకా ఆ పని చెయ్యలేదంతవరకు.
1: అందుకేనా వాళ్ళు నీ షష్ఠి పూర్తి చేయడానికి కూడా ముందుకు రాలేదంటావు? నీ ఆలోచన తప్పేమోరా. నాకు తెలిసినంతవరకు వాళ్ళు గుణవంతులే అనుకుంటాను. ఎక్కడో ఏదో పొరపాటు దొరికి ఉంటుంది.
0: సర్లేరా, అయిందేదో అయింది. ఇవన్నీ ఏకరువు పెట్టి నీ మనసు బాధ పెడుతున్నాను. వెళ్తాను, చీకటి పడుతోంది.
1: చీకటి పడితే ఏంట్రా, హాయిగా ఇంత తిని పడుకోవడమే కదా.
0: అవును, హాయిగా పడుకోవచ్చు, కానీ ఆలస్యం అయితే తినడానికి కంచంలో మెతుకులు కూడా ఉండవురా.
2: అబ్బా, సుందరం అన్నయ్య కడుపులో ఎంత ఆవేదన ఉందండి. పాపం అన్నయ్య ఇంత కష్టాన్ని ఎలా భరిస్తున్నాడో ఏమిటో. ఏమండి మిమ్మల్ని వింటున్నారా? ఏమిటి నేను ఇలా మాట్లాడుతూ ఉంటే ఉలకరు పలకరు, ఇంతలోనే ఏమైందండి మీకు?
1: సుబ్బులు, సుందరం చెప్పిందంతా వింటుంటే నీకేమనిపిస్తోంది?
2: ఏం చేస్తామండి మనం, ఆయన బాధలు ఆయనవి.
1: అది కా సుబ్బులు, బాధగా అనిపించటం లేదు. అసలు నాకు ఇప్పుడు భయం పుడుతోంది.
2: భయమా? అదేమిటండి అలా మాట్లాడతారేమిటి? లేవండి కాసేపు రెస్ట్ తీసుకోండి.
1: వెర్రిదానా, రేపు పొద్దున్న మన పిల్లలు కూడా సుందరం పిల్లల్లాగానే.
2: అబ్బబ్బే చచ ఉరుకోండి, మన పిల్లలు అటువంటి వాళ్ళు కాదు. మనం వాళ్ళకి ఏం లోటు చేసాం చెప్పండి? ఏది కావాలంటే అది ఇచ్చాం, పెద్ద పెద్ద చదువులు చదివించాం, ప్రయోజకుల్ని చేసాం, ఉద్యోగాలు కూడా వేయించాం, మంచి సంబంధాలు వెదిగి పెళ్ళిళ్ళు చేసాం. ఇక ఆస్తి అంటారా, మనకున్నదంతా వాళ్ళదే కదండి.
1: అదేనో పిచ్చి ముద్దు, మనం పోయేదాకా వాళ్ళు అవుతారంటావా? సుందరం కొడుకుల్లాగా ముందుగా ఇప్పుడే ఆస్తి పంపకాలు చేసి ఇమ్మన్నారనుకో.
2: ఎంతకి అలా అనరు,

0: మీరిలాంటి అనుమానాలు అపోహలు పడకండి. ఏమండి ఇది, ఇలా ఒక్కసారి నా వైపు చూడండి.
1: అబ్బా నీకేసే చూస్తున్నాను, చెప్పు.
0: కన్న బిడ్డల్ని మనం శంకించకూడదండి, వాళ్ళు మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డలండి. మలినం లేనిదండి మన పెంపకం. నిస్వార్థంగా పెంచుకున్నాం బిడ్డల్ని, వాళ్ళు ఎప్పుడూ మనల్ని బాధ పెట్టరు. మన పిల్లలు గుణవంతులండి, గుణవంతులు.
1: ఎంత గుణవంతులైనా ఒక్కోసారి బుద్ధులు ఎలా మారిపోతాయో ఎవరికి తెలుసు.
0: నిజమే మరి. మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారండి, అనవసరంగా ఏవేవో ఊహించుకుని బాధ కొని తెచ్చుకుంటున్నారు. ఆ సుందరం అన్నయ్యకి జరిగినట్లే మనకి ఎక్కడ జరిగిపోతుందో అని అపోహ పెట్టుకోకండి. రండి, భోజనానికి టైం అయిపోయింది. రండి.
1: రేపు తెల్లవారితే నాకు 60 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. సుందరానికి నాకు ఒక్కరోజే తేడా.
0: అలాగని మన పిల్లలు మన మీద, ముఖ్యంగా మీ మీద ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు కాదంటారా? రేపే మీకు 60 ఏళ్ళు వస్తున్నాయన్న సంగతి అబ్బే ఎప్పటిదాకా నాకే తెలీదు. ఇక వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? మరో విషయం, అసలు సంగతి వాళ్ళకి తెలిసిన మరు నిమిషంలో వాళ్ళు ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా మీ షష్ఠి పూర్తి కార్యక్రమం ఘనంగా చెయ్యడం ఖాయం.
1: షష్ఠి పూర్తి గురించి నేను ఇప్పుడు విచారించడం లేదే మొద్దు.
0: మరి విచారం దేనికో? ఆస్తి పంచమంటారనా?
1: ఏమో పంచమని అడగవచ్చు కదా. అలా అడిగితే ఏం చెప్పాలా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా.
0: ఏమీ చెయ్యక్కర్లేదు. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు పిల్లలకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు విడిచిపెట్టండి. ఏమండి, మనం ఇంతకాలం కలిసిమెలిసి ఒకే మాదిరిగా ఒకే బాటగా ఈ సంసార రథాన్ని లాక్కొచ్చాం. ఎంతకాలం మనకి శక్తి ఉంటుంది చెప్పండి? వయసా ఉడిగిపోతోంది. పూర్వం ఉన్నంత చావ మీకు లేదు నాకు లేదు. మరి మన ఈ సంసార రథాన్ని ఇక నుంచి లాక్కు రావడానికి మనకంటూ మన కన్న బిడ్డలున్నారు కదా, వాళ్ళకి సమయానికి తగ్గట్టుగా సూచనలు ఇవ్వడానికి మీరున్నారు నేనున్నాను.
1: వాళ్ళు మన సలహాలు సూచనలు పాటిస్తారంటావా?
0: తప్పకుండా పాటిస్తారు. చూస్తూ ఉండండి, వాళ్ళకి మన గుణాలే వచ్చాయండి, మరెవ్వరి గుణాలు రాలేదు. లేవండి.
1: లేస్తున్నాను, ఆగవే సుబ్బులు. మరీ దాష్టీకం చలాయిస్తున్నావే, నేను ఎలా కనిపిస్తున్నాను నీ కళ్ళకి?
0: 60 ఏళ్ల యువకుల్లా కనిపిస్తున్నారు. మళ్ళీ పెళ్లి కానీ చేస్తే మరో 2 పిల్లల్ని కూడా కంటారు.
1: మరి నువ్వు నాకంటికి 25 ఏళ్ల పడుచులా కనిపిస్తూ ఉంటే నాకు మళ్ళీ పెళ్ళిందికే మహాలక్ష్మి. గట్టిగా తలుచుకుంటే ఇప్పుడైనా 2 కర్మ, 4 కంటావు నువ్వు.
0: కనడానికేం కానివ్వండి, ముచ్చటగా రత్నాల్లాంటి 2 అబ్బాయిలు కన్నాం. ప్రభుత్వం వారి ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాం. ఇక ఇప్పటికైనా పిల్లల నీడన హాయిగా సుఖంగా ఏ చీకు చింత లేని జీవితం గడపాలని ఉందండి నాకు.
1: అదిగో చూసావా, నేను ఇదే మాట నీతో చెప్పాలనుకుంటున్నాను. నువ్వే అనేసావు సుబ్బులు 100 ఏళ్ళైనా మన ఇద్దరం ఇలాగే ఉండిపోవాలి.
0: అబ్బా ఎంత ఆశ, ఇలాగే ఉండిపోయి ఇంకా భోంచేయరా స్వామి
1: అన్నట్టు ఆ కార్యక్రమం ఒకటి ఉంది కదా, పద పద

0: అరే వేణు, చప్పట్లు కొట్టింది మీరేనా?
1: అవును నాన్నగారు, మేమే చప్పట్లు కొట్టింది.
2: మేము లోపలికి వస్తుంటే మీరేదో పిల్లల విషయం మాట్లాడుకుంటున్నారు కదా, అక్కడే అయిపోయాం.
1: అవును నాన్నగారు, మీరు మాకోసం పడిన శ్రమ త్యాగం అన్నీ మాకు తెలుసు. అందుకే
2: ఈవేళ మేము నిర్ణయానికి వచ్చేసాం. అది వింటే మీరు ఆశ్చర్యపోతారు.
3: ఏమిట్రా నిర్ణయం? అసలే మీ నాన్నకి బీపీ, ఆ సుందరం అన్నయ్యలా జేబులో బీపీ మాత్రలు వేసుకుని రాలేదు కదా మీరు.
1: అదేం కాదమ్మా, చాలా ముఖ్యమైనది. నాన్నగారి జీవితంలో అతి ప్రధానమైనది ఒకటి ఉంది.
2: అవునమ్మా, అదేంటో చెప్పుకోండి చూద్దాం.
3: అబ్బే, నాకేం తోచడం లేదు. పాతిదేవుడు గారు, మీకేమైనా తెలిసేమిటి?
0: నీకు తెలియకపోతే నాకెలా తెలుస్తుంది సతీదేవి.
1: మీ ఇద్దరు ఇదిగో ఇలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఎల్లకాలం ఉండాలని.
2: అంతేకాదు, రేపటితో నాన్నగారికి 59 పూర్తయ్యి 60 వస్తున్నాయి. అందుకని
1: నాన్నగారి షష్ఠి పూర్తి ఉత్సవం ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నాం.
2: అందుకే మీకు ఈ విషయం ముందు చెప్పకుండా మార్కెట్కి పోయి నాన్నగారికి నీకు కొత్త బట్టలు కూడా కొన్నాం.
0: అబ్బే, మాకెందుకురా? అయినా ఇప్పుడు ఆడావిడంతా ఎందుకు చెప్పు.
3: అబ్బా ఒరే, ఈయన మనస్సులో ఉంది వేరు, పైకి నటిస్తున్నది వేరు. ఒరే, నాకు బాగా తెలుసురా.
0: ఏ, నా పేరు చెప్పుకుని నువ్వు కొత్త చీర సింగారించుకుందావనా?
3: మీ పేరు చెప్పుకుని ఏమి కాదు, నా కొడుకులు తెచ్చిన కొత్త

0: కట్టుకుందామని.
1: ఆహా, ఎలాగైతేనే కొత్త చీర కట్టుకుంటున్నావు కదా. సరే
2: నాన్నగారు, నాన్నగారు మీ అనుమతి లేకుండా మేము మరో పని కూడా చేసేసాం.
1: ఏమిట్రా అది?
3: ఇదిగో నాన్నగారు, ఈ ఉంగరం మీకోసం నేను తీసుకున్నాను.
2: ఈ ఉంగరం కూడా అమ్మ కోసం నేను తీసుకున్నాను.
4: సుబ్బులు, ఇదంతా ఏమిటే? ఏమిటోలా ఉంది, కళ నిజమా? నా చేతిని ఒకసారి గిల్లు.
0: ఆ గిల్లుడు గట్టలు నాకు రావు కానీ పిల్లలు ముచ్చట తీర్చడం మన బాధ్యత అండి. ఇందాకే నేను అన్నాను కదా, మన పిల్లలు ఎవరి పిల్లలతోనూ పోల్చకండి అని. అనవసరంగా అపోహ పడద్దని చెప్పానా? ఏమంటారు చెప్పండి.
4: నమ్మలేకపోతున్నాను సుబ్బులు, నమ్మలేకపోతున్నాను.
0: ఇంకా వాళ్ళ ప్రేమాభిమానాల్ని శంకిస్తున్నారా?
4: లేదు లేదు, వాళ్ళ ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను అనిపిస్తోంది.
1: అవును, ఇందులో కొట్రేమీ లేదు కదా.
0: అబ్బా, అలాంటిది ఏమీ లేదండి, ఊరుకోండి మహానుభావ.
1: ఒరే హరి, వేణు, మీ ఇద్దరుల దగ్గరికి రండిరా, దగ్గరగా, బాగా దగ్గరగా జరగండి. ఇదిగో సుబ్బులు, నాకిప్పుడు 1000 ఏనుగుల బలం వచ్చినట్లుంది.
0: అమ్మో, 1000 ఏనుగుల బలమా?

0: అపోహ నాటిక విన్నారు. రచన శ్రీ ఎం ఉమాశంకర్. నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: సుబ్బారావు శ్రీ వేపా తిమ్మయ్య, సుందరం శ్రీ ఎన్వి నాగేశ్వరరావు, సుబ్బలక్ష్మి శ్రీమతి డి వసుమిత్ర, హరి శ్రీ రొక్కం కామేశ్వరరావు, వేణుగోపాల్ శ్రీ విహెచ్ఎల్ శ్రీ నగేష్.
1: శ్రోతలు, ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు. శ్రీరామరాజ్యం చిత్రం నుండి చిత్ర, శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట వింటారు.

అన్నమయ్య చిత్రం నుండి పూర్ణచందర్ బృందం పాడిన పాట విన్నారు. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. ఈ ప్రసారంలో ఈరోజు మధ్యాహ్నం 1:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో గ్రామీణ ప్రజల ప్రధాన సామాజిక ఆరోగ్య సమస్యలు పరిష్కార మార్గాలు ఈ అంశంపై విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్ సామాజిక ఆరోగ్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి వందన గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి.

0: ఆకాశవాణి
1: సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, సముద్ర తీర ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ది పనులు, కేంద్ర మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 8,50,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత ఆర్ నిధులు మంజూరైనట్లు సీఎస్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గుడ్లవల్లేరు, బాపులపాడు, పామర్రు మండలాలతో పాటు పెడన నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం 2,00,000 రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మంగినపూడి బీచ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగాంధ్ర కార్యక్రమం జూన్ 7వ తేదీ నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీ వరకు పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యోగా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని, యోగా చేయడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి దోహదపడుతుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగినపూడి బీచ్ లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మంగినపూడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగినపూడి సముద్ర తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని శుభ్రం చేశారు. నా దేశం నా బాధ్యతగా ప్రతి పౌరుడు భావించి విశాలమైన సముద్ర తీర ప్రాంతంలో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రం చేయడం ద్వారా సముద్రంలో జీవించే జీవుల మనుగడకు ప్రతి ఒక్క పౌరుడు తోడ్పడిన వారవుతారన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం, నీరును అందించిన వారవుతామని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గిలకల దిండి ప్రాంతంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు. పింఛన్లను పంపిణీ చేస్తూ పింఛన్దారుల యోగక్షేమాలు, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గిలకలి దిండి ప్రాంతంలో ప్రజల సంరక్షణ కోసం ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిరోజు 104 వాహనం ద్వారా ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుందని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో భాగంగా గిడ్డంగుల నిర్మాణం, పోర్టు బెర్తులు పనులు పురోగతిపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పోర్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, ఐరన్ అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అనుగుణంగా నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నామని పోర్టు అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. కేంద్ర ప్రభుత్వం పోర్టు అనుసంధానంగా రహదారుల నిర్మాణానికి, రైల్వే అనుసంధానం వంటి సౌకర్యాల కల్పనకు నిధులను కేటాయించిందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. పోర్టు నిర్మాణం వేగవంతంగా జరిగేలా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దిశా కమిటీ సమావేశాన్ని జిల్లా అధికారులతో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, అపరిష్కృతంగా ఉన్న పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్షించారు. వర్షాకాలంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు వీలుగా 33 కోట్ల రూపాయలతో మచిలీపట్నం నుంచి పెడన నియోజకవర్గం వరకు విద్యుత్ లైన్లను రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసి పనులు సకాలంలో పూర్తి చేశారని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. రైతులకు అవసరమైన విద్యుత్ను ఎలాంటి అంతరాయం లేకుండా అందించేందుకు వీలు ఏర్పడిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచి గన్నవరం విమానాశ్రయంలో 2 వైద్య బృందాల ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. 20 రోజులుగా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు విమానాశ్రయ ప్రత్యేక ప్రాంతంలో వైద్య పరీక్షలు నిర్వహించామని, జూన్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సింగపూర్ నుంచి వచ్చిన 247 మంది ప్రయాణికులకు, హజ్ యాత్ర ముగించుకుని విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు కూడా ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించామని, ఎవరికీ ఎటువంటి ఎబోలా లక్షణాలు కనిపించలేదని ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ సుజన తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖ విందాము. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, సమర్పణ ఆర్ఎన్యు విజయవాడ.

కార్యక్రమంలో శ్రీ వి మల్లేశ్వరరావు సాక్సోఫోన్ వాదనం వింటారు. వయలిన్ శ్రీ హెచ్ రామచరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ముందుగా రఘువంశ సుధాంబుది కథన కుతూహలం రాగం శ్రీ పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ కృతి ఆదితాళం వింటారు.

ఇప్పుడు మనసా ఎటులోర్తుని మల్యమారుతం రాగంలో శ్రీ త్యాగరాజస్వామివారి కీర్తన వింటారు. రూపక తాళం.

0: ఇంతవరకు మీరు శ్రీవి మల్లేశ్వరరావు సాక్సోఫోన్ వాదనం విన్నారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. ఇప్పుడు పాటల పలికి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891 2727 2444, మరొక ఫోన్ నెంబర్ 0891 2727 2888. మా నెంబర్లకు ఫోన్ చేయండి, మీకు ఇష్టమైన పాట వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, రేణుకా నగర్ కాలనీ, విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: ఓకే అండి, మీకు ఏ సినిమాలో పాట కావాలి?
1: సుఖదుఃఖాల చిత్రంలో ఇది మల్లెల వేళని, ఇది వెన్నెల మాసం అని పాట వేయండి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ మేడం, నమస్తే.
0: నమస్తే అండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి.
1: నాకు దేశోద్ధారకుడు సినిమా నుంచి స్వాగతం దొర సుస్వాగతం, స్వాగతం దొర సుస్వాగతం పాట కావాలి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా.

0: హలో,
1: హలో.
0: నమస్కారం అండి.
1: నమస్కారం అండి. నా
0: చెప్పండి.
1: పేరు రాజు అండి. జిల్లా పరిషత్ మాయాండి.
0: చెప్పండి.
1: మాకు బందుపూర్ నుంచి పాట కావాలండి.
0: ఓకే అండి, తప్పకుండా.
1: సరే అండి, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి భరత్ ప్రసాద్ మాట్లాడుతున్నాను.
0: నమస్కారం అండి.
1: నమస్తే అండి. ఖైదీ చిత్రం నుంచి గోరింట కూచింది పాట కావాలి.
0: ఓకే అండి, తప్పకుండా మీకు ఇష్టమైన పాట ప్లే చేస్తున్నాం, వినండి.
1: ఓకే అండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: విజయనగరం నుంచి వెంకటరూపాలు మాట్లాడుతున్నాను.
0: నమస్కారం అండి.
1: ఆంధ్రకేశ్వర సినిమా నుంచి పేదల్లో పోషించి గోదావరిని పాటేయండి.
0: తప్పకుండా అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే.

0: హలో,
1: హలో అక్క, గుడ్ మార్నింగ్ అక్క. బబ్లీ.
0: నమస్కారం.
1: నమస్కారం అక్క. అక్క, నాకు బిజినెస్ మ్యాన్ సినిమా నుంచి స్టార్ స్టార్ స్టార్ పాట.
0: ఓకే అండి, తప్పకుండా.
1: ఓకే ఓకే.

0: హలో,
1: హలో,
0: నమస్కారం అండి.
1: శుభోదయం అండి. నా పేరు డివి రామరాజు, గాజువాక నుంచి మాట్లాడుతున్నాను.
0: శుభోదయం అండి.
1: ఈరోజు మా కోసం ఆలు మగలు చిత్రం నుంచి చిగురేసే మొగ్గేసే సొగ సంతర్పత పూసే పాట వేయండి.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరిన పాట.
1: ధన్యవాదాలు అండి.
0: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో,
0: నమస్కారమండి.
1: నమస్కారం అండి. నేను బోగప్పని తాతయ్యలు మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: మాకు అడవిరాడు సినిమా నుంచి కృషి ఉంటే మనుషులు పాట కావాలండి.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరిన పాట.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ పాటల పల్లకి.
0: నమస్కారం అండి.
1: నమస్తే మేడం, శుభోదయం.
0: శుభోదయం.
1: మాకు విచిత్ర బంధం సినిమాలో బలి బలి వినరా వీరకుమార పాట ప్రసారం చేయండి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.

0: శ్రోతలు పాటల పల్లకి వింటున్నారు. ఇప్పుడు
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
5: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
6: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
4: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
5: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
7: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
8: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: హలో.
9: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్కారం అండి.
9: నా పేరు కాకి అప్పారావు, కెంగళరావుపేట తుమ్మలపల్లి వర్వీధి.
0: చెప్పండి.
9: మాలపిల్ల చెప్పిన ఇంట్లో పాటించింది.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు కోరిన పాట మీకోసం.
9: నమస్తే అమ్మా.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా?
0: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాం. నా పేరు
0: చెప్పండి
1: ఎం రమణ, ఎలమెంచల్ ఏరియా పెదపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
1: నాకు ఎమ్మిడికి మోడ్చిన వల్ల మేడం ఎక్కువ బండి ఎక్కు మామ ఎక్కు లగించి మామ అన్న సాంగ్ కావాలి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరిన పాట మీకోసం.
1: థ్యాంక్ యూ అండి.

పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. మరి శ్రోతలు పాటల పల్లకిని తిరిగి 10:30 నుండి మా నెంబర్కి కాల్ చేసి వినవచ్చు. మరి శ్రోతలు మా కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి మీ సూచనలను అభిప్రాయాలను తెలియజేస్తారని కోరుకుంటున్నాము. శ్రోతలు మీ అభిప్రాయాలని తెలియచేయాల్సిన మా మెయిల్ ఐడి aarpcvsp@gmail.com, అలాగే మా చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్ లేఖావళి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 530003 ఈ చిరునామాకు మీరు లేఖ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు. అలాగే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాట్సాప్ నెంబర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మా వాట్సాప్ నెంబర్ 7416171299. మా వాట్సాప్ నెంబర్ మరొకసారి 7416171299. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు, యోగాంధ్ర 2026 NTR జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో యోగాంధ్ర 2026 ప్రధాన థీమ్, లక్ష్యాలు, ప్రత్యేకతలు మనకు పూర్తి సమాచారం అందించేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారు. సో మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్తే అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? అదేవిధంగా థీమ్ అనేది ప్రస్తుత సమాజ అవసరాలకు ఏ విధంగా అనుసంధానమై ఉందంటారు?
1: ఈ ఏడాది 2026లో మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా. ఎందుకని, నేటి కాలంలో చిన్న వయసులోనే, అంటే ఈ 35 ఏళ్ళు 40 ఏళ్ళకి షుగరు, బీపీ, గుండె జబ్బులు వంటి సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళకి 60-70 వయసులో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరూ కూడా చాలా మంది మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా పడుతున్నారు అన్నమాట. అందుకని వారు ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం, అంటే హెల్దీగా ఎలా ఏజ్ అవ్వచ్చు, అంటే 40-50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా వారి యొక్క శారీరక సామర్థ్యాన్ని, మానసికమైనటువంటి సామర్థ్యాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చు, ఈ యోగా వారికి చాలా సహాయపడుతుంది. కాబట్టి మనం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి ఒక మంచి థీమ్తో భారత ప్రభుత్వం ముందుకొచ్చిందనమాట.
0: మేడం, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా మేడం, సో దీని యొక్క ప్రధాన థీమ్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ యోగాంధ్ర 2026 కార్యక్రమాల యొక్క లక్ష్యాలు ఏంటి మేడం?
1: ముఖ్యంగా అండి, మనము ఈ 2026 సంవత్సరంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాము 21వ తారీఖున. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి థీమ్తో ముందుకు వెళుతూ ఉన్నాము. అయితే మనము, అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు యోగాంధ్రాని, అంటే 2025 సంవత్సరంలో కూడా చాలా గొప్పగా, అద్భుతంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా విచ్చేశారు మన ఆంధ్ర రాష్ట్రానికి, చాలా అద్భుతంగా చేసుకున్నాము. ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం మనము 15 రోజుల యోగాంధ్ర కార్యక్రమానికి మనం నాంది పలుకుతున్నాం, మొదలు పెట్టబోతున్నాము. ముఖ్యంగా మనది యోగాంధ్ర కార్యక్రమంలో మన భారతదేశం, మనకు తెలియ యోగ భూమి, యోగ సాధనకు పుట్టినిల్లు, ప్రాచీన భారతదేశ సాంప్రదాయం అన్నిటికీ కూడా మానవాళికి అందించినటువంటి వరమే యోగా. సో అలాంటి వరమైనటువంటి యోగాని మనం ఇన్ని రోజులు మన రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం, అది మన అందరి అదృష్టం కూడా. అయితే ఈ 7వ తారీఖు నుండి మొదలై అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవం అయినటువంటి 21తో ముగించేటువంటి ఈ కార్యక్రమాలు అనేకంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇందులో ముఖ్యంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే యోగా శిక్షకులను, అంటే మాస్టర్ యోగా ట్రైనర్స్ అండ్ పబ్లిక్, అంటే యోగా గురువులు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, సర్టిఫైడ్ ఉన్నారో, ఎవరికైతే అనుభవం ఉందో వారందరినీ ముందు ఒక చోట చేర్చి వారికి ఒక శిక్షణిచ్చి వారిని ఒక్కొక్కరిని 50 మందికి ట్రైనింగ్ ఇస్తూ, ఆ 50 మంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ అట్లీస్ట్ 1 కోటి మందినైనా సరే ఈ యోగాంధ్రలో భాగస్వామ్యం చేయటం ముఖ్య ఉద్దేశం అనమాట. అలాగే ఈ ట్రైనింగ్ ఇస్తూ, అంటే మరి ఎవరికి వాళ్ళు చేయటం ఇబ్బంది కాబట్టి అందులో మెళుకలు అవి నేర్చుకోవాలి కాబట్టి ఈ ట్రైనింగ్ అనేది ఒక ప్రాసెస్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇవే కాకుండా థీమాటిక్ యోగా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు. దానిలో మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాలకి ఒక్కొక్క దాని

0: ఒక్కొక్క థీమ్ ని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒకరోజు రెండు జిల్లాలలో ఈ థీమాటిక్ యోగాలు జరుగుతాయి. 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చిత్తూరు జిల్లాలో వైద్యులు, విశాఖపట్నం జిల్లాలో ఎక్స్ సర్వీస్ మెన్, కృష్ణా జిల్లాలో ఆటో మరియు లారీ అసోసియేషన్ వారు, కాకినాడ జిల్లాలో టీచర్స్, నెల్లూరు జిల్లాలో ఎన్జిఓస్, అట్లాగే కర్నూలు జిల్లాలో శానిటేషన్ వర్కర్స్, అట్లా ప్రకాశం జిల్లాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇట్లా అనేక అంటే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, అనేక నేపథ్యాలు కలిగిన వారిని ఇన్వాల్వ్ చేస్తూ, అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి యోగా చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో అన్ని నేపథ్యాలను ఇందులో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క థీమ్ ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని, ఇదే కాకుండా టూరిస్ట్ డెస్టినేషన్స్ అంటే పర్యాటక ప్రాంతాలను కొంచెం హైలైట్ చేయటానికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఎంతో సుందరమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, వాటిని ప్రమోట్ చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 56 పర్యాటక ప్రాంతాలని సెలెక్ట్ చేశారు. సో ఈ 56 కూడా అంటే జిల్లాకి 2 చొప్పున వస్తాయి. అట్లాగే ఈ ఉండవల్లి కేవ్స్ కానీ, అట్లాగే గోదావరి రివర్ బ్యాంక్, అట్లాగే చంద్రగిరి ఫోర్ట్, ఇట్లా కాణిపాకం టెంపుల్, వెరం పార్క్, పవిత్ర సంగమం, ఇట్లా ఏవైతే పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందో, అంటే ఇంకా వాటి గురించి ప్రజలకు ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఫోకస్ అనేది క్రియేట్ చేయడానికి ఈ పర్యాటక ప్రదేశాలలో మనకి టూరిస్ట్ డెస్టినేషన్ యోగా అనేది కూడా జరిగిందనమాట. అట్లాగే ఇవే కాకుండా ముఖ్యంగా టెంపుల్ యోగా, ఇది యోగా అంటేనే ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఈ ఆధ్యాత్మిక కేంద్రాలైనటువంటి అనేక గుడులలో అంటే జిల్లాలలో కొన్ని గుడులు, ఒక 3-4 గుడుల్ని సెలెక్ట్ చేసి అక్కడ యోగా చేసేలాగా ఒక ప్రణాళికను సిద్ధం చేశారనమాట. ఇవే కాకుండా మనకి ముఖ్యంగా చెప్పాలి అంటే కాంపిటీషన్స్, అంటే యోగా ఊరికే చేసి అలా వెళ్ళిపోవటం కాకుండా అలా ఉత్సాహంగా కాంపిటీషన్ పెడితే, ఈ పోటీలు పెడితే నేను నెగ్గేదాన్ని కదా అని చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉంటూ ఉంటారు. అలాంటి వారి కోసం, అదే కాకుండా మన రాష్ట్రం నుండి అంతర్జాతీయ ప్లాట్ఫామ్ లో కూడా అనేక అవార్డులు తెచ్చుకున్నటువంటి చాలా మంది ఉన్నారు. సో అలాంటి వారిని ప్రోత్సహించి ఇంకా యోగా పిల్లలలో అనేక అంటే రకరకాల వయసులో ఉన్న వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి లెవెల్, అంటే గ్రామ స్థాయిలో నెగ్గిన వారు మండల స్థాయిలో, మండల స్థాయిలో నెగ్గిన వారిని జిల్లా స్థాయిలో, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వారందరినీ ఈ పోటీలలో ముఖ్యంగా సోలో యోగా అంటే సింగిల్గా యోగా ప్రదర్శించటం, అలాగే గ్రూప్ యోగా అంటే 5, 8 అంటే దాని గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం యోగా అనేది చేయటం. ఇవే కాకుండా యోగా పైన క్విజ్, అలాగే వ్యాసరచన, నినాదం అంటే స్లోగన్, ఇలాంటి కాంపిటీషన్స్ కూడా గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తారన్నమాట. ముఖ్యంగా గ్రామ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో, అట్లాగా మీకు డేట్స్ అనేవి యోగాంధ్ర వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీరు తప్పకుండా దాన్ని తెలుసుకోవచ్చు. అదే కాకుండా ఇంకా ఏంటంటే ముఖ్యంగా అంటే అనేక పార్కులలో, ఎక్కువ రోడ్స్లో, అనేక గ్రామ కూడలిల్లో, ఆఫీసెస్లో, స్కూల్స్లో అంటే విద్యాశాఖ వారు కూడా ప్రతి స్కూల్లో కూడా యోగా చేయాలనేటువంటి గైడ్ లైన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చాయి. ఇట్లా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి పార్క్లో ప్రతిరోజు యోగా జరిగేలాగా, అలాగే ఏదైనా ఒక డెడికేటెడ్ ఒక రోడ్ని ఒక తీసుకుని అక్కడ యోగా జరిగేలాగా, ఏదైనా ఒక ప్రాంగణం లేదా గ్రౌండ్స్ ఉన్నప్పుడు అక్కడ యోగా జరిగేలాగా, అట్లా అన్ని కార్పొరేషన్స్ కానీ అంటే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి లెవెల్లో అనేక కార్యక్రమాలు ఈ 15 రోజులు కూడా జరగబోతున్నాయి.
1: మేడం, మరి ఆరోగ్యాంధ్రకు అంటే యోగా అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల యొక్క లక్ష్యం ఏంటంటారు మేడం?
0: ముఖ్యంగా అండి స్వర్ణాంధ్రప్రదేశ్, ఆరోగ్యాంధ్రప్రదేశ్, అంటే మనం 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాము. అలా పెట్టుకుని దాన్ని సాధించాలి అంటే అందరం, మన ప్రజలందరం ఆరోగ్యంగా సుఖ సౌఖ్యాలతో ఉండాలి. అలా ఉంటేనే కదా మనం మన దేశానికి, మన రాష్ట్రానికి, మన సమాజానికి ఏమైనా మనం కంట్రిబ్యూట్ చేయగలం, మన తరపున మనం ఏమైనా ఇవ్వగలుగుతాం. సో అలా ఇవ్వాలి అంటే కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. సో ఆరోగ్యం కావాలి అంటే, ఇప్పుడు ఆరోగ్యం అంటే కేవలం ఫిజికల్గా హ్యాపీగా హెల్దీగా ఉంటే సరిపోదు కదా. అన్ని ఇప్పుడున్నటువంటి వాతావరణంలో, సమాజంలో అనేక స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయి. అలాగే కృత నిశ్చయం, దృఢ నిశ్చయం, ఒక ఎమోషనల్ బ్యాలెన్స్, శరీర సామర్థ్యం అంటే మన ఫుల్లెస్ట్ పొటెన్షియల్

0: గా మనం జీవించగలగటం, మన జీవన శైలి అనేది ఒక ప్రాపర్ డిసిప్లిన్డ్గా బ్యాలెన్స్డ్గా ఉండటం, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన సమాజం, మన రాష్ట్రం, మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఇన్ని రోజులు అంటే ప్రజలలో అంటే ఒక అలసత్వం, ఒక జడత్వం, ఇవన్నీ కూడా మానసికంగా శారీరకంగా అట్లా ఏమి అవి పెరిగిపోకుండా వాటిని మంచిగా యాక్టివ్గా లైట్గా ఒక ఒక మంచి జీవన శైలి ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వారికి ఆరోగ్యవంతమైనటువంటి జీవన శైలిని అలవాటు చేయాలి. వారు ఆరోగ్యంగా ఉంటూ మన సమాజానికి, మన రాష్ట్రానికి, దేశానికి వారి యొక్క సహకారంతో మనం ముందుకు వెళుతూ ప్రపంచ స్థాయిలోనే ఒక గొప్ప దేశంగా నిలవాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మేడం, మరి గతంలో జరిగిన యోగాంధ్ర 2025కి సంబంధించి, ఇప్పుడు జరుగుతున్న 2026 కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా ఉన్న వ్యత్యాసాలు అంటే ఏంది మేడం?
0: మనం ఇంతకుముందు ఒక నెల రోజులు కార్యక్రమం చేసుకున్నామండి. నెల రోజులు ముందు నుండే మనం యోగాంధ్ర చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కొంచెం కుదించి 15 రోజులు అలా అని, ఆ కార్యక్రమాలన్నీ అలాగే జరుగుతాయి. మనం ఆల్రెడీ నెల రోజులు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రంలో ఏంటంటే ఎక్కువ మందిని, పోయినసారి కంటే ఇంకొక 1 కోటి మందిని, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయటం అనేది చాలా ముఖ్యం అండి. ఎక్కువ ప్లేసెస్ ని మ్యాప్ చేయటం, అట్లాగే ఇక్కడ ముఖ్యం పోయినసారి ఏంటంటే మనకి సెంట్రల్ ప్రోగ్రామ్ విశాఖపట్నంలో జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ ప్రోగ్రామ్ అనేది వెస్ట్ బైపాస్, అంటే కృష్ణా నది పైన మనం ఒక బ్రిడ్జ్ అనేది కట్టారు. ఆ బ్రిడ్జ్ పైన 25,000 మందితో యోగాని నిర్వహించబోతున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఉద్దేశం, మనం నూతనంగా అమరావతి పీపుల్స్ క్యాపిటల్ అనేది మనం అక్కడ నిర్మించుకోబోతున్నాము. ఆల్రెడీ మొదలైంది ఆ ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా మన రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో గొప్పగా నిలిపించాలి, దాన్ని అలా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో అమరావతి ఎంత అందమైన ప్రదేశం, చక్కగా బ్రిడ్జ్ కింద కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది, చక్కగా అక్కడ అంత ఐలాండ్స్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది, ఎంత బ్యూటిఫుల్ సీనరీ ఉంటుంది డ్రోన్ వ్యూలో. అంటే మన రాష్ట్రం ఎంత అందంగా ఉంది, ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అని ఒక ప్రపంచానికి ఒక ఇంప్రెషన్ కల్పించే కూడా ఒక ఉద్దేశం. అలాగే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మందిని భాగస్వామ్యం చేస్తూ చేయాలనేది అది వ్యత్యాసం అండి ముఖ్యంగా.
1: మేడం, ఈ యోగాంధ్ర 2026 లో మనం చూసుకుంటే కనుక యోగా మాసం అని చెప్పి, అండ్ ఇక్కడే మనం చూస్తే కనుక యోగాంధ్ర పోర్టల్ ద్వారా మనకి స్కూల్ ఇంటిగ్రేషన్ కూడా జరుగుతుంది అంటున్నారు మేడం. సో వీటికి సంబంధించిన వివరాలు మేడం.
0: ముఖ్యంగా అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ట్రైనింగ్ సెషన్స్, కాంపిటీషన్స్, తర్వాత అంత పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అవన్నీ చెప్పుకున్నాం కదండి. ఇదేంటంటే పబ్లిక్తో కనెక్షన్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. ఇదే కాకుండా ముఖ్యంగా విద్యాశాఖలో అంటే ఇటు కాలేజ్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, అంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి అక్కడ వాళ్ళు ఈ 15 రోజులు యోగా ప్రాక్టీస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ముఖ్యంగా వాళ్ళ ప్రతిదినం ప్రతి స్కూల్లో ఏంటంటే ఇప్పుడు సిబిఎస్ఈ కూడా కంపల్సరీగా యోగా అనేది వాళ్ళ కరికులంలో, ఎడ్యుకేషన్ అకాడమిక్ కరికులంలో ఉండాలని చెప్పేసి ఒక గెజెట్ కూడా వచ్చింది. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఈ యోగా అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎస్పెషల్ ప్రస్తుతం ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతాయి, ఫ్యూచర్ లో కూడా వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇదే కాకుండా ముఖ్యంగా అంటే విద్యార్థులే కదా భావి భారతానికి, వారే కదా పునాదులు. సో వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసినట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుందనేది ముఖ్య ఉద్దేశం అండి. జనరల్ గా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ లో వస్తుంది. సో జూన్ వచ్చినప్పుడు నెల రోజుల, 15 రోజుల, 20 రోజుల అనేది ఆ నెల అంతా కూడా యోగా అనే వైబ్స్ ఉంటాయి కాబట్టి ఆ మాసాన్ని యోగా మాసంగా ప్రతిపాదించారనమాట. అట్లాగే మంతెని సత్యనారాయణ రాజు గారు మనకి ఏంటంటే యోగాకు సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారు, వారి యొక్క సలహా మేరకు వారు ఒక వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వాట్సాప్ నెంబర్ లో మనం హాయ్ పెట్టినట్లయితే మనకి అనేక వీడియోస్ అందులో వస్తాయి అనమాట. అంటే జనరల్ యోగావే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యాధి ఉందనుకోండి, ఇప్పుడు నడుము నొప్పి ఉంది, నడుముకు నొప్పికి సంబంధించినటువంటి ఏం ఆసనాలు చేయొచ్చు, ఎవరు ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే గైడెన్స్ కి సంబంధించిన వీడియోలు అందులో మీరు పొందొచ్చు అనమాట. అట్లా
1: కార్యక్రమంలో చివరిగా యోగాంధ్ర 2026 కు సంబంధించి మీరు అందించే సందేశం మేడం.
0: అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, ఇది నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ అంటే వృద్ధులు, చిన్నలు, పెద్దలు, అలాగే ప్రతి వృత్తిలో ఉన్నవారు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో

0: ముందుగా రిజిస్టర్ చేసుకోండి. అంటే మీ మీ సచివాలయాల్లో, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి, అంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆ మీ వీలు బట్టి మీరు అందులో రిజిస్టర్ అవ్వండి. చక్కగా సచివాలయం లెవెల్లో జరిగేటువంటి యోగా ఏదైతే ఉందో నేర్పిస్తారో చక్కగా నేర్చుకోండి. మంచి చాలా అవకాశం, మీరు ఎన్నో వేలు పెట్టి చక్కగా ఫ్రీగా మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు నేర్పుతామని ఒక మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ప్రతి ఒక్కరూ యోగాని వారి జీవితంలో భాగం చేసుకోవాలి. వారి జీవన శైలిలో యోగాని వాళ్ళు చక్కగా ఆపాదించుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ నేను ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు.
1: మేడం, నేటి కార్యక్రమంలో మీరు పాల్గొని యోగాంధ్ర 2026 కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891 2727 2444, ఇంకొక ఫోన్ నెంబర్ 0891 2727 2888. మా నెంబర్లకు కాల్ చేయండి, మీకు ఇష్టమైన పాటను వినేయండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: మేడం చిత్తూరు జిల్లా పోచలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేన్ రెడ్డి మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి
1: మేడం, కథానాయకుడు సినిమాలో ముత్యాలు జల్లు కురిసిన పాట కావాలి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరిన పాట మీకోసం.
1: ధన్యవాదాలు మేడం.

0: హలో, నమస్తే మేడం గారు. అన్న శుభోదయం.
1: శుభోదయం అండి.
0: మీ వాయిస్ మేడం బాగుంది మేడం గారు.
1: థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఏ సినిమాలో పాట కావాలి మీకు?
0: భలే అల్లుల్లో నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనాథ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
1: నమస్కారం, చెప్పండి.
0: భలే అల్లుల్లో ప్రేమిస్తే ఏమవుతుంది, పెళ్ళవుతుంది, ఆ పాట వేయండి మేడం గారు.
1: ఓకే అండి, తప్పకుండా.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
1: ఓకే అండి.

0: హలో,
1: హలో,
0: నమస్కారం అండి.
1: నమస్కారం అండి. పిఠాపురం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మణికంట్ అండి.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: ఛాలెంజీ రూమ్లో నుంచి పాట కావాలండి.
0: ఓకే అండి, మీరు కొరిన పాట మీకోసం.
1: అలాగే.
0: ఓకే అండి.

0: హలో,
1: హలో,
0: నమస్కారం అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: చెప్పండి. గుడ్
1: ఓ
0: మార్నింగ్.
1: సాంగ్ కావాలి.
0: చెప్పండి.
1: ప్రేమలేఖ మూవీలో దిగులు పడకురా సహోదరా, ఆ సాంగ్ ప్లే చేస్తారా?
0: ఓకే అండి, తప్పకుండా. మీరు కోరిన పాట మీకోసం.
2: దిగులు పడకురా.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: నేను కాకినాడ రమణిపేట సిటీఓ కాలనీ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు ములుకూరి వెంకట్ అండి.
0: నమస్కారం అండి, చెప్పండి, ఏ సినిమాలో పాట కావాలి?
1: మాకు సూత్రధారుల సినిమా నుంచి కలలెందుకో కథలెందుకో అనే పాట కావాలి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరిన
1: ఈ
0: పాట
1: పాట
0: మీకు
1: మా మిత్రులు వెంకటరావు ఎల్లప్ప వెంకటరావు గారి గురించి కూడా మేడం.
0: ఓకే అండి, తప్పకుండా.
1: ఓకే.

0: హలో
1: హలో మేడం, నమస్తే.
0: కొంచెం రేడియోకు దూరంగా వచ్చి మాట్లాడగలరా?
1: శంకర్ మేడం, జగదంబర్ శంకర్ అండి. ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్ చిత్రాల పాట ప్రసారం చేయండి.
0: ఓకే అండి, తప్పు.
1: అమ్మ నా మువ్వంకాయ, శ్రోతల కోసం, మీ కోసం, మా కోసం అండి.
0: ఓకే అండి, తప్పకుండా అందరి కోసం ఆ పాట ప్లే చేస్తాను.
1: ఓకే, నమస్తే మేడం.

0: హలో
1: హలో ఎఫ్ఎం అండి.
0: రేడియో అండి.
1: హలో ఎఫ్ఎం అండి, నా పేరు డిఎం అవునండి, డిఎం మురళి. ఇది షిప్ యార్డ్ కాలనీ పద్మావతి నగర్ మాట్లాడుతున్నానండి.
0: సరే అండి, ఏ సినిమాలో పాట కావాలి మీకు?
1: ఇదిగో జస్టిస్ చౌదరి సినిమాలోనే చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ఆ పాటని.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు కోరిన పాట మీకోసం.

0: అన్న కొడుకునే కాదనినే నీ కన్నీటిని దిగమింగుతున్నది ఎందుకోసం?
1: ఎందుకోసం?
0: దహించిన అది ధర్మం కనుక, సహించాలి అది సత్యం

0: హలో, నమస్కారం.
1: నేను హిమాచల్ నుంచి మాట్లాడుతున్నాను అండి.
0: నమస్కారం.
1: మంజనాథ్లోని మహాప్రాణదీపం కావాలండి.
0: ఓకే,
1: హిమాచల్ నుంచి మాట్లాడుతున్నాను, నారాయణరావు.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు కోరిన పాట మీకోసం.

0: హలో,
1: ఉంది
0: నమస్కారం అండి.
1: ఆ పేరు శ్రీనివాస్ ఉంది.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట కావాలి?
1: అందరికీ చిత్రం ఉండండి.
0: పాట
1: ఓకే
0: ఓకే అండి, తప్పకుండా. మీరు కొన్న పాట మీకోసం.
1: ధన్యవాదాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత చిత్ర గీతాల్ని వింటారు. మొదటిగా మీరు వింటున్న గీతం డాక్టర్ చక్రవర్తి, గానం పి సుశీల, రచన ఆత్రేయ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

తదుపరిగా మీరు వింటున్న పాట సుఖ దుఃఖాల చిత్రం నుంచి, కోదండపాణి గారి సంగీతంలో, రచన దేవులపల్లి, గానం పి సుశీల గారి కళం నుంచి వింటాం.

మధురిమ పాత చిత్రగీతాలను వింటున్నారు. మీరు వింటున్న చిత్రం గూడు పుఠాని. చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు ఆలపించిన పాట. సంగీతం కోదండపాణి, రచన దాసరథి.

ఆరాధన చిత్రం నుండి మహమ్మద్ రఫీ పాడిన పాటను వింటారు. సంగీతం సాలూరి హనుమంతరావు, రచన సి నారాయణరెడ్డి.

శ్రోతలు క్షమించాలి. మీరు విన్న ఈ పాట మంచి మనసులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి ఆరాధన చిత్రం నుండి మహమ్మద్ రఫీక్ గళంలో సి నారాయణరెడ్డి రచనలో సాలూరి హనుమంతరావు సంగీతంలో పాడిన పాట.

రాముడు భీముడు ఈ చిత్రం నుండి వినబోతున్న పాట ఘంటసాల, సుశీల ఆలపించిన పాట, సంగీతం పెండ్యాల, రచన సి నారాయణరెడ్డి.

సత్యకాలపు సత్తయ్య. ఈ చిత్రం నుండి ఘంటసాల, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, రచన ఆరుద్ర.

శ్రోతలు మధురిమ పాత చిత్రగీతాలను వింటున్నారు. గులే బకావలి చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాట వింటారు. రచన సినారే, సంగీతం జోసఫ్ కృష్ణమూర్తి.

కులగోత్రాలు చిత్రం నుండి ఘంటసాల సుశీల యుగళగీతాన్ని వింటారు. రచన సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మధురిమ పాత చిత్రగీతాల్లో తదుపరిగా వింటున్న చిత్రం మూగ మనసులు. ఘంటసాల సుశీల పాడిన పాట వింటారు. సంగీతం కేవీ మహదేవన్, రచన ఆత్రేయ.

ఏకవీర చిత్రానికి ఘంటసాల సుశీల పాడిన పాట వింటారు. సంగీతం కెవి మహదేవన్, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి.

అమరశిల్పి జక్కన్న చిత్రం నుండి ఘంటసాల పి సుశీలాగారు పాడిన పాట వింటారు. సముద్రాలు గారి సాహిత్యం, ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం.

చివరిగా కలిసి ఉంటే కలదు సుఖం. ఘంటసాల సుశీల ఎంఎస్ విశ్వనాథన్ గారి ఆలాపనలో పాటను వింటారు. రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

రాక్షసుడు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందరరామమూర్తి.

మీరు ఇంతవరకు తొలిముద్దు చిత్రానికి ఇళయరాజా గారి సంగీతం, భువనచంద్ర గారి సాహిత్యంతో ఎస్పి బాలు జానకి పాడిన పాట విన్నారు. తరువాత పాట అల్లుడు గారి చిత్రంలో కెజే యేసుదాసు చిత్రగారు పాడిన పాట వింటారు. సంగీతం కెవి మహదేవన్, రచన గురుచరణ్.

మీరు ఇంతవరకు మధుమంజరి చిత్ర గీతాలను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:29 దాటి 40 సెకన్లు. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలను వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ఈరోజు ప్రారంభమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్య అభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్యలపై చర్చిస్తారు. జవాబుదారితనం గణించగల ప్రభావాన్ని నిర్ధారిస్తూనే పాలన, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాలు వంటి కీలక సాధనాలను వినియోగించుకునే అమలు మార్గసూచిని సమిష్టిగా రూపొందించడంపై కూడా చర్చలు దృష్టి సారిస్తాయి. వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి ఈ ఏడాది సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు అభివృద్ధిని తెలియజేస్తుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. వరుస సామాజిక మాధ్యమ పోస్టుల ద్వారా దేశ ఆహార భద్రత, పోషకాహారం సమృద్ధికి రైతులు మూలస్తంభాలని ఆయన పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజెప్పారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులో రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని ప్రధానమంత్రి తెలిపారు. దేశ క్రీడాకారుల ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఒలింపిక్స్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన దేశానికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సదస్సులో మాట్లాడుతూ

0: అథ్లెట్ విజయాలను, భారత్లో క్రీడల వేగవంతమైన అభివృద్ధిని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ప్రపంచ వేదికలపై ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
1: భారత్ దునియా కి బిగ్గెస్ట్ స్పోర్ట్స్ లీగ్ కి ధర్తీ బన్తా జా రహా ఆనే వాలే సాలో మే హమారి యే ఖాతీ ఆర్ బులంద్ హోగీ ఒలింపిక్స్ కే లియే హమారి తయారియా భీ భారత్ కి ఆస్పిరేషన్ కా హీ ప్రతిబింబ హై హమే ఛోటా నహీ సోచనా హై హమే లక్ష్య ఊంచే రఖనే హై ఔర్ ఉన్హే ప్రాప్త కర్నే కే లియే పూరీ తాకత్ లగా దేనీ హై.
0: పశ్చిమ బెంగాల్ ఆర్థిక సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమ వర్గాలకు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య సంస్థల ద్వారా ఆ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ముందుకొచ్చింది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సోఫియాలో బల్గేరియా ప్రధానమంత్రి రూమెన్ రాదేవ్తో సమావేశమయ్యారు. భారత్కు ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, బలపడుతున్న భారత్ బల్గేరియా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇటీవల ఏర్పడిన అవకాశాలు, రోజురోజుకు అస్థిరంగా మారుతున్న ప్రపంచంలో నష్టభయాన్ని తగ్గించుకోవడానికి, వైవిధ్యభరితంగా మారడానికి మరింత సన్నిహిత ద్వైపాక్షిక సహకార ఆవశ్యకతను డాక్టర్ జయశంకర్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బల్గేరియాల మధ్య సంబంధాలు దీర్ఘకాలికమైనవని, స్థిరమైనవని, వాటిని మరింత చైతన్యవంతమైన, భవిష్యత్ దృష్టితో కూడిన సంబంధంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇప్పుడు ఇరు దేశాల ముందున్న కర్తవ్యమని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బల్గేరియా విదేశాంగ మంత్రి వెల్లిస్లావా పెట్రోవా చమోవాతో సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2: Where economic risks are concerned, the answer is in supply chain resilience and in further diversification. It is particularly important that maritime trade is neither impeded or endangered. On behalf of the Global South, India has also repeatedly underlined concerns of energy, food and fertilizers.
0: అనంతరం ఆయన 14వ కులంటర చర్చల్లో పాల్గొనేందుకు ఈరోజు ఫిన్లాండ్కు వెళ్లనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ అండ్ టీఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమై అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో 19వ తేదీ వరకు కొనసాగుతుంది. గత టోర్నమెంట్లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి కాగా ఈసారి 48 జట్లు పోటీ పట్టుతుండటంతో ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్గా నిలిచింది. ఈ ఎడిషన్లో రికార్డు స్థాయిలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశలో 72, నాకౌట్ రౌండ్లో 32 మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ 19వ తేదీన జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గంగానది, పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, తమిళనాడు, ఈశాన్య భారతదేశం అంతటా కూడా పగటిపూట వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, గంగానది వాహక తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములతో కూడిన ఈదురుగాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం కొన్ని రకాల ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. 22%, 25%, 27%, 30% ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మిశ్రమాలపై ఇకపై నుంచి 0% ఎక్సైజ్ సుంకం ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్యతో భారత్ ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం మరింత బలోపేతమై క్రూడాయిల్ దిగుబతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను కుదించడం, స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్కు గిరాకీని పెంచుతుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరాలకు గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, అకాడమీ రత్న, సంగీత నాటక అకాడమీ అవార్డులు, అకాడమీ పురస్కారం, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ ఉప పురస్కారాలను ప్రకటించింది. అలాగే సంగీతం, నృత్యం, నాటకం, సంప్రదాయ జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట వంటి వివిధ రంగాలకు చెందిన 108 మంది కళాకారులను 2024-25 సంవత్సరాల సంగీత నాటక అకాడమీ అవార్డుల అకాడమీ పురస్కారం కోసం జనరల్ కౌన్సిల్ ఎంపిక చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతి

0: ప్రతిస్పందనగా అమెరికా సైన్యం నిన్న ఇరాన్లోని పలు లక్ష్యాలపై మరో విడత దాడులు జరిగింది. అమెరికా దళాలకు ఆధిక్యం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ వైపు ఇరాన్ దాడులు చేసిన కొద్ది గంటలకే అమెరికా ఈ రెండో విడత దాడులను చేపట్టింది. దేశం పశ్చిమ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, కేస్మ్ దీవిలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నిబిన్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు కృతజ్ఞతలు తెలిపారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయన అభినందించారని నిబిన్ పేర్కొన్నారు. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణమైన క్షణమని ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోందని నవీన్ చెప్పారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరితో కలిసి అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి కృషి అనే ప్రధానమంత్రి దిశానిర్దేశక మంత్రం దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిందని నితిన్ నవీన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ICC తన సభ్య సంస్థల ద్వారా 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తల్లో మరి వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సినిమా పాటలు వింటారు. గజనీ చిత్రం నుంచి హరీష్ రాఘవేంద్ర, బొంబాయి జయశ్రీ పాడిన పాట వింటారు. సంగీతం హరీష్ జయరాజ్, సాహిత్యం వెన్నెలకంటి.

సన్నాఫ్ సత్యమూర్తి గారు, క్షమించాలి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి యాజిన్ నైజర్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి.

ఇప్పుడు అంతం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట వింటారు. సంగీతం ఆర్డి బర్మన్, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

రిధమ్ చిత్రం నుంచి ఉన్నికృష్ణన్, కవితాకృష్ణమూర్తి పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం వేటూరి సుందరరామమూర్తి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:19 దాటి 56 సెకన్లు. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాను దైనందిక జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఈరోజు జరుగుతోంది. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశ అభివృద్ది, రాష్ట్రాల ప్రగతి, కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతం, ఆర్థికాభివృద్ది వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ది ప్రాధాన్య అంశాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి. విశాఖపట్నంలోని నావెల్ డాక్యార్డ్ వద్ద భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బారువా బీచ్ వద్ద మత్స్యకారులతో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. బారువా బీచ్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆచరించాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. పార్వతీపుర

0: జిల్లాలోని తోట్లపల్లి జలాశయం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, యోగా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి కోరుతూ,
1: ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో స్ట్రెస్లతో ఎన్నో ఇబ్బందులతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క ఇన్ని విధాలుగా వెళ్తున్నాం కాబట్టి చిన్న వయసుల నుంచి బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి కాబట్టి అవి తగ్గించాలి అంటే ఖచ్చితంగా మా అందరం ఎర్లీ మార్నింగ్ యోగా ఖచ్చితంగా చెయ్యాలి.
0: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్రైవేటు ఫ్లైట్ శిక్షణ కేంద్ర నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ విమానయాన రంగం వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. 2014కు ముందు దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 166కు చేరిందని తెలిపారు. అలాగే ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలకు కూడా విమానయాన సేవలు విస్తరించాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ కేంద్రం ఏర్పాటు కానుండడం రాష్ట్ర విమానయాన రంగ అభివృద్దిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రంలోని ముద్రణ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముద్రణారంగ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని చెప్పారు. ఈ రంగానికి చెందిన నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆధునిక విధానాలతో ముందుకు సాగాలని సూచించారు. దేశంలో గత 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనతో భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా మారుతోందని బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశం అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. 12 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాధవ్ వెల్లడించారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని ప్రజలకు వివరించే విధంగా సభ ఏర్పాటు చేస్తున్నామని మాధవ్ తెలియజేస్తూ,
2: 12 ఏళ్ల వికాసాన్ని మరింత ప్రజలకు తీసుకెళ్లాలని ఏ నినాదంతో అయితే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ఒక ఆలోచన చేశారో ఆ విధంగానే ముందుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేశాం. అలాగే ఈ రాష్ట్రానికి లేని విధంగా మన రాష్ట్రం ఇవాళ ప్రగతి పదంలో వెళ్తున్న తీరు రెండూ కలిపి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం. ఆ విధంగా 2 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంబంధించిన అనేక అంశాలను ప్రజలకు తీసుకెళ్లడానికి రేపు తిరుపతిలో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ అమృత్ మిషన్ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి సౌకర్యాన్ని వచ్చే 2 ఏళ్లలో కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో సుమారు 20,000 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహాల పనులను జులై నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన డీఎస్సీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ విధానాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నట్లు పేర్కొన్నారు.
3: చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేశాడు, తొలి సంతకాలు అంటూ దానికి నానా హంగామా ఆర్భాటం కూడా చేశాడు. ఇందులో మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. ఎందుకంటే ఇందులో 6,100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్, వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. మొత్తంగా

0: కలిపి ఒక 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ ఇచ్చిన ఈ నోటిఫికేషన్ లో చివరకు లీకులు చూస్తా ఉన్నాము, అవకతవకలు చూస్తా ఉన్నాము. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం.
1: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనంలో స్వామివారిని సేవించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్కు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

0: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనంలో స్వామివారిని సేవించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్కు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు పట్టణాభివృద్ది సంస్థ చైర్మన్ షేక్ రియాజ్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో స్థానిక శాసనసభ్యులు జి కొండయ్యతో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ, తీర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లేఅవుట్లు, ప్రైవేట్ రిసార్ట్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు స్థలాలు కొనుగోలు చేసే ముందు ఆయా లేఅవుట్లకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండపంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా శృంగవరం గ్రామ శివార్లోని పామాయిల్ తోటను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్థానిక రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల పంపిణీ కోసం తాజాగా ప్రవేశపెట్టిన యాప్ వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాణిజ్య ప్రకటనను వింటారు.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఇక రెండవ ప్రసారాల్లో 5:30 సంధ్యారాగాలు, తెలుగు చిత్ర గీతాలు వింటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలతో పాటు మరికొన్ని చిత్రగీతాల్ని వింటారు. 7:15 పల్లెసీమల కార్యక్రమంలో మొదటగా రస్తకుంఠూబాయి కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త డాక్టర్ ఎం అనంత విహారీ గారి ప్రసంగం వింటారు. అంశం హైడ్రోపోనిక్స్ విధానంలో పంట సాగు.

0: ఈనాటి ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో గ్రామీణ స్త్రీల కార్యక్రమం గ్రామీణ ప్రజల ప్రధాన సామాజిక ఆరోగ్య సమస్యలు పరిష్కార మార్గాలు ఈ అంశంపై విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ హెల్త్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి వందన గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఎ బృందాకుమారి.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారాలు. ఈరోజు మన ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాలలో వివిధ వర్గాల ప్రజలు, అంటే బాలికలు అవ్వచ్చు, స్త్రీలు, వృద్ధులు, యువత, వీరందరినీ ఉద్దేశించి మనకు అనేక విషయాలు తెలియజేయడానికి మన స్టూడియోస్లో ఈరోజున్నారు డాక్టర్ వి వందన గారు. వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నారు. ఇంకా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ ఏపీ చాప్టర్ ట్రెజరర్గా కూడా పనిచేస్తున్నారు. మరి వీరితో మనం గ్రామీణ ప్రాంతాలలో మనం చెప్పుకున్నట్టు వివిధ వర్గాలు, అంటే మహిళలు, వృద్ధులు, యువత, స్త్రీలు, వీరందరూ కూడా ఆరోగ్యంగా ఎదగడానికి ఎలాంటి బాటలు పట్టాలో, ఎలా ఉన్నాయి సౌకర్యాలు అనేది తెలుసుకుందాం. నమస్కారం అండి వందనా గారు.
2: నమస్కారం అండి.
1: వందనా గారు, మరి ప్రస్తుతం మన గ్రామాల్లో ప్రజలు, అంటే మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువత, వీరందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు ఏమిటంటారు?
2: ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ప్రస్తుతం మన గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ప్రముఖమైనది పోషకాహార లోపం, అలాగే ముఖ్యంగా మహిళల్లోని రక్తహీనత, వృద్ధులలోని మధుమేహం, రక్తపోటు, దీనితో పాటు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య ఇబ్బందులు అన్నవి మొదలుగా వస్తున్నాయండి. వీటికి కారణాలు ఏంటి అని చూస్తే జీవన శైలిలోని జరుగుతున్న మార్పులు, అలాగే మన ఆహార పద్ధతుల్లో జరుగుతున్న మార్పులు. ఇంత క్రితం మన ఆహారంలోని తెల్లబియ్యం అన్నది కొంత భాగం మాత్రమే ఉండేది. తెల్లబువ్వ అని అనేవారు ఆ రోజుల్లోని. అది ఎప్పుడన్నా అప్పుడప్పుడు మితంగా, అది కూడా ఏమన్నా పండగలకి, ముఖ్యమైన చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు తినేవారు. సిరిధాన్యాలు అన్నవి సాధారణంగా ప్రతిరోజు తినేవారు,
1: రోజువారీగా
2: తినేవారు. ఈ రోజున చూస్తే ఆ సిరిధాన్యాలు అన్నది తీసుకోవడమే చాలా తగ్గిపోయింది. ఎప్పుడో ఎవరో కానీ తినట్లేదు, తిన్నా కూడా ఎప్పుడన్నా నెలకొకసారో వారంకొకసారో చేసుకుని తింటున్నారు. ఎందువలన అంటే వాళ్ళకి అది చేసుకునే టైం కూడా దొరకట్లేదండి, సమయం కూడా కేటాయించలేకపోతున్నారు. ఇదన్నిటికీ కారణాలు ఏంటంటే మన మారుతున్న జీవనశైలి, అలాగే మన మారుతున్న ఆహార పరిస్థితులు అండి. సో వీటిని శ్రద్ధలో పెట్టుకుని ముఖ్యంగా బ్యాలెన్స్డ్ డైట్, అంటే పోషకాహారం అన్నది తీసుకోవడము ముఖ్యంగా మనము ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన అంశం అన్నమాట. వీటితో పాటు ఈ పోషకాహారంలో ఉన్న లోపాల వల్లే మనకి దీర్ఘకాలంలోని డెవలప్ అయ్యేది ఈ డయాబెటీస్, అంటే మధుమేహము, అలాగే రక్తపోటు, హైపర్ టెన్షన్, ఈ రెండిటితో పాటు గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, తదితర ఇబ్బందులు అన్నవి వస్తున్నాయండి.

0: అందులో లభించవండి. పోని దాంతోపాటు మనము కాయగూరలవన్నా సరిపడా తీసుకుంటామా? అలా తీసుకున్నా పోని బ్యాలెన్స్ చేయొచ్చు. చాలామందికి ఆర్థిక పరిస్థితుల వల్ల అవ్వచ్చు, సమయం సరిపోక అవ్వచ్చు, అందుబాటులో లేకపోవడం వల్ల కూడా అవ్వచ్చు. ప్రతిరోజు ప్రతి పూట తిన్నప్పుడు ఆకుకూరలను కాయగూరలను అలాగే ప్రోటీన్ అంటే పప్పులు ఇటువంటి పదార్థాలను ఇంక్లూడ్ చేసుకోవడానికి కుదరదు. ఏం చేస్తారు? కొంచెం పచ్చడన్నము, కొంచెం పెరుగన్నము, అయిపోయింది.
1: గ్రామాల్లో ఎక్కువగా ఇదే పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం. మీరు చెప్పింది 100% నిజం. కాకపోతే మీరు చెప్పిన దాన్ని బట్టి పొట్టుతో ఉన్న చిరుధాన్యాలని, పొట్టుతో ఉన్న రైస్ని తీసుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్ అంటే కూరగాయలు కానీ లేదు పప్పు దినుసులు కానీ అలాగే ఆకుకూరలు అన్నిటితో కలిపి మనం భోజనాన్ని మనకి సమకూర్చుకోగలిగితే ఆరోగ్యవంతంగా ఉంటారు. కానీ ఆ పరిస్థితి అన్నది గ్రామాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం దూరంగా ఉంది. అందువల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు అని చెప్తున్నారు.
0: అవునండి.
1: బాగుంది మేడం. మరి ఎలా ఇప్పుడు చిన్నపిల్లల నుంచి యుక్త వయసు బాలికల వరకు కూడా ఆరోగ్యంగా ఎదగాలి అననే మనం తలుస్తాం. గ్రామాల్లో కూడా, పట్టణ ప్రాంతాల్లో కూడా అదే మనం చూస్తాం. మరి ఈ విషయాలు అంటే ఈ చిన్నపిల్లలు, యుక్త వయసు, యువత వీరందరూ కూడా ఆరోగ్యంగా ఎదగాలి అంటే కుటుంబం ఎలాంటి విషయాల మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాలంటారు?
0: మొట్టమొదటిగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మంచి పౌష్టిక పోషకాహారం అండి. అది చిన్నపిల్లల నుంచి యుక్త వయసు అంటే యువత వరకు కూడా, అలాగే గర్భిణీ స్త్రీలకి, అలాగే బాలింతలకి, అలాగే వృద్ధులకి కూడా, వీళ్ళందరికీ కూడా ఏ వయసుకి తగ్గట్టు ఆ వయసు వాళ్ళు వాళ్ళకి మంచి పోషకాహారం తీసుకోవడం అన్నది అవసరమండి. మొదటి విషయం అది. రెండవ విషయం ఏంటంటే చిన్నపిల్లలకి పూర్తి టీకాలు, పుట్టుక నుంచి కొన్ని టీకాలు అవసరమైనవి ఉన్నాయండి. ఆ టీకాలు గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి, మీరు ఎక్కడ డెలివరీ చేయించుకున్నా కూడా మీకు ఖచ్చితంగా తీసుకోవాల్సిన కొన్ని టీకాలు, యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ అంటారు. ఈ షెడ్యూల్ ప్రకారంగా తీసుకోవాల్సిన టీకాలు పూర్తిగా తీసుకుంటే ఇవి 5 సంవత్సరాల లోపల పూర్తయిపోతాయండి. సో ఈ టీకాలు ఖచ్చితంగా తీసుకోవడం అన్నది రెండవ ముఖ్యమైన విషయము. మూడు ముఖ్యమైన విషయం ఏంటంటే విద్య మరియు ఆరోగ్య అవగాహన. చాలామందికి వీటి అవగాహన లేకపోవడం వల్ల అనుకోని ప్రమాదాలు వాళ్ళు కోరి తెచ్చుకుంటున్నారు. మనం డిస్కస్ చేసినట్టు ఉత్తి అన్నంతో ఇంత ఆవకాయ పచ్చడి, ఇంత పెరుగు, అది వినడానికి ఎంత బాగుందండి, నాకు పెట్టినా ఇప్పుడు సంతోషంగా తింటాను. కానీ ఆ అవగాహన అన్నది, ఇప్పుడు ఆ పచ్చడిలోని నూనె, ఉప్పు, అలాగే రైస్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వైట్ రైస్ అన్నది రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, దాని నుంచి మనకి ఉత్తి కార్బోహైడ్రేట్ తిన్న వెంటనే శరీరం, మన రక్తంలోని షుగర్ లెవెల్ పెరగడం తప్ప ఇంకా ఏమీ దానివల్ల ఉపయోగం లేదు. సో వీటి మీద అవగాహన లేకపోవడంతోనే సగం ప్రమాదం. ముఖ్యమైన అంశం ఏంటంటే ఆరోగ్య అవగాహన అండి.
1: ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సమాజం కానీ ఒక గ్రామం కానీ ఆరోగ్యంగా ఎదగలుగుతుంది అనని అంటున్నారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా తన ఆరోగ్యానికి ఏమేమి అవసరం అనేది తెలుసుకోవాలి ముందు.
0: ఇప్పుడు ఇందాక బాలల గురించి చెప్పాను కదండి, అలాగే యువతలు, యువతలు ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం, పప్పు దినుసులు, అలాగే గుడ్లు, ఒకవేళ వాళ్ళు తినేవాళ్ళే అయితే గుడ్లు ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే అది, దాన్ని కంప్లీట్ ప్రోటీన్ అంటారు. సో రోజుకి కనీసం ఒక్క గుడ్డు ఉడకబెట్టన్నా వాళ్ళకి ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా తీసుకోవడము, అలాగే రోజుకి ఒక్క పండు, ఇందులోని అరటిపండు, మామిడిపండు, సీతాఫలం, సపోటా ఇలాంటివి మినహాయించి, ఎందుకంటే వాటిలోని మళ్ళీ షుగర్ ఎక్కువ ఉంటుంది. సో వీటిని మినహాయించి సాధారణమైన సిట్రస్ బేస్డ్ పుల్లటి పండ్లు, ఇలాంటి పండ్లు రోజుకి ఒక్కటన్నా తీసుకోవడం అన్నది అలవాటు చేసుకోవాలి. వీటితో పాటు రక్తహీనత రాకుండా ఐరన్ రిచ్ ఫుడ్స్, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము, ఈ మధ్యకాలంలోని స్కూల్స్లోని, గవర్నమెంట్ స్కూల్స్లోని, అలాగే గవర్నమెంట్ కాలేజెస్లోని ఐరన్ ట్యాబ్లెట్స్ అన్నవి గవర్నమెంట్ ఫ్రీ సప్లై ఉంటుందండి. వీక్లీ సప్లిమెంటేషన్ ఉంటుంది, డైలీ సప్లిమెంటేషన్ ఉంటుంది. వీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా, ఎందుకంటే మనకు తెలుసు యువత, మనము సాధారణంగా ఇళ్లలో కూడా మాట్లాడలేని విషయము, ఈ రోజుకి కూడా ఓపెన్గా ఇళ్లలోని, కుటుంబంలోని మాట్లాడలేని విషయం, ఒకటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే నెలసరి. సో ముఖ్యంగా నెలసరి గురించి మాట్లాడడం మనము మొదలు పెట్టాలి. దీనిని నార్మలైజ్ చేయాలి. తల్లిదండ్రులుగా కానీ కుటుంబంగా కానీ నెలసరి గురించి మాట్లాడడము, ఎందుకంటే వాళ్ళు మనకి చెప్పడాని గురించే భయపడితే వాళ్ళు మనకి చాలా విషయాలు చెప్పలేకపోవచ్చు. సో అందులోని ఏమన్నా ఇబ్బంది ఉంటే అది చాలా పెద్దదైపోయే వరకు మనకు తెలియకపోవచ్చు. అదే వాళ్ళు మనకి ముందుగానే చెప్తే అది చాలా చిన్న ఇబ్బందిగా ఉన్నప్పుడే దాన్ని మనము సరిదిద్దవచ్చు అన్నమాట. సో నెలసరి గురించి జాగ్రత్తలు తీసుకోవడము, అలాగే నెలసరిలో చాలా రక్తం పోతుంది కాబట్టి వాళ్ళు సరిపడా మళ్ళీ రక్తము పెంచుకునేదానికి ఐరన్ రిచ్ ఫుడ్స్ అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం అనేది మనము అలవాటు చేయాలి. దీని మీద అవగాహన కూడా పెంచాలండి.
1: చాలా చక్కగా అండి, ప్రతి కుటుంబంలో కూడా పిల్లలు యుక్త వయసు వారు బాగా ఆరోగ్యంగా ఎదగాలి అని అంటే గ్లాసుడు పాలు మొదలుకొని అన్ని రకాలుగా బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని ఆహార పదార్థాలని తమ ఆరోగ్యం కొరకు వాళ్ళు పెట్టుకుని వాళ్ళని వాళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవాలి, శ్రద్ధ పెట్టాలి అని చెప్పారు. మరి గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే అప్పుడే తల్లులైన మహిళలు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా వారు తెలుసుకోవాల్సిన విషయాలు, వారు పాటించవలసిన విషయాలు ఏంటంటారు?
0: గర్భిణీ స్త్రీలు మొట్టమొదటిగా గర్భం వచ్చిన వెంటనే సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో వాళ్ళు నమోదు చేసుకోవాలండి. దీన్ని యాంటీనేటల్ రిజిస్ట్రేషన్ అంటారు, ANC కేస్ రిజిస్ట్రేషన్. ఇది ఎందుకు ముఖ్యమంటే మన ప్రభుత్వ సిబ్బందులకి ఇన్ని కేసులు, ఇంతమంది తల్లులు ఈ నెల లేదా ఈ సంవత్సరం డెలివరీ అయ్యారంటే వచ్చే సంవత్సరం కూడా ఎంతమంది డెలివరీకి వచ్చే అవకాశం ఉందో ఒక అవగాహన వస్తుంది. దానికి తగ్గట్టు వాళ్ళు సామాగ్రి అరేంజ్ చేసుకుంటారన్నమాట, తయారు చేసుకుంటారు. దానికి కావాల్సిన మందులు ఉంటాయి, దానికి కావాల్సిన వస్తువులు, అలాగే లేబర్ రూమ్ రెడీ చేయాలా, ఓటీలు రెడీ చేయాలా, ఎంతమంది డాక్టర్లు కావాలి, ఎంతమంది నర్సులు కావాలి, ఎన్ని బెడ్స్ కావాలి, పుట్టిన పిల్లలకి ఎన్ని పీడియాట్రిక్ బెడ్స్ అవసరము, ఇంక్యుబేటర్లు ఎన్ని అవసరం పడతాయి, ఇవన్నీ లెక్కలు చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఒక ప్రాంతంలోని ఎన్ని డెలివరీలు అవుతున్నాయి అన్న దానికి అవగాహన కూడా ఉండాలి. కాబట్టి మనకు ఒక లెక్క తెలియడానికి అది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ స్త్రీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడకి అక్కడ ఆధార్ కార్డు కానీ, వాళ్ళ తల్లి ఇంట్లో కానీ అత్తగారింట్లో కానీ అక్కడి రేషన్ కార్డు అన్నా, అక్కడ ఆధార్ కార్డు అన్నా, అక్కడ ప్రభుత్వ ఐడి కార్డు ఒకటి తీసుకొచ్చి రిజిస్టర్ అవ్వచ్చు. వాళ్ళు అక్కడ రిజిస్టర్ అయ్యి అక్కడ వాళ్ళు ఆరోగ్య సేవలు పొందొచ్చు. ఇందులోని మీకు మొదటి నుంచి గర్భం వచ్చినప్పటి నుంచి వాళ్ళ బరువు ఎంత పెరుగుతున్నారు, వాళ్ళ హిమోగ్లోబిన్ ఎంత ఉన్నది, వాళ్ళ బీపీ ఎలాగున్నది, వాళ్ళకేమన్నా ఈ ప్రెగ్నెన్సీలో రిస్క్స్ ఉన్నాయా, ప్రమాదాలు ఏమన్నా ఉన్నాయా, ఇంత క్రితం ఏమన్నా గర్భాలు పోవడం జరిగిందా, దానికి సంబంధించిన ఏమన్నా ప్రమాదాలు ఉన్నాయా, అలాగే వీళ్ళకి కుటుంబంలోని ఉన్న ఏమన్నా ప్రమాదాలు ఇబ్బందులు ఉన్నాయా, అవి ఈ గర్భంలో వచ్చే ప్రమాదం ఉన్నదా, ప్రీవియస్ హిస్టరీ, ఇవన్నీ చూసుకుని ఆవిడకి డెలివరీ అయ్యే వరకు కూడా పూర్తి సేవలను అందిస్తారన్నమాట. దానికోసం ముఖ్యమైనది ఈ రిజిస్ట్రేషన్. సో గర్భం వచ్చిన వెంటనే వాళ్ళు దగ్గరలో సమీపంలో ఉన్న ఏదో ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి నమోదు చేసుకోవడం మొట్టమొదటి వాళ్ళు చేయాల్సిన పని. రెండో విషయము, క్రమం తప్పకుండా వాళ్ళు పరీక్షలన్నీ చేయించుకోవడం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఈ మూడు మాత్రం ఖచ్చితంగా తీసుకోవడం.
1: అంటే ఒక స్త్రీకి గర్భం దాల్చిన తర్వాత ప్రసవం అనేది సజావుగా అవ్వడానికి తగిన జాగ్రత్తలు అంటే ప్రభుత్వం తరఫున చాలా వరకు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినట్టు రిజిస్టర్ చేసుకుంటే అన్ని రకాలుగా వారు కేర్ తీసుకుంటారు. తర్వాత ఇప్పుడు తల్లులైన మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలంటారు?
0: మొట్టమొదటిగా చూస్తే డెలివరీ అయిన వెంటనే తల్లిని ఆకలితో ఉంచేస్తారు ఒకటి రెండు రోజులు. ఎందుకు అంటే కడుపు ఆరాలి అంటారు. కానీ ఈ సమయంలోనే తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం కూడా మొదలుపెట్టాలి. కాబట్టి ఈ సమయంలోనే ఒకవేళ ఆవిడ బాగా నీరసంగా ఉన్నారు అంటే కనీసం ఒక గ్లాసుడు పాలన్నా ఇచ్చి మొదలుపెట్టాలండి. ఆవిడ ఆరోగ్యము మొదటి 6 నెలల్లోనే ఆవిడ తీసుకోవాల్సిన ఆహారము గర్భిణీగా ఉన్నప్పుడు కన్నా కూడా ఎక్కువ ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఇద్దరు మనుషుల ఆహారం, ఈ బిడ్డకి ఇవ్వాల్సిన పాలు ఇవన్నిటికీ కూడా లెక్క చూసుకోవాలి. కాబట్టి ఆవిడ మొదటి 6 నెలలు మాత్రం ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఇంకా ఏమీ బయట నుంచి పెట్టకూడదు. బిడ్డకి ఏమన్నా ఇవ్వాలనుకున్నా అది తల్లికి ఇస్తే తల్లి ద్వారా బిడ్డకి వెళ్తుందండి. రెండో విషయము డెలివరీ

0: డెలివరీ అయిన మొదటి 6 నెలలు లాక్టేషనల్ అమెనోరియా అంటారు. అంటే ఆ 6 నెలల్లోనే డెలివరీ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉండదన్నమాట. ఎందుకంటే అసలు నెలసరి కూడా రాదు సాధారణంగా ఈ 6 నెలల్లోనే. అలా రాకుండా ఉండడానికి ఈ బిడ్డకి పాలు ఇవ్వడమే కారణం అన్నమాట. సో అది మంచిదే. ఈ 6 నెలల్లోనే తల్లి శరీరము మళ్ళీ రికవర్ అవ్వడానికి అన్నమాట. డెలివరీలోని జరిగిన బ్లడ్ లాస్, డెలివరీలో జరిగిన స్ట్రెస్ అంతా, ఒత్తిడంతా శరీరము దాని నుంచి కోలుకోవడానికి అన్నమాట. సో ఆ 6 నెలలు ఆవిడ మంచి ఆహారం తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడం. అలాగే చాలామంది బరువు ఎక్కువ పెరిగిపోయాము, పొట్టొచ్చేసింది, ఇలాగున్నాం అలాగున్నామని భయపడతారు డెలివరీ అయిన వెంటనే ఏదేదో ప్రయత్నాలు చేస్తారు. దానికన్నా చక్కగా బిడ్డకి పాలిచ్చి ఆవిడ సరిపడా రెస్ట్ తీసుకోవడం, అలాగే వాకింగ్ అండి. సింపుల్గా వాకింగ్ ఒక 40-45 నిమిషాలు చేస్తే కాళ్ళలో రక్తము గడ్డలు కట్టే ప్రమాదం ఉంటుంది కదా, అది జరగకుండా ఉంటుందండి. దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. ఇలాంటి ప్రమాదాలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే టీకాలు, బిడ్డకి ఇవ్వాల్సిన టీకాలు కొన్ని ఉంటాయి కదండి, ఆ టీకాలు ఖచ్చితంగా బిడ్డకి ఇప్పించాలన్నమాట. వీటితో సహా ఒకవేళ వాళ్ళ కుటుంబాన్ని పూర్తి చేసుకున్నారు, అంటే వాళ్ళ స్థాయి ప్రకారంగా ఒక బిడ్డ, ఇద్దరు బిడ్డల, వాళ్ళ ఇష్టం ప్రకారంగా కుటుంబం పూర్తి అయిందనుకుంటే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయించుకోవడం అన్నది ఆ తల్లికి మాత్రమే కాదు కుటుంబానికి కూడా మంచిదన్నమాట.
1: బాగుంది మేడం. అయితే అంటే తల్లిగా మహిళ ఎలాంటి చేస్తే గనక అంటే తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి అనే విషయాలు చక్కగా చెప్పారు. అంటే నేటి గ్రామాల్లో కూడా బాగా ఎక్కువగా ఈ రక్తహీనత అవ్వచ్చు, లేకపోతే మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, ఇంతకు ముందైతే ఈ సమస్యలు గ్రామాల్లో ఎక్కువగా కనపడేవి కాదు, కానీ నేటి కాలంలో ఇవి పెరుగుతూనే ఉన్నాయి. మరి గ్రామీణ ప్రజలు వీటి మీద ఎంతవరకు అవగాహన ఉంది? వాళ్ళు ఓహో ఈరోజు నాకు కొద్దిగా నీరసంగా ఉంది అంటే ఏమై ఉండొచ్చు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఉద్దేశాలు అయితే వారికి తక్కువగానే ఉంటాయి. ఓకే ఈరోజు ఇలా ఉంది, రేపు బాగానే ఉంటానులే అన్న ధోరణిలోనే ఉంటారు. ఆ విధంగా వారికి అవగాహన అనొచ్చు లేదా ముందుగానే గుర్తించడం అవ్వచ్చు, ఎలా చేస్తారు గ్రామీణ ప్రజలు?
0: నిజమండి. దీనికి కారణము మారుతున్న జీవన శైలి. సాధారణంగా అలసట, నీరసము, తలతిరగడము, కొంచెం గుండె దడగా ఉండడము, తరచూ తలనొప్పి రావడము, ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అని మీరు చెప్పినట్టు గ్రామాల్లో ప్రజల్లో కూడా ఇటువంటి లక్షణాలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ అవగాహన లేకపోవడంతో వాళ్ళు ఇది సాధారణమే, ఈరోజు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఇలాగున్నదేమో, లేదా ఈరోజు పని ఎక్కువగా చేశాను అయ్యి ఉండొచ్చు దానివల్ల ఇలాగున్నదేమో అనుకుని దాన్ని పట్టించుకోరు. ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే రక్తపోటు గురించి, అలాగే మధుమేహం గురించి, అలాగే ఈ మధ్యకాలంలోని అతి బరువు, ఇది కూడా ఎక్కువగా వస్తున్న ప్రమాదం అండి. వీటితో పాటు మానసిక ఒత్తిడి, దీనికి సంబంధించిన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మారుతున్న జీవన శైలి, సరైన పోషకాహారం లేకపోవడము, అలాగే వ్యాయామం తగ్గడం. కనీసం ఇంటి కిందకి దిగి 40 నిమిషాలు నడక ఎంతమంది నడుస్తున్నారండి, అది చాలా తగ్గిపోయింది. సో ఇవన్నీ కలిసి రక్తపోటు మరియు మధుమేహము చాలా సంవత్సరాల వరకు మనకి తెలియవు.
1: గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు సాధారణంగా ఇప్పుడు ఈ నడక వాటికన్నా వారు పనులు ఎక్కువగానే చేసుకుంటారు. కాకపోతే వారిలో ఈ ఒత్తిడి ఇలాంటి వాటితో వల్ల కూడా రావచ్చేమో.
0: నిజమండి. ఒత్తిడి అన్నది ఈ మధ్య ప్రతి ఒక్కరిలోనే ఎక్కువయ్యింది. అది ఇళ్లలో, కుటుంబాల్లో సమస్యల విషయంలో మాత్రమే కాదు, ఉద్యోగం విషయంలో అవ్వచ్చు, అలాగే ఆర్థిక పరిస్థితుల గురించి అవ్వచ్చు, ఏ విషయంలో అన్నా కూడా ఈ మధ్య కాలంలోని జనాలకి ఆ ఒత్తిడి అన్నది ఎక్కువయ్యింది. ఇది కూడా స్ట్రెస్ వల్ల కార్టిసోల్ అన్న ఒక హార్మోన్ శరీరంలో పెరుగుతుందండి. ముఖ్యంగా ఆ కార్టిసోల్ కూడా మన మెటబాలిజం మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది. సో దానివల్ల కూడా మధుమేహము, రక్తపోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయండి.
1: మరి మేడం, ఇప్పుడు ఈ గ్రామాల్లో ప్రజలకి అంటే మనం అనుకున్న వివిధ వర్గాలు అనుకున్నాం, అంటే మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వీరందరికీ ప్రభుత్వం తరపున ఎలాంటి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి? మరి ఆశా కార్యకర్తలని ఉంటారు గ్రామాల్లో, అంగన్వాడీ సిబ్బంది ఉంటారు, ఏఎన్ఎంలు ఉంటారు, వీరందరూ కూడా ఈ ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు అనేవి ఈ గ్రామాల్లో వివిధ వర్గాల ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటారు?

0: ప్రస్తుతం గ్రామస్థాయిలో మన ప్రభుత్వము అనేక ఆరోగ్య సేవలు అందుబాటులో ఇస్తుంది. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అలాగే అంగన్వాడీ సిబ్బంది, వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి ఆరోగ్య సేవలను అందిస్తున్నారండి. గర్భిణీకి పరీక్షలు, చిన్నపిల్లల టీకాలు, రక్తహీనత నివారణ, అలాగే ఆరోగ్య సలహాలు ఇవ్వడము, రక్తపోటు మరియు మధుమేహంకి పరీక్షలు చేయడము, ఇటువంటి సేవలు గ్రామాల్లోని చేస్తున్నారన్నమాట. అలాగే ప్రజలు ఈ సేవల గురించి తెలుసుకుని వీటిని వినియోగించుకోవాలి అని గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా చెప్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే, చాలా కొత్త కొత్త స్కీమ్స్, సర్వీసెస్ వస్తున్నాయండి గవర్నమెంట్ తరపు నుంచి. వీటి గురించి వాళ్ళు వాళ్ళ కేంద్రంలో ఉన్న, వాళ్ళ ప్రాంతంలో ఉన్న ఆశా వర్కర్స్ని, ఏఎన్ఎం కానీ, అంగన్వాడీ కానీ వీళ్ళని సంప్రదిస్తే వాళ్ళు వాళ్ళకి చెప్తారన్నమాట. సో వాటి గురించి తెలుసుకుని వాళ్ళకి ఒకవేళ ఈ అవసరం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని వినియోగించుకోవాలి అని చెప్తానండి.
1: బాగుంది మేడం. ప్రభుత్వం తరపున కూడా నేను కూడా గ్రామాల్లో గమనిస్తున్నాను, గర్భిణీ అయిన మహిళకి ఒక ప్రత్యేకమైన ఫుడ్తో కూడిన ఒక ప్యాకెట్ని ఇవ్వడం, వాటిని వారు ఎంతవరకు తీసుకుంటున్నారు, తీసుకోకపోతే తీసుకోమని చెప్పడం, ఇలాంటి అవేర్నెస్ కల్పించడం, ఇవి అన్నీ కూడా ఈ ఆశా కార్యకర్తలు కానివ్వండి, అంగన్వాడీ సిబ్బంది కానివ్వండి, వీరందరూ కూడా వారికి అవేర్నెస్ కల్పించడం, అదేవిధంగా పిల్లల్ని కూడా చక్కగా వారికి రోజు గుడ్డుతో కూడిన భోజనాన్ని అరేంజ్ చేయడం, ఈ విధంగా చేయడం, అది నేను కూడా మన గ్రామాల్లో గమనిస్తున్నాను. మంచి కార్యక్రమాలు అనేవి ప్రభుత్వం తరపున మన అందరికీ కూడా, అంటే ప్రజలందరికీ కూడా అందుతున్నాయి. అది దానికి మనం తప్పక సంతోషం వ్యక్తపరచాలి. మరి ఈరోజు మాకు చాలా విషయాలని పంచారు మీరు. ఇంకా మీరు ఏమైనా, అంటే గ్రామీణ ప్రజల తరపున కానీ, ప్రభుత్వం తరపున కానీ మాతో పంచవలసిన విషయాలు, మా ప్రజలకు తెలియపరచవలసిన విషయాలు ఏమైనా ఉంటే కనుక తెలియపరచండి.
0: ముఖ్యంగా చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మన చుట్టూరు ఉన్నవండి మంచినీళ్ళు, మనం పీరుస్తున్న గాలి, మనం తింటున్న ఆహారం, మనం మాట్లాడుతున్న మనుషులు, మన ఆలోచనలు, మన నిద్ర, అలాగే మనం ఉంటున్న ఈ శరీరం, ఈ అన్ని అంశాలని జాగ్రత్తగా చూసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మనము ఒక మహిళ అనే కాదు, ఒక గ్రామీణ మహిళ మాత్రమే కాదండి, ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటే మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఈ అన్ని విషయాలు చూసుకుని, మంచినీళ్ళు శుభ్రంగా ఉంచుకోవడము, ఇంటి లోపల అలాగే ఇంటి చుట్టుపక్కల ఎటువంటి ఇండోర్ అండ్ అవుట్డోర్ పొల్యూషన్ తగ్గించేలా చూసుకోవడం, అంటే చెట్లు నాటడం లాంటివి చేస్తే బాగుంటుంది. అలాగే పొగ వచ్చే ఫ్యూయల్ వాడకం కొంచెం తగ్గించాలండి, లేదా వాటిని ఇంటికి కొంచెం వెనకాల దూరంగా పెట్టుకుంటే దానివల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఊపిరితిత్తుల్లోని ప్రమాదాలు రాకుండా ఉంటాయి. అలాగే టొబాకో, ఆల్కహాల్ వంటి అలవాటు చేసుకోకుండా ఉండడము, అలాగే ఆ అలవాట్లు ఉంటే దాన్ని తగ్గించి లేదా మానేయడానికి ప్రయత్నం చేయడము, అది వ్యక్తిగతంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా చాలా హానికరం అన్నమాట. వీటితో పాటు ఆహార పద్ధతులన్నీ మార్చుకోవడము, మానసికంగా స్ట్రెస్ అన్నది ఖచ్చితంగా ఎంతో కొంత మనము ప్రతిరోజు ఎదుర్కొంటామండి. సో దానిని తగ్గించుకోవడానికి మనము ప్రయోగం చేయాలండి. కుటుంబంతో సమయం గడపడము, అలాగే మెడిటేషన్ లాంటివి ఏమన్నా ప్రయత్నం చేస్తూ ఉంటే స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. మనకి మీరు చూస్తే ఒక మనిషితోని మాట్లాడితేనే మనకి మానసికంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగ ఫ్రెండ్స్తో కానీ, కుటుంబంతో కానీ కనీసం రోజుకి ఒక 20 నిమిషాలు గడపగలిగితే మనకి మానసిక ఒత్తిడి అన్నది కూడా తగ్గించుకునే అవకాశం దొరుకుతుంది. ఈ అన్నిటితో పాటు ఒకవేళ మనకి ఏమన్నా ఇబ్బందులు, జబ్బు ఉన్నది అని తెలిస్తే దానికి తగ్గట్టు మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం అన్నది జాగ్రత్తగా చేయాలన్నమాట.
1: చాలా మంచి విషయాలు చక్కగా తెలియపరిచారండి వందన గారు. మరి మీతో ఇలా కూర్చుని చాలా విషయాలని మేము మా శ్రోతలు తెలుసుకున్నాం. నమస్కారం అండి వందన గారు.
0: నమస్కారం అమ్మ, థ్యాంక్ యూ.
2: గ్రామీణ ప్రజల ప్రధాన సామాజిక ఆరోగ్య సమస్యలు, పరిష్కార మార్గాలు, ఈ అంశం గురించి విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ హెల్త్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి వందనా గారి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి.

0: अधिकतम तापमान में 3 से 5 डिग्री सेल्सियस के गिरावट आ सकती है। इस बीच दिन के दौरान पश्चिमी राजस्थान में लू की स्थिति बनी रहेगी। घरेलू शेयर बाजारों में आज मामूली बढ़त दर्ज की गई। ताज़ा जानकारी मिलने तक सेंसेक्स 116 अंक बढ़कर 74,099 और निफ्टी 18 अंकों के उछाल के साथ 23,233 पर था। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, केंद्र और राज्य सरकारों के सामूहिक प्रयास विकसित भारत के दृष्टिकोण की भावना को साकार करने में महत्वपूर्ण। उन्होंने आज नई दिल्ली में नीति आयोग की 11वीं शासित परिषद बैठक की अध्यक्षता की। सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने कहा, सरकार सीमावर्ती क्षेत्रों में आकाशवाणी और दूरदर्शन की पहुँच मजबूत करने के प्रयास कर रही है। राजस्थान के जैसलमेर में 20 किलोवाट के FM ट्रांसमीटर का उद्घाटन किया। सरकार ने कुछ एथेनॉल मिश्रित पेट्रोल पर उत्पाद शुल्क माफ किया। और फीफा विश्व कप फुटबॉल टूर्नामेंट का आज रात मैक्सिको सिटी में शुभारंभ। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विशाखपट्नम केंद्रम वातावरणम। విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందించిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదు అయిన గరిష్ట ఉష్ణోగ్రత 36.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.7 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం చదురుమదురుగా వర్షం పడినట్లుగా నమోదు అయింది. పౌర విమానయాన కేంద్రంలో నమోదు అయిన గరిష్ట ఉష్ణోగ్రత 41.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 4 మిల్లీమీటర్లు. వాతావరణం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి జల్లులు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని పడే అవకాశం కలదు. గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చు. ఆంధ్రతీర ప్రాంతాలలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 4 రోజుల వరకు ప్రత్యేక వాతావరణ సూచన ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాలలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 4 రోజుల వరకు ప్రత్యేక వాతావరణ సూచన. తమిళనాడు తీరాన, తీరం వెంబడి దక్షిణ బంగాళాఖాతంలో చాలా ప్రాంతాలలో, ఇంకా తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రంలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తూ, ఈ గాలుల వేగం 60 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని సూచించడమైనది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో సాతాది వైష్ణవుల కథ పగటి వేషాలు. నిర్వాహకులు శ్రీ వీర్నాల దేవాభిక్షం, వారి బృందం. బృందంలోని పాల్గొన్నవారు వీర్నాల పార్వతి, వీర్నాల రమేష్, వీర్నాల రాజేష్, వీర్నాల యేసుపాదం, వీర్నాల సరస్వతి, వీర్నాల ఆనందకుమార్, ఎం చిన్నారావు.
2: రమసగలలో

0: స్వామి హరియని హరియను. మీ అభోబలము దిభోబలము కంటి కాలహాస్త్రి యగు తిరుపతి దిగు తిరుపతి అప్పల పెళ్లి కోటి పెళ్లి సింహాద్రి శివకంచి అయోధ్య ద్వారక ఇవన్నీ దర్శించుకొని ఇలా సింహాచలం వెళ్తున్నాం స్వామి.
1: అడిగాను స్వామి,
0: అడిగాను స్వామి,
1: స్వామి ఇప్పుడు మీరు సేవించారా దర్శించారా స్వామి?
0: స్వామి సేవించలేదు స్వామి, దర్శించాం.
1: దర్శించారు అయితే స్వామి అసలు మీరు ఎవరు స్వామి?
0: స్వామి గోవింద గోవింద గోవింద
2: గోవింద
0: కాళహస్తి స్వామినంత గోవింద ఇటు అప్పల పెళ్లి కోటి పెళ్లి సింహాద్రి శివకంచి అయోధ్య స్వాములంత గోవింద. ఇక్కడ వచ్చిన 16 మంది భాగవతిలో నన్ను మినహాయించి తగిన స్వాములంత గోవింద
1: గోవింద గోవింద అంటున్నారు.
0: ఓహో,
1: మీరు తప్పించి మిగిలిన వారందరూ కూడా గోవింద అంటున్నారు
0: స్వామి. నేను గోవింద గోవింద అన్నాను.
1: అసలు గోవింద అంటే
0: ఓహో
1: ఎంత అర్థం ఉంది,
0: ఓహో
1: ఎంత పరమార్థం ఉంది, ఎంత వైభవమైనదంటే
0: ఓహో
1: గోవింద అంటే చాలు 100 గోవులను ఒక పేద బ్రాహ్మణుడికి దానం చేసేటువంటి పుణ్య ఫలితార్థము మనకు లభిస్తుందండి. ఎందుకంటే పూర్వములోని బ్రహ్మదేవుడు మరి ఒక ముస్లిం బ్రాహ్మణ వేషను ధరించి బాలుడుగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముడు వద్దకు
0: వచ్చి
1: ఒక గోవుని దానం చేయమని అడిగాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న బ్రహ్మదేవుడు. అంతటా కృష్ణ పరమాత్ముడు చూసి, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీరు నన్ను గోవులు అడుగుతున్నారు, కానీ నా పెద్దన్న గారేటువంటి బలరాముడు ఉన్నాడు, ఆ బలరాముని మా అన్నగారు మాటలేనిది నేను గోవుని దానం చేయలేను అని అన్నాడు. అంతటా ఆ ముసలి బ్రాహ్మణ వేషములు ధరించినటువంటి ఆ బ్రహ్మదేవుడు ఎంతో బాధపడుతూ కృష్ణ పరమాత్మ నుండి వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడు ముసలి బ్రాహ్మణుడు. అంతటా బలరాముడు చూసి, నాయనా తమ్ముడు, మరి మనకి ఎన్నో గోవులు ఉన్నాయి కదా, ఆ బేద బ్రాహ్మణుడికి ఒక గోవులు ఇచ్చినంత మాత్రాన మనకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పగా అన్నగారు మాట తీసుకున్నటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు ఆ వెళ్ళిపోతున్న బ్రాహ్మణుడు చూసి, ఓ బ్రాహ్మణోత్తమ గోవు వింద, ఓ బ్రాహ్మణోత్తమ మీరు ఆగండి, గోవు వింద అంటే గోవుని తీసుకోమని, వింద అంటే తీసుకోమని అర్థం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి గోవింద నామే ఈనాడు ప్రజలకు మరి భక్తులకు ఎంతగానో రక్షించి కాపాడేది గోవింద నామస్మరణం అయ్యా. అటువంటి నామాన్ని స్మరిద్దాము మరి తరించుదాము. మానవులైనటువంటి యొక్క మనిషికి ఈ జన్మ పరమార్థం అవుతుంది నాయన.
0: అయితే నా జీవం పట్టింపు లేక ఒకసారి మీరు గోవింద అంటే నేను ఇన్ని మోక్ష పొందుతాను. స్వామి మేము అభోబలము దిభోబలము కంచి కాళహాస్త్రి యగు తిరుపతి దిగు తిరుపతి అప్పన పెళ్లి కోటి పెళ్లి సింహాద్రి శివకంచి అయోధ్య ద్వారక ఇవన్నీ దర్శించుకొని ఇలా అప్పనపల్లి క్షేత్రంగా వెళ్తున్నాము. అడిగామంటే అడిగాను స్వామి,
1: స్వామి మీరు క్షేత్రాలు దర్శించుకుంటూ వచ్చారంటున్నారు కదా, ఇంతకు మీరెవరు, మీరు ఎందుకు దర్శించుకుంటున్నారు, మీరు వచ్చినటువంటి యొక్క దర్శనానికి కారణాలు ఏంటి స్వామి, క్షేత్రాలు తిరుగుతున్నారు కదా?
0: ఏ కంట లగ్న

0: ఏ బాహుమూల పరసింహద చెంకు చక్ర ఏ వాళ్ళలాట బలకే లసదూర్ధమానవు వైశదానవు పురాణము. కంఠమున తులసీమాలలు నలిలాక్షమాలలు ఊర్ధపుండ్రములు ధరించిన వాడు చాతాది వైష్ణములు.
1: అంటే తమరు చాతాది వైష్ణములు అంటారా స్వామి?
0: అవును స్వామి.
1: చాతాది వైష్ణములు అంటే మరి అసలు మరి వీరు చేసేది మరి భగవంతుని యొక్క నామస్మరణ, ఆ గోవింద నామస్మరణ కొంచి, ఆ హరి హరి నామస్మరణ కొంచి స్వామి
0: స్వామి మోహన్.

0: trabajo.
1: Ya este va a trabajar, un
0: algo.
2: చూడండి ఈ మానవుడు ప్రతి మానవుడికి భగవంతుడు రాస్తాడు నూరేళ్ళు మనం చేసుకున్న పాపం బట్టి కొన్ని నశిస్తాయంట. ఏ విధంగా భక్తి కన్నను వేరు పరమార్థము లేదు, ముక్తి సులభమయ్య మూలమిదియే. భక్తి కన్నవారు పరమ భాగవతుడు, మాయనగా భక్తియు గానగా జ్ఞానము గణదింపదగల్ తాయన మాయన వైరాగ్య.

0: जय सुमत्रमा
1: आरण गोविंदो
0: అందుచేతనే ఈ మనిషి జీవితం యొక్క సార్థకమవ్వాలంటే భక్తియే ముక్తి అన్నారు. ఎందుకంటే మరి భాగవతము భక్తి కన్న వేరు పరమార్థము లేదు, ముక్తి సులభమయ్యా మూలమిదియే. భక్తి కన్నవారు బ్రహ్మాండ దేవుడు, భక్తి కన్నవారు పరమ భాగవతులు చెప్పి మా గురువు గారు ఎంతో చక్కగా చెప్పారు కదా. అది చదివిన వారు ప్రహ్లాద నారద పరాశుర వ్యాస అంబరీష సుస్వాంగ రుక్మాంగ బలిరి విభీషణ నాథ అందరు కూడా చదివి బంధుతోని వైకుంఠానికి వెళ్ళారయ్యా. అదే భానగా భక్తి, గానగా జ్ఞానము, వానగా వైరాగ్యము, తానగా తత్వజ్ఞానము, మూనగా ముక్తి మార్గము. ఈ ఐదు అక్షరాలతో కూడుకున్నదే భాగవతము. ఇటువంటి భాగవతము మనము చదవడం ద్వారాగా, ఆ భాగవతాన్ని మనము చదివించడం ద్వారాగా, స్మరించడం ద్వారాగా ఈ మనిషి యొక్క జన్మ సార్థకమవుతుందంటయ్యా.
2: అందుకనే బా

ఆరణ గోవింద అందుచేతనే హరి నమ్మిన వారికి కొలుగు సుఖము అన్నారండి. అందుచేతనే ఆత్మ వెళ్ళిన దేహం అగ్నిహోత్రిని పాలు కఠిన శల్యములెల్ల గంగపాలు మీద గప్పిన బట్ట మేటి చాకలి పాలు అల్ల జీవుడు కాలయముని పాలు కొడుకు పెట్టిన పెండంబు కోటి కాకుల పాలు ఇల్లు వాకిలి సొమ్ము ఇతర లోకుల పాలు దాచిపెట్టిన ధనము

0: ఎందుకంటే
1: ఈ మనిషి యొక్క జీవితము కళ్ళు తెరిస్తే జననము, కళ్ళు మూస్తే మరణం
2: అన్నారు.
1: అటువంటి యొక్క ఈ మానవ జీవితము నీటి మీద బుడగ వంటిది. నీటి మీద బుడగ ఎంతకాలం ఉంటుందండి? ఎంతకాలం ఉండదు. అందుచేత ఈ మనిషి యొక్క జీవితం సార్థకం అవ్వాలంటే ఆ హరిని నమ్ముకోవాలి.
2: ఎందుకంటే
1: ఈ మనిషి చనిపోయాక ఈ ఆత్మ ఏమవుతుందండి?
0: అవునండి,
1: శరీరం అగ్నిలో కలిసిపోతుంది.
0: అన్నారండి, అనిత్యాన్ని శరీరాన్ని వివోనవ్య శాశ్వత సన్నిహితో మృత్యు కర్తవ్యం దైవ సంగ్రహ అన్నారు. అందుకనే అండి బ్రతికి ఉన్నప్పుడే చక్కను భక్తి చేసుకోవాలి. చనిపోయిన తర్వాత మానవ యొక్క ఈ యొక్క ఆత్మ స్వర్గానికి వెళ్ళాలంటే మంచి బాటలో నడవాలి, మంచి మాటలు వినాలి, అంతా కూడా గోవింద గోవింద అంటూ నామస్మరణ చేయాలి.
1: గోవింద ఎడుపులవాడ వెంకట.

స్వామి, మానవ జన్మ అంటే చాలా గొప్పది అన్నిటికన్నా. ఈ మానవ జన్మ భక్తియే మోక్షదాయకం అన్నారు. ఈ మానవ జన్మ అరయకను ఊరు వచ్చరములు అతి విద్య నేర్చుట అన్న వస్త్రముల కొరకే, పశువులు నార్జన చోట పాడి కొరకే, శతిని పెళ్ళాడుట సంసార సుఖము కొరకే, శుతులు పోచుచుట మన గదులు కొరకే, సైన కూర్చుట ఎల్లా శత్రువుల కొరకే, కామునే చుట ఎల్లా సావు కొరకే, ఇద్దరు కామంబు కోరగా భక్తిని ఎందు నిల్పట ముక్తి కొరకే, సరసమ దయ చూడుమా.

0: స్వామి గురువు గారు ఇన్ని క్షేత్రాలు దర్శించారు, మరి ఎన్నెన్నో యాత్రలు మీరు మరి కాలినడకన పాదయాత్రను వెళ్తున్నారు. ఈనాడు మా యొక్క సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామిని ఆ యొక్క సింహాచల స్వామి దర్శించడానికి వచ్చారు కదా స్వామి. ఎందుకంటే ఈ మానవ జీవితం సార్థకం అవ్వాలంటే చాలా మంది కూడా ఏమంటారంటే, ఏదో వయసు ఒడిగిన తర్వాత, ఏదో పెద్దవారు అయిన తర్వాత ఎప్పుడో చేద్దాములే అని అనుకుంటారు. కానీ అలా కాదంటండి. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా మనం డబ్బులు సంపాదిస్తున్నాము, వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా మనము పెళ్లిళ్ళు చేసుకుంటున్నాము, వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా మనం బిడ్డల్ని కొంటున్నామో, అలాగే వయసులో ఉన్నప్పుడే భగవన్ నామ స్మరణను మనము మరి చేసుకోవాలి. భగవంతుడి మీద భక్తి మనం పొందాలి. ఎందుకంటే
1: ఈ మానవుడు ఈ సంసార భారాన్ని మోయలేక ఈ యొక్క మానవుడు అంటే వినదగును ఎవరు చెప్పినా అన్నారు కదా పెద్దలు. మన స్వాముల వారు చెబుతున్నట్లుగా మంచి చిన్నలు చెప్పినా వినాలి, పెద్దలు చెప్పినా వినాలి స్వామి. ఎందుకంటే బాగా విని విని యొక్క మానవుడు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అంటే భక్తి మార్గంలో నడవాలి. అందుకే యొక్క మానవుడు సంసార భారాన్ని మోయలేక భగవంతునికి మొరపెడుతున్నాడు. ఏ విధంగా అంటే కొండంత సంసారం మోయలేని మానవులం. చూసారా?

స్వామి గురువు గారు, ఎందుకంటే మీరు ఎన్నో క్షేత్రాలు దర్శించారు, అహోబిలము, కాశీ, ప్రయాగ, మత్స్యగుండము, మన అన్నవరము, మరి తిరుపతి, త్వరగా తిరుమల, ఇలాగే అన్ని క్షేత్రాలు దర్శించుకుంటూ ఈనాడు మానవ జన్మ గురించి, ఈ మానవ జన్మ సార్థకం అవ్వాలని చెప్పి మా అందరికి, మరి వచ్చేసేటువంటి ప్రజలందరికి కూడా మీరు ఎంతో ఈ సింహాత్రి ఇచ్చేసి మా అందరికి ఎన్నో మానవ జన్మ తత్వ బోధకాలు మాకు ప్రవేశించారు స్వామి. ఎందుకంటే స్వామి గురువు గారు ముప్పన్న కాల కింకరులు, స్వామి ముప్పన కాల కింకరులు ముంగిట వచ్చిన వేళ, అంటే ముప్పన

0: ఇప్పుడే చేసేదం సరధి కరుణాపయోనిధి అని అన్నారు భక్త రామదాస్ గారు. ఎందుకంటే వయసు ఒడిగిన తర్వాత ఈ యమభటులందరూ కూడా మన దగ్గరికి చేరి ఈ శరీరం నుండి యాత్ర తీసుకుపోవడానికి మన చుట్టూ తిరుగుతారంట. ముప్పన కాల కింకరు ముంగిట వచ్చి కూర్చుంటారంట. ఎప్పుడు ఈ ఆత్మను ఈ శరీరం నుండి తీసుకెళ్లిపోవాలని అప్పుడు భగవంతుడు నామస్మరణ చేయగలమా గురువు గారు?
1: చేయలేము.
0: చేయలేము కదండి. అలాగే రోగములు కప్పిన
1: వేళ
0: ఈ మనిషి యొక్క వయసు ఉడిగిపోయిన తర్వాత ఈ మనిషి యొక్క శరీరం అంతా రోగాలతో కూడిపోతుందంట. ఈ కూడుకున్నటువంటి సమయంలో భగవంతుని యొక్క నామస్మరణ చేయగలమా గురువు గారు?
1: చేయలేమండి.
0: అప్పుడు ఎంత బాధ ఉంటుంది?
1: చాలా బాధ ఉంటుంది.
0: చేయలేము కదా స్వామి. అలాగే కఫము కొత్తుకు నిండే వేళ వయసు ఉడిగిపోయిన తర్వాత గొంతులో కఫం వచ్చిపోతుంది. రామటలేము అప్పుడు రామనలేము. అందుచేతనే బంధువులు వచ్చిన వేళ నీ స్మరణ చేయలేము. ఎప్పుడో చేద్దామనుకునేటటువంటి భగవన్ స్మరణ వయసులో ఉన్నప్పుడే ఏ విధంగా డబ్బుని ధనాన్ని బంగారము ఇల్లు వాటిని ఏ విధంగా సంపాదిస్తున్నామో ఆ భగవంతుని నామస్మరణ సంపాదించి మీరు చెప్పినటువంటి యొక్క తత్వ బోధన మాకెంతో ముక్తి మార్గం చూపించండి. ఎడుకల వాడ ఎంకట.

0: మాములు మాకు ఒక్కసారి చూపించక దసరా ధర
1: అన్ని దివ్యక్షేత్ర దర్శించుకుంటూ ఆ హరినామ స్మరణ చేసుకుంటూ మరి ప్రజలకు భక్తులకు వారందరికి కూడా భక్తి భావంతో ఉండాలని బోధిస్తూ ఈ విధంగా చాతాది వైష్ణములు అన్ని క్షేత్ర దర్శించడానికి వెళ్తున్నారండి. హరిలో రంగ హరి భద్రాచల వాస హరి జయ శ్రీమద్రమ ఆరమణ గోవింద హరి.
2: మీరు ఇంతవరకు జానపద రంజని కార్యక్రమంలో సాతాది వైష్ణవుల కథ పగటి వేషాలు విన్నారు. నిర్వాహకులు శ్రీ వీర్నాల దేవాభిక్షం. బృందంలో పాల్గొన్నవారు వీర్నాల పార్వతి, వీర్నాల రమేష్, వీర్నాల రాజేష్, వీర్నాల యేసుపాదం, వీర్నాల సరస్వతి, వీర్నాల ఆనందకుమార్, ఎం చిన్నారావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 3 గంటలు దాటి 10 నిమిషాలు 10 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మొదటి ప్రసారాలు సమాప్తం. అంతవరకు 102 MHz FM ప్రసారాలు కొనసాగుతూ ఉంటాయి. తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 KHz వద్ద మీడియం వేవ్పై సాయంత్రం 2వ ప్రసారాలు ప్రారంభం అవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 5 గంటలకు కావచ్చు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. ఈనాటి యువవాణి కార్యక్రమంలో కొన్ని అంశాలను చర్చించుకుందాం. ముందుగా సంస్కృతి ఆధునిక జీవనశైలి సమతుల్యత అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో యువత జీవితం చాలా వేగంగా మారుతోంది. ఒకవైపు మన సంస్కృతి సంప్రదాయాలు మన జీవితానికి పునాదిలాగా ఉన్నాయి. పెద్దల పట్ల గౌరవం చూపడం, కుటుంబ బంధాలను కాపాడుకోవడం, నిజాయితీగా జీవించడం, క్రమశిక్షణ పాటించడం, ఇవన్నీ మన సంస్కృతిలో ఉన్న ముఖ్యమైన విలువలు. ఇవి లేకపోతే మన జీవితం దిశ తప్పే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆధునిక జీవనశైలి మన కొత్త అవకాశాలను అందిస్తుంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సాంకేతిక పరిజ్ఞానం వలన ప్రపంచం మన చేతిలోకి వచ్చేసింది. కొత్త ఆలోచనలు, కొత్త ఉద్యోగ అవకాశాలు, వేగవంతమైన జీవితం, ఇవన్నీ ఆధునికత వల్లనే సాధ్యమవుతున్నాయి. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ రెండింటిలో ఏదైనా ఒకదానికే పరిమితం అయితే అసమతుల్యత ఏర్పడుతుంది. సంస్కృతి లేకుండా ఆధునిక జీవితం ఉంటే విలువలు తగ్గిపోతాయి. అలాగే ఆధునికత లేకుండా కేవలం సంప్రదాయం మాత్రమే ఉంటే అభివృద్ధి నెమ్మదిగా జరుగుతుంది. అందుకే యువత సంస్కృతిని తమ మూలంగా ఉంచుకొని ఆధునికతను అభివృద్ధికి సాధనంగా ఉపయోగించాలి. అప్పుడే వ్యక్తిగతంగా, సమాజపరంగా సమతుల్యమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. యువవాణి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ఒక మంచి పాట వినేద్దామా?
1: This is the 21st century. We are youth. Youth chose life's path and health for our growth. Handle it smooth. This is the truth. This is

Don't miss. శ్రోతలు యువవాణి వింటున్నారు. ఇప్పుడు విన్న పాట జయం మనదిర చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట విన్నారు. యువవాణి కార్యక్రమంలో తరువాతి అంశం పియర్ ప్రెషర్. ఈ రోజుల్లో యువత జీవితంలో ఎక్కువగా వినిపించే పదం పియర్ ప్రెషర్. అంటే మన వయస్సు గల స్నేహితులు లేదా సహచరుల ప్రభావం మన ఆలోచనలు, నిర్ణయాలు, ప్రవర్తనలపై పడటం. ఇది మనకు తెలియకుండానే మన జీవన శైలిని మార్చే ఒక అంశం. సాధారణంగా స్నేహితుల గుంపులో ఉండటం సహజం. మనం రోజు చదువులో, కాలేజీలో, పనిలో అనేక మందితో కలిసి ఉంటాం. ఆ సమయంలో వాళ్ళ ఆలోచనలు, అలవాట్లు మనపై ప్రభావం చూపుతాయి. మనకు తెలియకుండానే వాళ్లలాగా మాట్లాడతాం, ప్రవర్తించడం మొదలవుతుంది. ఇదే పియర్ ప్రెషర్ అంటే, సహచరుల ప్రభావం యొక్క మొదటి రూపం. ఈ పియర్ ప్రెషర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అవి తెలుసుకోబోయే ముందు ఒక మంచి పాట వినేద్దామా?

శ్రోతలు యువవాణి వింటున్నారు. విన్న పాట పిల్ల జమీందార్ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. యువవాణిలో పీర్ ప్రెషర్ అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ పీర్ ప్రెషర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సానుకూల ప్రభావం, అంటే మంచి స్నేహితులుంటే వారు మనల్ని చదువులో ప్రోత్సహిస్తారు, మంచి అలవాట్లు నేర్పిస్తారు, లక్ష్యాల వైపు నడిపిస్తారు. ఇది మన జీవితాన్నే మెరుగుపరుస్తుంది. రెండవది ప్రతికూల ప్రభావం, చెడు స్నేహితుల ప్రభావంతో అనవసర అలవాట్లు, సమయం వృధా చేయడం, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం యువతలో పీయర్ ప్రెషర్ ఎక్కువగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ట్రెండ్స్ ఫాలో అవ్వడం, గుంపులో గుర్తింపు కోసం తప్పు పనులు చేయడం వంటి పరిస్థితులు పెరుగుతున్నాయి. అందుకే మనం ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం అనేది చాలా అవసరం కదా. చివరగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, పీయర్ ప్రెషర్ను పూర్తిగా తప్పించుకోవడం సాధ్యం కాదు, కానీ మంచి స్నేహితులను ఎంచుకోవడం, స్వతంత్రంగా ఆలోచించడం చేయడం ద్వారా దాని ప్రభావాన్ని నియంత్రించవచ్చు. మంచి ప్రభావాన్ని స్వీకరించి చెడు ప్రభావాన్ని తిరస్కరించగలిగితేనే నిజమైన విజయవంతమైన యువతగా మారగలం.

శ్రోతలు యువవాణి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినిన పాట సైనికుడు సినిమా నుంచి కేకే ఆలపించిన పాట విన్నారు. యువవాణి కార్యక్రమంలో తరువాతి అంశం జీవిత లక్ష్యం, అర్థవంతమైన జీవనం. మనలో చాలామంది జీవితంలో ఏదో ఒక సమయంలో నేను ఎందుకు జీవిస్తున్నాను, నా జీవితానికి అసలు లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నలను వేసుకుంటూ ఉంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే జీవితంలో లక్ష్యాన్ని, అర్థాన్ని కనుగొనే ప్రయాణం. చాలామంది లక్ష్యం అంటే గొప్ప ఉద్యోగం, అధిక సంపాదన లేదా సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందడం అని భావిస్తారు. అయితే నిజమైన లక్ష్యం వాటికంటే ఎంతో గొప్పది. ఇప్పుడు ఒక పాట వినేద్దామా?

మహర్షి సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు శ్రోతలు. యువవాణి వింటున్నారు. మన సామర్థ్యాలను గుర్తించి వాటిని సమాజానికి ఉపయోగపడేలా మలచడం, మన జీవితానికి ఒక అర్థవంతమైన దిశనివ్వడం నిజమైన లక్ష్యం. జీవితంలో లక్ష్యం ఉన్నవారు కష్టాలు వచ్చినా వెనకడుగు వేయరు. ఎందుకంటే వారికి తాము చేరుకోవలసిన గమ్యం స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్యం మనకు దిశను చూపించే దిక్సూచిలా పనిచేస్తుంది. అది మన నిర్ణయాలకు స్పష్టతను, మన ప్రయాణానికి ఉత్సాహాన్ని అందిస్తుంది. అయితే జీవిత లక్ష్యం ఒక్కరోజులో దొరికేది కాదు. మన ఆసక్తులు, విలువలు, ప్రతిభలు ఏమిటో తెలుసుకుంటూ అనుభవాల ద్వారా దాన్ని కనుగొనాలి. కొన్నిసార్లు ఇతరులకు సహాయం చేయడం, కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం లేదా మనకి ఇష్టమైన రంగంలో సేవ చేయడం కూడా జీవితానికి అర్థాన్ని ఇస్తాయి. కాబట్టి జీవితాన్ని కేవలం గడపడం కోసం కాకుండా ఒక మంచి లక్ష్యంతో జీవించేందుకు ప్రయత్నిద్దాం. ఎందుకంటే లక్ష్యం ఉన్న జీవితం విజయవంతమైందే కాదు, సార్థకమైనది కూడా. కాదంటారా? ఇప్పుడు ఒక మంచి పాట వినేద్దాం.

యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు విన్న పాట జల్సా చిత్రం నుంచి దేవిశ్రీ పాడిన పాట విన్నారు. యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు సంధ్యారాగాలు, తెలుగు సినిమా మధురమైన పాటల కార్యక్రమం వింటారు. ముందుగా గీతాంజలి సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

Game. తరువాత నువ్వే కావాలి చిత్రం నుంచి శ్రీరామ్ ప్రభు గోపిక పూర్ణిమ పాడిన పాట వింటారు.

0: మీరింతవరకు సంధ్యారాగాలు, తెలుగు సినిమా పాటలు, మధురమైన పాటలు విన్నారు. ఇప్పుడు ఉద్యోగ సమాచారం వింటారు. జి పద్మా గారి వివరణలో
1: ఉద్యోగ వార్తలు. టాటా మెమోరియల్ సెంటర్ వారణాసిలోని హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్, మహామనా పండిట్ మదన్మోహన్ మాళవ్య క్యాన్సర్ సెంటర్ వివిధ విభాగాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఫెలోషిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూన్ 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, సర్టిఫైడ్ ఫెలోషిప్ 10 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు డెంటల్ మరియు ప్రోస్థెటిక్ సర్జరీ, ఆంకోపాథాలజీ, పీడియాట్రిక్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీలో ఆర్థోపెడిక్, థొరాసిక్, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత, సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్, ఎండి, డిఎన్బి, ఎండిఎస్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 133,623 రూపాయల నుంచి 145,530 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://tmc.gov.in. దరఖాస్తు ఫీజు 300 రూపాయలు చెల్లించాలి. చివరి తేదీ 2026 జూన్ 15వ తేదీ. మరొక ప్రకటన, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూన్ 16వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, మేనేజ్మెంట్ ట్రైనీ 10 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు అనలిటిక్స్ మరియు డెసిషన్ సైన్స్, ఆపరేషన్స్ మరియు సప్లై చైన్, సస్టైనబిలిటీ మేనేజ్మెంట్ మరియు మేనేజ్మెంట్, మార్కెటింగ్, అడ్మిన్ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు మించకూడదు. జీతం నెలకు 35,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ www.iimmumbai.ac.in. దరఖాస్తు చివరి తేదీ 2026 జూన్ 16వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: మీరింతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు జి పద్మా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 6:10 కావస్తుంది. సమాచారవాణి ఈనాటి సమాచారవాణి కార్యక్రమంలో వాతావరణ వివరాలు వింటారు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత

0: 35.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.7 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 69%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 58%. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది, అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. రాగల 24 గంటల పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. రానున్న 4 రోజుల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతంలో బలమైనటువంటి ఈదురుగాలులు గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అలలు ఎగిసిపడతాయి. సముద్రంలో చేపలు పట్టేటువంటి మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమిటంటే, రానున్న 4 రోజుల్లో మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక పాట వింటారు.
1: You would be a traitor, but no, look at those eyes, so real, so pure. I love you, Ra.
2: I love you so much.
1: I love you so much.

0: బద్మాష్ చిత్రం నుంచి కార్తీక్ రేట పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, తర్వాత ప్రాంతీయ వార్తలు విశాఖ వార్తా విభాగ కేంద్రం నుంచి, తర్వాత సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: దిస్ ఈజ్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై అనుజ కుమార్. India strongly condemned the recent attack on a ship off the coast of Oman, in which three

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. యువతకు విమానయాన శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ FTOను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. వార్తల వివరాలు. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలనేది NDA కూటమి ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అంబేద్కర్ గురుకులాల జిల్లా సమన్వయకర్తలు, ప్రధానోపాధ్యాయులు, సహాయ సంచాలకులకు విజయవాడ విఆర్ సిద్ధార్థ కాలేజీలో ఈరోజు నిర్వహించిన వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాలు సంక్షేమ హాస్టల్స్లో విద్యా బోధనా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ముస్తాబు కార్యక్రమాలను ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారి మానసిక స్థితిని గమనించి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు బోధించాలని మంత్రి సూచిస్తూ,
1: మా పిల్లలు చదువు కావాలి, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అయింది, తండ్రి లేదు, తల్లి లేదు, ఏదో పరిస్థితుల్లో మేము కూడా ఆ హాస్టల్లో మాకు ఇవ్వాలని చెప్పేసి సీట్స్ అడుగుతుంటే సోషల్ వెల్ఫేర్ అన్నప్పుడు కానీ మిగిలినటువంటి బీసీ అండ్ ఈబీసీ గురించి కూడా ప్రెజర్స్ ఉన్నాయి అంటే మనం మన ఇన్స్టిట్యూట్స్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. మీ ఎండ్లెస్ ఎఫర్ట్స్ తీసుకొచ్చి వీటిని మరింత ఉన్నత స్థితి తీసుకురావాలనేది మా ఆలోచన, మా ఆశయం. ఏం కావాలో చేద్దాం. మనకి మంచి విద్య ఉండాలి, విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి, వాళ్ళు ఒక స్థిరపడాలి, ఉన్నత స్థితిలో ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పుష్కర కాలంగా నరేంద్ర మోదీ అద్భుతమైన పాలన చేస్తున్నారని చెప్పారు. ఈ 12 ఏళ్లలో ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా అనేక రంగాల్లో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. 12 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. NDA పాలనాకాలంలో ఎటువంటి అసమానతలు లేకుండా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలను అందించారని మాధవ్ తెలియజేస్తూ,
2: పేదల యొక్క సంక్షేమమే పరమావధిగా చేసిన అన్ని రకాల ఆలోచనలు, ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి లేదా ఒక వర్గానికి చేశాడనే ఆలోచన కాకుండా దేశ వ్యాప్తంగా అందరికి అన్ని సమయంలో సాచ్యురేషన్ మోడల్, చిట్ట చివరి వ్యక్తికి ఆ ఫలితం అందే విధంగా ఏ పథకాన్ని ఆలోచన చేసినా అందరికీ ఒకేసారి ఒకేలాగా అందాలనే ఆలోచన చేయటంలో దేశంలో ఏ నాయకుడు పుట్టలేదు, ఏ నాయకుడు కూడా గతంలో చేయలేదు, రాబో కాలంలో చేయాలన్నా కూడా అటువంటి ఒక అద్భుతాన్ని నరేంద్ర మోడీ గారు సృష్టించారు.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అన్నమయ్య, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాలలో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి జలాశయం గట్టు సమీపంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో అవసరమని, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా హార్స్లీ హిల్స్లో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గత ఏడాది చేపట్టిన DSE నియామక ప్రక్రియకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి

0: వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్మెంట్లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్తో పాటు మిగతా అభ్యర్థుల వరే వారు కూడా పరీక్ష రాసి అర్హత సాధించాలన్న నిబంధన ఉండేదని చెప్పారు. కానీ ప్రస్తుత అధికార ప్రభుత్వం ఆ నిబంధనను మార్చి స్పోర్ట్స్ కోటాను 2-3% పెంచడంతో పాటు అసలు పరీక్ష రాయాల్సిన అవసరం లేదంటూ కొత్త జీవో తీసుకువచ్చి అక్రమాలకు పాల్పడిందన్నారు. ఈ విధానంతో నష్టపోయిన డిఎస్సీ అభ్యర్థులకు సంఘీభావంగా తమ పార్టీ రేపు నిరసనలు చేపడుతుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్యాలపై కూడా నియోజకవర్గ స్థాయిలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ పరీక్షను ఎంతో పారదర్శకంగా నిర్వహించిందని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, 2025 డిఎస్సీపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 2024 డిఎస్సీ నోటిఫికేషన్ను కొన్ని న్యాయపరమైన కారణాల వల్ల నిర్వహించలేకపోయామని తెలిపారు. అలాగే 2025 డిఎస్సీ ప్రశ్నపత్రాల తయారీలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అనంతరం ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజీజ్ జైన్ మాట్లాడుతూ, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్ని నిబంధనలకు అనుగుణంగానే వెరిఫికేషన్ చేశామని తెలిపారు. నకిలీ సర్టిఫికేట్స్ ఇచ్చారన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. యువతకు ప్రపంచస్థాయి విమానయాన శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ FTOను ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మధురపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పైలట్ ట్రైనింగ్ సెంటర్కు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ విమానయాన రంగం అభివృద్ధిలో ఇది ఒక కీలక ముందడుగని, రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్గా ఈ శిక్షణా కేంద్రం నిలవబోతుందని పేర్కొన్నారు. సుమారు 6 నెలల్లో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తొలి దశలో సుమారు 30 మంది శిక్షణార్థులకు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. 2014 దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటి సంఖ్యను 166 పెంచిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా విమానయాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పురంధేశ్వరి వివరిస్తూ,
1: విమానయానం అనేది పేదవారికి కూడా అందుబాటులో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ ఉడాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ టియర్ 2 టియర్ 3 పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. ఎయిర్లైన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పైలట్ల సంఖ్య కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. దాని దృష్ట్యా జార్విస్ వాళ్ళు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో రాజమండ్రి అనువుగా ఉంటుంది అనేటువంటి భావన, క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి
0: ఆరోగ్య శాఖలో 0 వేకెన్సీ విధానం అమలుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ కింద 529 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి జాతీయ ఆరోగ్య మిషన్ కింద 6 కేటగిరీల్లో కలిపి 267 మెడికల్ ఆఫీసర్ల భర్తీకి సంబంధించి పోస్టింగ్ ఉత్తర్వులను రేపు పంపనున్నామని తెలిపారు. ముగిసిన వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లను అనుసరించి పోస్టింగ్ ఉత్తర్వులు అభ్యర్థులకు మెయిల్స్ ద్వారా వెళ్తాయని తెలిపారు. వీరందరూ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లోని ఎన్సీడీ క్లినిక్లు, నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లుగా విధుల్లో చేరనున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వితో కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల అధికారులతో ఈరోజు సమావేశమైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. ఒమాన్ దేశస్య ట్యాంక్

ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం గురించి వింటారు. ముందుగా ఫిట్నెస్ మంత్రాలో నడక వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు నడవటం వలన రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. గుండెకి అవసరమైన ఆక్సిజన్ సరైన మోతాదులో అందడంతో గుండె పనితీరు మెరుగుపడుతుంది. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది. రోజు కొంత సమయం నడిచే అలవాటు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. నడక అనేది అందరికీ సాధ్యమయ్యే వ్యాయామం. రోజు కొంతసేపు నడవటం వలన శరీరంలో అదనపు క్యాలరీలు ఖర్చు అవుతాయి. దీనివలన బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవచ్చు.

లో సహాయపడుతుంది. నడక అనేది అందరికీ సాధ్యమయ్యే వ్యాయామం. రోజు కొంతసేపు నడవటం వలన శరీరంలో అదనపు క్యాలరీలు ఖర్చు అవుతాయి. దీనివలన బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవచ్చు. శరీరం తేలిగ్గా చురుగ్గా ఉండటానికి కూడా నడక సహాయపడుతుంది. ఉదయం లేదా సాయంత్రం నడవటం వలన మనసుకు ప్రశాంతత కలిగి ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గి మానసిక ఉల్లాసం పెరుగుతుంది. స్వచ్ఛమైన గాలిలో నడవటం వలన ఆలోచనలు స్పష్టంగా ఉండి రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది. భోజనం తర్వాత కొద్దిసేపు నడవటం వలన ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో నడక మంచి సహాయకారిగా ఉంటుంది. రోజు నడిచే అలవాటు వలన రాత్రి నిద్ర కూడా మెరుగుపడుతుంది. శరీరం తగినంత కదలికలు పొందడం వలన విశ్రాంతి బాగా లభిస్తుంది. మరి విన్నారు కదా ఈనాటి ఫిట్నెస్ మంత్రాలో నడక గురించి ఉపయోగాలు. ఇప్పుడు ఒక చిత్రగీతం వినండి.

శ్రోతలు సాయం సమీరం కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి అంశం వికాసం. ఈనాటి వికాసంలో మనం నషాముక్త్ భారత్ అభియాన్ ఎన్ఎంబిఏ గురించి తెలుసుకుందాం. మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తి ఆరోగ్యాన్నే కాకుండా కుటుంబాలపై, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడం, యువతను సరైన మార్గంలో నడిపించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక సమాజాల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మత్తురహిత భారత్ నిర్మాణానికి కృషి చేస్తోంది. యువతలో అవగాహన పెంచేందుకు పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు, సైకలాజికల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా క్విజ్లు, పెయింటింగ్ల పోటీల ద్వారా యువతను క్రియాశీలకంగా భాగస్వామ్యం చేస్తున్నారు. సామాన్యులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేలాగా నషాముక్తి మిత్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఎవరైనా వ్యసనం నుండి బయటపడాలనుకుంటే లేదా సలహాలు సూచనలు కావాలంటే కేంద్ర ప్రభుత్వానికి చెందిన 1446 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయవచ్చు. నషాముక్త్ భారత్ అభియాన్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, ప్రతిజ్ఞ చేయడానికి లేదా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మారడానికి అధికారిక నషాముక్త్ భారత్ అభియాన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

బాలు చిత్రం నుంచి కేకే పాడిన పాట విన్నారు. శ్రోతలు సాయం సమీరం కార్యక్రమం వింటున్నారు. సాయం సమీరం కార్యక్రమంలో తరువాతి అంశం ప్రేరణ. జీవితంలో ఒక్కసారి కూడా పల్లెటూరు చూడని ఓ అమ్మాయి రాజస్థాన్లోని మారుమూలు గ్రామాల మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. నేనంటూ సమాజంలో ఏదైనా మార్పు తీసుకురాలేనా అనే ఒక్క చిన్న ఆలోచనే వందలాది కుటుంబాలకు కొత్త ఆశనిచ్చింది. ఆ స్ఫూర్తిదాయకమైన యువతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో పుట్టి పెరిగిన ప్రేరణ అగర్వాల్ అందరిలాగే చదువుకుని ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. అడ్వర్టైజింగ్, డెవలప్మెంట్ రంగాల్లో కొన్నేళ్లు పనిచేసింది. అయితే ఒక ప్రశ్న మాత్రం ఆమెను ఎప్పుడూ వెంటాడేది. సమాజంపై ప్రభావం చూపేలా నేను ఏం చేశాను అనే ఆలోచనే ఆమె జీవితానికి కొత్త దిశ చూపించింది. ఈ క్రమంలోనే జీవితంలో ఎప్పుడూ పల్లెటూరు చూడని ఆమె రాజస్థాన్లోని థార్ ఎడారి సమీపంలో మారుమూలు గ్రామం అయిన బజ్జుకు వెళ్ళింది. అక్కడి మహిళల జీవన విధానం ఆమెను ఆలోచనలో పడేసింది. గొర్రెల పెంపకమే వారి ప్రధాన జీవనాధారం. కానీ సరైన నీరు, ఆహారం లేక చాలామంది ఆ వృత్తినే వదిలేయాల్సిన పరిస్థితి అక్కడిది. అంతేకాదు, అక్కడ ఉత్పత్తి అయ్యే ఉన్ని గరుకుగా ఉండటం వలన మార్కెట్లో పెద్దగా విలువ కూడా ఉండేది కాదు. అయితే సమస్యలోనే పరిష్కారం వెతికిన ప్రేరణ ఆ ఉన్ని నుంచి వచ్చే ఫైబర్ను కొత్త విధంగా ఉపయోగించవచ్చని గుర్తించింది. వేడి, చలి నుంచి రక్షణ కల్పించే ఇన్సులేషన్ మెటీరియల్ తయారీలో దీన్ని ఉపయోగించవచ్చని తెలుసుకుంది. ఈ ఆలోచనతోనే 2022లో తన స్నేహితులతో కలిసి సమాఖ్య అనే సంస్థను ప్రారంభించింది. గొర్రెల సంరక్షణ, ఉన్ని సేకరణ, నీటి సదుపాయాల కోసం గ్రామాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వందలాది గ్రామీణ కుటుంబాలు ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి పొందుతున్నాయి. ముఖ్యంగా మహిళలే ఫైబర్ ప్రాసెసింగ్ యూనిట్

యూనిట్లను నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. అలా తయారైన ఉత్పత్తులు ప్రభుత్వ పాఠశాలలు, గ్రీన్ బిల్డింగ్ నిర్మాణాలు, కార్పొరేట్ సంస్థల్లో వినియోగంలోకి వస్తున్నాయి. ఒక చిన్న ఆలోచన ఒక గ్రామాన్ని మాత్రమే కాదు వందల కుటుంబాల జీవితాలను మార్చగలదని ప్రేరణ అగర్వాల్ నిరూపించింది. కాబట్టి సమస్యలను చూసి వెనక్కి తగ్గడం కాదు, వాటిలోనే పరిష్కారం వెతకటం నిజమైన ప్రేరణ కాదంటారా? ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

భద్రాచలం సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. శ్రోతలు సాయం సమీరం కార్యక్రమం వింటున్నారు. సాయం సమీరం కార్యక్రమంలో తర్వాతి అంశం వ్యక్తిత్వం. వ్యక్తిత్వంలో మనం ఈరోజు తెలుసుకుపోయే అంశం మంచి మాట, మంచి నడవడిక. మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది కేవలం రూపం కాదు, మన మాట, మన నడవడిక, ఇతరులతో ప్రవర్తించే తీరు ఎంతో ముఖ్యమైనది. మంచి వ్యక్తిత్వం అంటే అందంగా కనిపించడం మాత్రమే కాదు, ఎదుటివారితో గౌరవంగా మాట్లాడటం, మర్యాదగా ప్రవర్తించడం, అవసరమైనప్పుడు సహాయం చేయడం కూడా అందులో భాగమే. ఒక మంచి మాట ఎదుటివారి మనసును గెలుచుకోగలదు, అలాగే కోపంగా మాట్లాడిన ఒక మాట సంబంధాలను దూరం చేయగలదు కూడా. అందుకే పెద్దలు మాట మంత్రం లాంటిది అని చెబుతుంటారు. ఇంట్లో, ఉద్యోగంలో, సమాజంలో ఎక్కడైనా మన ప్రవర్తనే మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. అలాగే సమయపాలన, వినయం, బాధ్యతతో వ్యవహరించడం కూడా మంచి వ్యక్తిత్వ లక్షణాలే. తప్పు జరిగినప్పుడు అంగీకరించడం, ఇతరుల అభిప్రాయాలు గౌరవించడం, కృతజ్ఞత చూపించడం వంటి చిన్న అలవాట్లు మనల్ని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. ఈ రోజుల్లో విద్య, ప్రతిభ ఎంత ముఖ్యమో మంచి నడవడిక కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మన జ్ఞానం కంటే ముందు మన ప్రవర్తనే ప్రజలకు కనిపిస్తుంది. కాబట్టి మంచి వ్యక్తిత్వం అనేది ఒక్కరోజులో ఏర్పడేది కాదు, మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, మంచి మాటలతో అది క్రమంగా రూపుదిద్దుకుంటుంది. మంచి వ్యక్తిత్వమే మనకు నిజమైన గుర్తింపు అన్న విషయాన్ని గుర్తించుకుందాం. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

శ్రోతలు, ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సాయం సమీరం కార్యక్రమం రేపు తిరిగి 6:30 వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈనాటి ప్రసారాల్లో 7:15 పల్లె సీమల కార్యక్రమం ఉంటుంది. ఇందులో హైడ్రోపోనిక్స్ విధానంలో పంట సాగు అనే అంశంపై రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఎం అనంత విహారి గారి ప్రసంగం వింటారు. ఇంకా జానపద గీతం, అలాగే వ్యవసాయ సమాచారంలో శాస్త్రవేత్తలు అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం గురించి ఆర్ పార్వతీ గారి వివరణ వింటారు. 7:45 వికసిత్ భారత్, ఇందులో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గురించి మార్కాపురం జిల్లా ICDS ఇన్ఛార్జి ప్రాజెక్ట్ ఆఫీసర్ అయిన శ్రీమతి ఎం పద్మావతి గారి ప్రసంగం వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:00 స్వరమాలిక.

తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలన శీర్షికన ఒక ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:40 ఒక చిత్రగీతం వింటారు.

8:45 సమాచార సంధ్య. హిందీలో వార్తలు, అనంతరం 9:00 న్యూస్ ఎట్ 9. ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే వింటారు. 9:30 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. 10:00 నాటిక ఉంటుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:30 ఆపాత మధురాలు తెలుగు సినిమా పాటలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, అనంతరం 11:10 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారాల్లో 6:00 దేశభక్తి గీతం శీర్షికన ఐక్యతను పెంచి అనే బృందగానం వింటారు. రచన శ్రీ ఎస్విఎల్ నరసింహారావు, సంగీతం శ్రీ జి రామచంద్రరావు. 6:10 ప్రసారమయ్యే భక్తి రంజనిలో శ్రీ ఓగిరాల వీరరాఘవ శర్మ కృత దేవి గానసుధ వింటారు. 2వ అంశంగా నాతియా కలం వింటారు. 6:30 చింతన కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత శ్రీమతి షంషాద్ యాసిన్ ఖాన్. 6:35 పొలం పనులు కార్యక్రమంలో విత్తన శుద్ధులు వాడుక ఉపయోగాల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ప్రసంగం వింటారు.

రేపు 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినోత్సవంపై వ్యాఖ్యానం వింటారు. అనంతరం పాలకోడేటి శ్యామలాంబ జయంతి సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అలాగే సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి జయంతి సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం, గాంధీ మార్గం పుష్పాంజలి వింటారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో డాక్టర్ శ్రీమతి సరస్వతి విద్యార్థి గానం వింటారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు.

0: రేపటి ప్రసారాల్లో 1:33 మహిళావాణి కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో పిల్లల్ని పనికి కాదు,
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం

0: అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. వయస్సు, ప్రాంతం, లింగభేదం, సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు సంక్షేమం, అభివృద్దిని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసం, సంకల్పంతో తన వృద్ధి పదంలో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, చర్చలు, ఆలోచనల మార్పిడి అనేవి వాటి సంబంధాలకు మార్గదర్శకంగా ఉండాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకుంటూ వికసిత్ భారత్ సాధన కోసం కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ ఒక అద్భుతమైన ఉమ్మడి వేదికగా కీలక పాత్ర పోషించగలుగుతుందని అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను వర్చువల్గా ప్రారంభించారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ల సంఖ్య 39కి పెరిగింది. ఈ సరికొత్త ట్రాన్స్మీటర్ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 80 కిలోమీటర్ల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందిస్తుంది. దీని ద్వారా స్థానిక ప్రజలకు విస్తృతమైన సమాచారం, విద్య, వినోద కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, కాశ్మీర్ నుంచి కచ్ వరకు దేశంలోని సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కొత్త ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లు, బ్రాడ్కాస్టింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోకేవియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సుల్లో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా నరేంద్రమోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
1: The visit will provide an opportunity for the Prime Minister to engage with world leaders present at the G summit on issues of importance to India as well as to the global south. This will be India's 13th participation at the G7 summit and Prime Minister Mr. Modi's 7th consecutive participation at the summit.
0: June 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ, అభివృద్ధిలో సంఘీభావం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ ఘోర ఘటనపై ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని యుఎస్ ఛార్జ్డీ అఫైర్స్ను సమన్లు జారీ చేసి పిలిపించినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జైస్వాల్ చెప్పారు.
2: We attach high importance

0: to the welfare and well-being of our seafarers community. Yesterday, we condemned the attack on a ship off the coast of Oman, in which, unfortunately, we lost three Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
1: పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ నావికుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి డోకా లేదని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని, మన దేశీయ రిఫైనరీలు వాటి గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ గృహిణులను కేవలం ఇంటి పనులకే పరిమితం చేయకుండా కుటుంబాలను, భావితరాలను తీర్చిదిద్దడంలో వారు పోషిస్తున్న పాత్రకుగాను వారిని దేశ నిర్మాతలుగా గుర్తించాలని పేర్కొంది. రహదారి ప్రమాదాల్లో గృహిణులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని లెక్కించడానికి, వారు చేసే ఉచిత గృహ సేవలను నెలకు కనీసం 30,000 రూపాయలుగా ఆర్థికంగా విలువ కట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇళ్లను నిర్వహించే మహిళలను కేవలం హోమ్ మేకర్స్ అని పిలవడం వల్ల సమాజానికి వారందిస్తున్న సహకారాన్ని తక్కువ చేసి చూపినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం, పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ వంటి ఉచిత గృహశ్రమకు గణనీయమైన ఆర్థిక విలువ ఉందని నొక్కి చెప్పింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 నుండి 7 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు బలమైన గాలులతో కూడిన తుఫానులు, ఉరుములు, వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పల్లెసీమలు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్. ఎల్ఐసి యొక్క

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో హైడ్రోపోనిక్స్ విధానంలో పంట సాగు అనే అంశంపై రస్తా కుంటుపై కృషి విజ్ఞాన కేంద్రం నుంచి శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఎం అనంత విహారి గారి ప్రసంగం వింటారు.
1: ఈరోజు మనం హైడ్రోపోనిక్స్ విధానంలో పంటల సాగు అనే అంశంపై మాట్లాడుకుంటున్నాము. పెరుగుతున్న సాంకేతికతలకు అనుకూలంగా వ్యవసాయంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వ్యవసాయం ప్రొడక్టివిటీ పెంచేందుకు వీలుగా మరియు రైతుల శ్రమ తగ్గించే దిశగా ఎన్నో కొత్త యంత్రాలు, వ్యవసాయ మెలకువలు, ప్రపంచంలో ఏదో ఒక మూల కొత్త విజ్ఞానం పుడుతూనే ఉంది. ప్రతిరోజు 800 కోట్ల జనాభా ఆకలి తీర్చడానికి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న వనరులతో ప్రతి ఒక్కరూ కడుపు నింపడం ఎంతో కష్టం. కానీ వేగంగా వృద్ధి చెందుతున్న సాంకేతికతతో వ్యవసాయాన్ని విలీనం చేయగలిగితే అది సాధ్యపడుతుంది. మన దేశంలో పెరుగుతున్న జనాభా, అలాగే తగ్గుతున్న భూమి, నీటి కొరత వంటి సమస్యల వల్ల కొత్త పద్ధతులు అవసరం. వ్యవసాయం అనగానే మనకి ఎకరాల కొద్ది భూమి, దానికి తగ్గట్టు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు ఇవే మనకు గుర్తొస్తాయి. కానీ టెక్నాలజీ మారుతున్న కొద్దీ వ్యవసాయ పద్ధతులు కూడా మారుతున్నాయి. ఇప్పుడు కేవలం నీరు, ఆధునిక పరిజ్ఞానం ఉంటే చాలు, అద్భుతమైన పంటలు పండించవచ్చు. దీనినే హైడ్రోపోనిక్స్ లేదా మట్టి లేని వ్యవసాయం, సాయిల్లెస్ ఫార్మింగ్ అని కూడా అంటారు. ఈ మధ్యకాలంలో వ్యవసాయ రంగంలో బాగా వినబడుతున్న పేరు హైడ్రోపోనిక్స్. హైడ్రోపోనిక్స్ అనేది ఒక వ్యవసాయ పద్ధతి. హైడ్రోపోనిక్స్ దీని గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే, మనకి మట్టి అవసరం లేకుండా కేవలం నీరు మరియు ఇతర పోషకాలతో పంటలు పండించడం దీని ప్రత్యేకత. నీటితో పంటలు పండించడం సాధ్యమా అని మీకు సందేహం కూడా రావచ్చు. అయితే ఈ పద్ధతి ఉపయోగించే ఒక చిన్న గడ్డి కూడా మొలవని అరబ్ దేశాల్లో వారికి అవసరమయ్యే పంటలు పండించుకుంటున్నారు. మన దేశంలో కూడా చాలామంది ఈ పద్ధతి నచ్చి తమ ఇళ్లల్లోనూ పొలాల్లోనూ ఈ హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. పైగా ఎటువంటి పురుగు మందులు వాడకుండా మొక్కలు పెంచడం వల్ల మార్కెట్లో ఈ హైడ్రోపోనిక్స్ కూరగాయలకు మంచి లాభం వస్తుంది. ఇప్పటికే ఎన్నో స్టార్టప్ కంపెనీలు హైడ్రోపోనిక్స్ సిస్టమ్స్ తయారు చేసి విక్రయించడం మొదలుపెట్టాయి. స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని రూపొందించడం మరొక ప్రత్యేకత. ఇందులో మొక్కలను నేలలో కాకుండా నీటిలో పోషకాలు కలిపి పెంచుతారు. హైడ్రో అంటే నీరు, ఫోనిక్స్ అంటే పెంపకం. ఇది నీటితో చేసే వ్యవసాయం. ఇది భవిష్యత్తు వ్యవసాయం అని చెప్పవచ్చు. భూమి లేకుండానే మొక్కలు పెంచే విధానం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం పొందుతుంది. హైడ్రోపోనిక్స్ అనే పదం నీటి పని అని అర్థం. సాధారణ భాషలో చెప్పాలంటే, మట్టి లేకుండా నీటిలో మరియు పోషక ద్రావణంలో మొక్కలు పెంచే ఒక ఆధునిక సాగు పద్ధతి. ఈ పద్ధతి వ్యవసాయ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా నిలిచింది మరియు భవిష్యత్తులో స్థిరమైన ఆహార ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించడానికి, నీటి కొరతను ఎదుర్కోవడానికి మరియు పర్యావరణాన్ని కాపాడడానికి ఈ హైడ్రోపోనిక్స్ ఒక ముఖ్యమైన పరిష్కారంగా ఉంటుంది. హైడ్రోపోనిక్స్లో మొక్కలకు అవసరమైన పోషకాలను అందించడం వలన ఇవి ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. ఈ హైడ్రోపోనిక్స్ పోషకాలు నేరుగా మొక్కల వేర్ల వద్ద అందించబడతాయి. మొక్కలకు తమకు అవసరమైన పోషకాలను మాత్రమే గ్రహిస్తుంది. మొక్కల పోషకాలు సులభంగా గ్రహించగలవు కాబట్టి అవి వేగంగా పెరుగుతాయి. మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి మరియు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. హైడ్రోపోనిక్స్ వ్యవస్థల్లో నీటి స్థాయిని ఖచ్చితంగా నియంత్రించవచ్చు కాబట్టి మొక్కలకు ఎప్పుడు నీటి కొరత ఉండదు. పోషక ద్రావణం నిరంతరం రీయూజ్ అవుతుంది కాబట్టి మొక్కలకు ఎల్లప్పుడూ పోషకాలు అందుబాటులోనే ఉంటాయి. హైడ్రోపోనిక్ పద్ధతిలో మొక్కలకు కావాల్సిన మనకి నైట్రోజన్ కానీ, పొటాషియం కానీ, ఫాస్ఫరస్ వీటి నీటిలో సమపాలలో కలుపుతారు. నీటి pH స్థాయిని 5.5 నుంచి 6.5 మధ్య ఉంచడం వల్ల మొక్కలకు పోషకాలు సరిగ్గా గ్రహిస్తాయి. దీనివల్ల మొక్కలు వేగంగా పెరగడమే కాకుండా సమపాలలో పోషక విలువలు కూడా అందుతాయి. హైడ్రోపోనిక్స్ వ్యవసాయంలో అనుకూలమైన పంటలు వాస్తవంగా ఏదైనా ఒక్క హైడ్రోపోనిక్ వ్యవస్థలో పెరుగుతుంది. అయితే కొన్ని మొక్కలు మెరుగ్గా ఉంటాయి. హైడ్రోపోనిక్స్ మొక్కలను ఎంచుకునేటప్పుడు మీ వాతావరణం, మీ అనుభవ స్థాయి మరియు మీరు పెంచాలనుకుంటున్న మొక్కల రకాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. హైడ్రోపోనిక్స్లో మొక్కలు వేగంగా పెరుగుతాయి కాబట్టి వేగంగా పెరిగే మొక్కలు ఈ పద్ధతికి బాగా సరిపోతాయి. హైడ్రోపోనిక్స్ మొక్కలకు చిన్న వేర్ల వ్యవస్థ

ఉంటుంది. అలానే చిన్న వేర్ల వ్యవస్థ ఉన్న మొక్కలు ఈ పద్ధతికి బాగా సూట్ అవుతాయి. ముఖ్యంగా ఎలాంటి ఆకుకూరలు కానీ కాయగూరలు పెంచుకున్నట్లయితే, ఆకుకూరలో చూసుకున్నట్లయితే లెట్యూస్, పాలకూర, తోటకూర, బచ్చల కూర, క్యాబేజీ, పాలకూర, కొత్తిమీర, పుదీనా మొదలైనవి. కూరగాయ మొక్కలు వచ్చేసరికి టొమాటో, వంకాయ, బెండకాయలు, దోసకాయలు మొదలైనవి. అలాగే పండ్లకు వచ్చేసరికి ద్రాక్ష, స్ట్రాబెర్రీస్, మిరియాలు, పుచ్చకాయలు, బ్లూబెర్రీస్ మొదలైనవి పెంచుకోవచ్చు. అలాగే మూలికలు వచ్చేసరికి బాసిల్, తులసి, వాటర్స్, మెంతులు మొదలైనవి. చాలామంది వాణిజ్య హైడ్రోఫోనిక్ సాగుదారులు హైడ్రోఫోనిక్ సాంకేతికను నియంత్రిత వాతావరణంతో కలిపి ఉపయోగించడం ద్వారా అత్యధిక నాణ్యమైన ఉత్పత్తులు సాధించారు. ఈ కలయిక అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఇప్పుడు హైడ్రోఫోనిక్స్ పండించే పంటల ప్రయోజనాలు తెలుసుకుందాం. హైడ్రోఫోనిక్స్ మొక్కలకు నేరుగా పోషకాలు అందిస్తుంది. ఇది వేగవంతమైన పెరుగుదల మరియు అధిక దిగుబడికి దారితీస్తుంది. నియంత్రిత వాతావరణం సంవత్సరం పొడవునా పంటలను పెంచడానికి అనుమతిస్తుంది. అలాగే పురుగులు, వ్యాధులు మరి కలుపు మొక్కలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫలితంగా అధిక నాణ్యత గల పంటలు వస్తాయి. హైడ్రోఫోనిక్స్ వ్యవస్థల్లో పురుగులు, వ్యాధులు చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి పురుగు మందుల అవసరం తక్కువగా ఉంటుంది. హైడ్రోఫోనిక్స్ మొక్కలకు సరైన పోషకాలు అందించడం ద్వారా పోషక విలువ మరియు రుచిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హైడ్రోఫోనిక్స్ నీటిని సమర్థవంతంగా ఉపయోగిస్తుంది. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల కంటే ఇది తక్కువ నీటిని ఉపయోగిస్తుంది. నియంత్రిత వాతావరణ ఎరువుల వాడకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఈ హైడ్రోఫోనిక్స్ వ్యవసాయంతో పోలిస్తే పర్యావరణం చాలా మంచిది. దీనికి ఒక చిన్న హైడ్రోఫోనిక్ గార్డెన్ దాదాపు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. హైడ్రోఫోనిక్స్ను చిన్న ప్రదేశాల్లో కూడా సాగు చేయవచ్చు. అలాగే టెర్రస్ మీద కానీ ఇంటి లోపల కూడా హైడ్రోఫోనిక్స్ చేసుకోవచ్చు. మీరు ఇంటి లోపల లేదా గ్రీన్ హౌస్లో పెంచుకున్నట్లయితే మీరు మీ హైడ్రోఫోనిక్ మొక్కలను ఏడాది పొడవునా పెంచుకోవచ్చు. ఇప్పుడు హైడ్రోఫోనిక్లో వ్యవస్థ రకాలు. మొక్కలకు నీటిని అందించే విధానం ఆధారంగా అనేక రకాల హైడ్రోఫోనిక్ వ్యవస్థలు ఉన్నాయి. అత్యంత సాధారణ గల హైడ్రోఫోనిక్ వ్యవస్థలు, ముందుగా డీప్ వాటర్ కల్చర్. ఈ వ్యవస్థలో మొక్కలు వేర్లు పోషక ద్రావణంలో మునిగి ఉంటుంది. పోషక ద్రావణంలో ఉన్న ఆక్సిజన్ స్థాయిలను నిర్వహించడానికి ఎయిర్ స్టోన్ లేదా వాటర్ పంప్ ఉపయోగించబడుతుంది. ఎబ్ అండ్ ఫ్లో. ఈ వ్యవస్థలో పోషక ద్రావణం క్రమానంతంగా మొక్కలు పెరుగుతున్న మాధ్యమం పైకి ప్రవహిస్తూ మరియు తిరిగి రిజర్వాయర్లోకి ప్రవహిస్తుంది. ఇది మొక్కల వేర్లకు ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్. ఈ వ్యవస్థలో పోషక ద్రావణం పల్చని పొరలో మొక్కల వేర్లపైకి ప్రవహిస్తుంది. ఇది మొక్కల వేర్లకు ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. ఈ న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ పద్ధతి అత్యంత ప్రజాదరణ పొందిన హైడ్రోఫోనిక్ వ్యవస్థ. ఈ పద్ధతిలో మొక్కలను ఉంటే ఛానళ్ల ద్వారా పోషక ద్రావణం నిరంతరం పంపించబడుతుంది. పోషక పరిష్కారాలు ఛానల్ ముగింపుకు చేరుకున్నప్పుడు అవి వ్యవస్థ యొక్క ప్రారంభానికి తిరిగి పంపబడతాయి. ఏరోపోనిక్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో మొక్కలు వేర్లలో గాలిలో వేలాడుతాయి. పోషక ద్రావణం మంచులో పిచికారీ చేయబడుతుంది లేదా వేర్లపై పొగమంచుగా అందించబడుతుంది. ఇది మొక్కల వేర్లకు ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. డ్రిప్ పద్ధతి. ఈ పద్ధతిలో పోషక ద్రావణం నెమ్మదిగా మరియు స్థిరంగా మొక్కల వేర్లకు చిన్న రంధ్రాల ద్వారా అందించబడుతుంది. ఈ డ్రిప్ పద్ధతి హైడ్రోఫోనిక్స్లో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. మొదటిది బయటి డ్రిప్, రెండోది లోపల డ్రిప్. ఇప్పుడు మొదటి బయటి డ్రిప్ చూసుకున్నట్లయితే, ఈ వ్యవస్థలో పోషక ద్రావణం మొక్కలకు పెరుగుతున్న మాధ్యమం యొక్క ఊపిరితలంపై చిన్న రంధ్రాల ద్వారా అందించబడుతుంది. లోపల డ్రిప్ చూసుకున్నట్లయితే, ఈ వ్యవస్థలో పోషక ద్రావణం మొక్కలు పెరుగుతున్న మాధ్యమం లోపల చిన్న రంధ్రాల ద్వారా అందించబడుతుంది. విక్కల్చర్. విక్కల్చర్ ఒక రకమైన హైడ్రోఫోనిక్స్. విక్ వ్యవస్థ అనేది హైడ్రోఫోనిక్ పెరుగుతున్న ఏర్పాటును సూచిస్తుంది. ఇది విక్ అని పిలబడే మృదువైన ఫ్యాబ్రిక్ స్ట్రింగ్ ఉపయోగించుకుంటుంది. విక్ వ్యవస్థలో ఒక పతి లేదా నెలన్ విక్ ద్రావణం నుండి నీటిని మరియు పోషకాలను గ్రహించడంలో మరియు తర్వాత కంటైనర్ల ద్వారా లేదా ట్రేలో ఉన్న మొక్కలకు సరఫరా చేయడంలో సహాయపడుతుంది. హైడ్రోఫోనిక్ గ్రోయింగ్ మీడియంలు. సాంప్రదాయ తోటలో మొక్కలు మూలాలు మట్టిలో ఉంటాయి. వారు మొక్కకు మద్దతు ఇస్తారు మరియు ఆహారం మరియు నీటి కోసం వెతుకుతారు. ఈ హైడ్రోఫోనిక్స్లో మట్టికి బదులుగా మొక్కలకు మద్దతు మరియు స్థిరత్వం అందించడానికి వివిధ రకాల మాధ్యమాలు ఉపయోగించబడతాయి. ఈ మాధ్యమాలు గాలి మరియు నీటిని సులభంగా ప్రసరించేలా ఉండాలి. అలాగే మొక్కలకు కొంత మద్దతును అందించాలి. వీటిలో

ఫార్మికులైట్, రంపపు దుమ్ము, ఇసుక, పీట్ నాచు, పైర్లైట్ మరియు విస్తరించిన మట్టి గురుకరాళ్ళు ఉన్నాయి. రాక్ వుల్, ఇది ఒక రకమైన ఖనిజం. ఇది సులభంగా నీటిని మరియు గాలిని పీల్చుకుంటుంది మరియు విడుదల చేస్తుంది. ఇది ప్రారంభ దశలో మొలకలకు బాగా సరిపోతుంది. విస్తరించిన మట్టి గులకరాళ్ళు, ఇవి కాల్చిన మట్టితో తయారు చేయబడతాయి. చాలా తేలికపాటి రంధ్రాలు కలిగి ఉంటుంది. వెర్మికులైట్, ఇది ఒక ఖనిజ లోహం. ఇది తేలికపాటి రంధ్రాలు కలిగి ఉంటుంది, నీటిని బాగా నిలుపుకుంటుంది. రంపపు దుమ్ము, ఇది ఒక సహజ ఖనిజ పదార్థం. ఇది చాలా రంధ్రాలు కలిగి ఉంటుంది, మంచి నీటి పారుదల అందిస్తుంది. పెర్లైట్, ఇది ఒక ఖనిజ లోహం. ఇది చాలా తేలికపాటి రంధ్రాలు కలిగి ఉంటుంది. పీట్ నాచు, ఇది ఒక సేంద్రియ పదార్థం. ఇది చాలా తేలికపాటి, అలాగే నీటిని బాగా నిలుపుకుంటుంది. హైడ్రోపోనిక్స్లో మొక్కలు పెంచుకునేటప్పుడు పరిగణించవలసిన అంశాలు, ముఖ్యంగా మొక్కలకు అవసరమైన నీటి పరిమాణం, అలాగే పెరుగుతున్న మాధ్యమం యొక్క సరైన పారుదల, మొక్క కోసం వాంఛనీయ ఉష్ణోగ్రత మరియు కాంతి, తాజా గాలి, ఆశ్రయం మరియు మద్దతు, తెగులు మరియు వ్యాధి నియంత్రణ, మొక్కకు అవసరమైన నీటిలో కరిగే ఖనిజాలు, అలాగే పిహెచ్. ముందుగా నీరు చూసుకున్నట్లయితే ఈ హైడ్రోపోనిక్ గార్డెన్లో వీలైనంత స్వచ్ఛమైన నీటిని ఉపయోగించడం చాలా ముఖ్యం. కలుషితమైన నీరు మొక్కలకు హాని కలిగించవచ్చు లేదా మొక్కలు చనిపోతాయి. అధిక మొత్తంలో నీటిలో ఉప్పు మొక్కల మూలాల నుండి నీటిని గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఉష్ణోగ్రత మరియు కాంతి, ఆదర్శ ఉష్ణోగ్రత మీరు ఎంచుకునే పంటలపై ఆధారపడి ఉంటుంది. టొమాటోలు, దోసకాయలు, పాలకూర, బీన్స్ మరియు బఠానీలు వంటి చాలా సాధారణ తోట పంటలు సగటు పగటి ఉష్ణోగ్రత 78 డిగ్రీస్ ఫారెన్హీట్ మరియు సగటి రాత్రి ఉష్ణోగ్రత 64 డిగ్రీస్ ఫారెన్హీట్. అలాగే శీతాకాలపు కూరగాయలు, క్యాబేజీ మరియు బ్రొకోలీ వంటివి బాగా పండుతాయి. ఈ పంటలన్నీ వెచ్చని వాతావరణంలో వృద్ధి చెందుతాయి మరియు చల్లని ఉష్ణోగ్రతలు గురైతే అవి ఒత్తిడికి గురవుతాయి లేదా చనిపోతాయి. ఈ పంటకు సగటు ప్రగతి ఉష్ణోగ్రత 65 డిగ్రీస్ ఫారెన్హీట్ మరియు సగటు రాత్రి ఉష్ణోగ్రత 55 డిగ్రీస్ ఫారెన్హీట్ అవసరం. చల్లని ఉష్ణోగ్రతలు ఈ పంటల రుచి మరియు ఆకృతిని మెరుగుపరుస్తాయి. హైడ్రోపోనిక్ వ్యవస్థ కోసం ఉష్ణోగ్రతను ఎంచుకునేటప్పుడు మీరు ఎంచుకున్న పంటలు నిర్దిష్ట అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉంటే మీ మొక్కలు బాగా పెరగవు. గాలి, మొక్కలకు తగినంత గాలి ప్రసరణ అవసరం. అలాగే రూట్ జోన్లో సరైన గాలిని అందించడం అవసరం. పెరుగుతున్న వాతావరణంలో పేలవమైన వెంటిలేషన్ బూజు మరియు మొక్కల వ్యాధిని ప్రోత్సహిస్తుంది. ఆశ్రయం మరియు మద్దతు, వాణిజ్య అనువర్తనంలో చాలామంది హైడ్రోపోనిక్ రైతులు తమ పంటలను నియంత్రిత పర్యావరణ గ్రీన్ హౌస్లో పండిస్తారు. ఇది ఆశ్రయాన్ని మాత్రమే కాకుండా మొక్కకు ఆదర్శవంతమైన ఒత్తిడి లేని వాతావరణాన్ని అందిస్తుంది. అనేక హైడ్రోపోనిక్ గార్డెన్లు చాలా చిన్నవిగా మరియు చాలా శుభ్రంగా ఉన్నందున వాటిని ఇండోర్ దాబా లేదా కిటికీలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివలన తోటమాలి మొక్కలకు ఆశ్రయం కల్పించడం సులభం అవుతుంది. తెగులు మరియు వ్యాధి నియంత్రణ, హైడ్రోపోనిక్స్లో మట్టి లేనందున చాలా మొక్కలు వ్యాధులు ఉండవు. అయితే కొన్ని తెగులు మరియు వ్యాధులు ఇప్పటికే హైడ్రోపోనిక్ మొక్కలను ప్రభావితం చేస్తాయి. పోషకాల లోపం మొక్కల పెరుగుదల మరియు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అధిక పోషకాలు మొక్కలకు విషపూరితం కావచ్చు, అలాగే మొక్కలకు వైరస్ కణాలను దెబ్బతీస్తాయి మరియు వాటిని పెరుగుదలను ఆపివేస్తాయి. మీ హైడ్రోపోనిక్ గార్డెన్ నుండి చనిపోయిన లేదా చనిపోతున్న ఆకు పదార్థాలను మరియు ఏవైనా అనారోగ్యమైన మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించడం మంచిది. ఇప్పుడు కొన్ని పంటలకి ఎంత పిహెచ్ ఉండాలో తెలుసుకుందాం. వివిధ ఉద్యానవన పంటల కోసం పిహెచ్ పరిధులు కింది విధంగా ఉన్నాయి. బీన్స్ చూసుకున్నట్లయితే 5.8 నుంచి 6.2, ముల్లంగికి 6.3 నుంచి 6.5, క్యాబేజీకి 6.3 నుంచి 6.5, మిరియాలు చూసుకున్నట్లయితే 5.8 నుంచి 6.2, దోసకాయలకి 5.7 నుంచి 6.2, టొమాటోలు 5.8 నుంచి 6, పుచ్చకాయలకి 5.4 నుంచి 5.6, వంకాయకి అయితే 5.7 నుంచి 5.9 పిహెచ్ అవసరం. హైడ్రోపోనిక్ పోషక మిశ్రమాలు, హైడ్రోపోనిక్స్లో మొక్కలు మట్టిలో పెరగడానికి బదులుగా పోషక ద్రావణంలో పెరుగుతాయి. ఈ ద్రావణం నీటితో తయారు చేయబడింది. ఇందులో మొక్కలకు అవసరమైన అన్ని ఖనిజాలు కరిగి ఉంటాయి. హైడ్రోపోనిక్ పోషక మిశ్రమాలను రెండు విధాలుగా మనం తయారు చేసుకోవచ్చు. ప్రీ మిక్స్డ్ ఫామ్లాను ఉపయోగించడం, ఇది అనేక నమ్మదగిన ప్రీమిక్స్డ్ హైడ్రోపోనిక్ సూత్రాలు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మనం సొంతంగా పోషక మిశ్రమాన్ని రూపొందించుకోవచ్చు.
పోషకాలను జాగ్రత్తగా తూకం

వేయడం, నిష్పత్తులు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ప్రత్యేక ఫైల్స్ లేదా కంటైనర్లో పోషకాలను ఉంచండి. ఏ భాగాలు విడిచిపెట్టబడలేని లేదా రెండుసార్లు కొలవబడలేదని నిర్ధారించుకోండి. ఖచ్చితత్వం 5% లోపల ఉండాలి. నిష్పత్తులు సరిగ్గా ఉన్నాయని మీరు నిర్ధారించుకున్నప్పుడు మిక్సింగ్ కంటైనర్లోని నీటిలో మీ పోషకాలను పోసి గట్టిగా కదిలించండి. పోషకాలు గోరువెచ్చని నీటిలో బాగా కరిగిపోతాయి. పోషక సాంద్రత స్థాయిని కొలవండి మరియు దాన్ని రికార్డ్ చేయండి. ఎలక్ట్రిక్ కండక్టివిటీ లేదా టీడీఎస్ మీటర్తో మీ పోషక ద్రావణం ఎంత బలంగా లేదా బలహీనంగా ఉందో తెలుసుకోవడానికి దాన్ని కొలవచ్చు. హైడ్రోఫోనిక్ పోషక మిశ్రమాలను రూపొందించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. మీరు ఎంచుకున్న పోషక మిశ్రమం మీరు పెంచుతున్న మొక్కలకు రకానికి అనుకూలంగా ఉండాలి. పోషకాల సాంద్రత స్థాయి మొక్కల పెరుగుదల దశకు అనుకూలంగా ఉండాలి. పోషక ద్రావణం పిహెచ్ స్థాయి సరైన పరిధిలో ఉండాలి. పోషక ద్రావణాన్ని క్రమం తప్పకుండా పునరుద్ధరించుకోవాలి.

0: మీరు పెంచుతున్న మొక్కలకు రకానికి అనుకూలంగా ఉండాలి. పోషకాల సాంద్రత స్థాయి మొక్కల పెరుగుదల దశకు అనుకూలంగా ఉండాలి. పోషక ద్రావణం పిహెచ్ స్థాయి సరైన పరిధిలో ఉండాలి. పోషక ద్రావణాన్ని క్రమం తప్పకుండా పునరుద్ధరించుకోండి. హైడ్రోపోనిక్స్ పద్ధతి భవిష్యత్ వ్యవసాయానికి ఒక వినూత్నమైన ఆధునిక పరిష్కారంగా నిలుస్తుంది. తక్కువ స్థలం, తక్కువ నీటితో అధిక దిగుబడిని పొందే విధానం పట్టణ ప్రాంతాల్లోనూ, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోనూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేల అవసరం లేకుండా మొక్కలకు అవసరమైన పోషకాలను నీటి ద్వారా అందించడం వల్ల నాణ్యమైన పంట ఉత్పత్తి సాధ్యమవుతుంది. అయితే సరైన సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ మరియు ప్రారంభ పెట్టుబడి అవసరం ఉంటుంది. యువ రైతులు, మహిళలు, వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారు ఈ విధానాన్ని స్వీకరిస్తే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. భవిష్యత్తులో స్థిరమైన మరియు స్మార్ట్ వ్యవసాయానికి హైడ్రోపోనిక్స్ ఒక ఆశాజనక మార్గంగా నిలుస్తుంది. ఇంకా సమాచారం హైడ్రోపోనిక్స్పై తెలుసుకునేందుకు ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్కు మీరు ఫోన్ చేయవచ్చు. నంబరు 9110729198. మరొకసారి 9110729198.
1: పలిసిములు వింటున్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం.

నుంచి 40.1 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 28.7 నుంచి 29 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. గాలిలో తేమ శాతం ఉదయం వేళలో 74 నుంచి 77% వరకు ఉండవచ్చు. మధ్యాహ్న వేళలో 35 నుంచి 45% ఉండవచ్చు. గాలి వేగం గంటకు 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రైతులకు సాధారణ సలహా: ప్రస్తుత వెచ్చని మరియు వాతావరణ పరిస్థితులు ఇంకా తేలికపాటి వర్షా సూచనలు పంటల సాధారణ అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదలను ఇవ్వవలసి ఉంటుంది. మోస్తారు తేమ ఉండడం వల్ల వాతావరణం అడపదడప మేఘావృతమై ఉంటుంది, కాబట్టి తెగుళ్ళు ఇంకా వ్యాధుల ప్రబలత ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు ముఖ్యంగా లేదా అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వర్షం లేని సమయం వేళల్లో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలి. వర్షం లేని సమయాల్లో అంతర్కృషి ఇంకా కలుపు నివారణ పనులను చేసుకోవచ్చు. నేలలో తేమను నిలుపుకోవడానికి ఇంకా నేల ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి మల్చింగ్ పద్ధతులను చేయడం మంచిది. వర్షాల సమయంలో నీరు నిలువ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువలను రైతులు ఏర్పాటు చేసుకోవాలి. పశువులకు శుభ్రమైన తాగే నీటిని అందించాలి. అలాగే వర్షం నుండి పశువులకు రక్షణ కల్పించడానికి తగిన ఆశ్రయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. వ్యవసాయ సలహాలు: కొబ్బరి పంటలో యాజమాన్యం. కొమ్ము పురుగు ఆశించకుండా ఉండడానికి తోటను క్రమం తప్పకుండా రైతులు పర్యవేక్షించి పురుగు కనిపించగానే వెంటనే నివారణకు చేతితో ఏరివేయడం, లింగాకర్షక బుట్టలు అమర్చడం, పురుగు మందులు వాడడం, తోటలో పరిశుభ్రత పాటించడం వంటి చర్యలు తీసుకోవాలి. కీటకాలు దెబ్బతీసిన కొబ్బరి ఆకులను తొలగించి నాశనం చేయాలి. ఎర్రతాటి ఆకు పురుగు నియంత్రణకు ఫెరోమాన్ ఉచ్చులు ఏర్పాటు చేసుకోవాలి. సహజ శత్రు కీటకాలను ప్రోత్సహించి తీవ్ర దాడి ఉన్నప్పుడు వేప నూనె 3% లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మామిడి పంటలో పండ్ల అభివృద్ధి కోత దశ: పండ్ల ఈగలు ఇంకా పండు తొలిచే పురుగుల నివారణకు తోటలో పడిపోయిన అలాగే దెబ్బతిన్న పండ్లను తొలగించి నాశనం చేయాలి. పురుగు ఉధృతి కనుక కనిపిస్తే వేప నూనె 2 నుంచి 3 మిల్లీలీటర్లు లేదా స్పెనోసైడ్ 45 SC మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి వర్షం లేని సమయంలో పిచికారీ చేసుకోవాలి. వేడి ఇంకా తేమ అధికంగా ఉన్న వాతావరణ పరిస్థితులు కారణంగా మామిడి హాపర్లు ఇంకా ఇతర రసం పీల్చే పురుగులు కనిపించే అవకాశం ఉంది. కనుక ఉధృతి కనిపిస్తే థయోమెథాక్సమ్ 0.3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి కలిపి పొడి వాతావరణంలో పిచికారీ చేసుకోవాలి. కోతకు వచ్చిన పళ్ళను వర్షం లేని సమయంలో కోయాలి. కోత అనంతరం పండ్లను నీడ లేదా గాలి సరిగా పడే ప్రదేశంలో నిల్వ ఉంచినట్లయితే కనుక పండ్ల నాణ్యత ఇంకా నిల్వకాలం మెరుగుపడుతుంది. అరటి పంటలో యాజమాన్యం: నీరు నిల్వ ఉండడం వల్ల వేరు వ్యవస్థలో ఆక్సిజన్ లోపం రాకుండా ఉండడానికి తగిన డ్రైనేజీ అంటే నీటి పారుదల ఏర్పాట్లను చేసుకోవాలి. బలమైన గాలుల వల్ల మొక్కలు పడిపోకుండా ఉండేందుకు కాపు ఉన్న మొక్కలకు కర్రలతో ఊతాన్ని ఇవ్వాలి. తేమతో కూడిన వాతావరణంలో సిగటోక ఆకుమచ్చ తెగులు, కాండం పురుగు, పేనుబంక ఇంకా తామర పురుగులు ఉన్నాయేమో అని నిరంతరం రైతులు గమనిస్తూ ఉండాలి. సిగటోక నివారణకు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ప్రోపికోనోజల్ లేదా 2 మిల్లీలీటర్లు హెక్సాకోనోజల్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పేనుబంక పురుగు లేదా తామర పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక వర్షం లేని సమయంలో లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL మందును లేదా 0.25 గ్రాముల థయోమెథాక్సమ్ 25 WG మందు కలిపి పిచికారీ చేసుకోవాలి. చెరకు పంటలో యాజమాన్యం: పొలంలో నీరు నిల్వ ఉండకుండా వేర్లకు తగినంత గాలి తగిలేలా ఉండాలి. సరైన డ్రైనేజీ నీటిపారుదల సౌకర్యాన్ని నిర్వహించుకొని బలమైన గాలుల వల్ల మొక్కలు పడిపోకుండా ఉండడానికి అవసరమైన చోట మొదళ్లలో మట్టిని ఎగదురేయవలసి ఉంటుంది. పంటల ముందస్తు కాండం తొలిచి పురుగు ఉధృతిని రైతులు గమనించి తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి నాశనం చేయాలి. తేమను కాపాడుకోవడానికి భూమిని తయారు చేసేటప్పుడు బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎకరానికి 2 నుంచి 4 టన్నుల చొప్పున కలపాలి. విత్తనాల ద్వారా నేల ద్వారా వచ్చే తెగుళ్లను నివారించి విత్తనాలు సమానంగా మొలకెత్తి పంట ఏపుగా పెరిగేలా చూసి

0: జానపద గీతం విన్నారు. పల్లెసీమల్లో ఇప్పుడు శాస్త్రవేత్తలు అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారాన్ని ఆర్ పార్వతి గారు వివరిస్తారు.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగావ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ శాస్త్రవేత్తలు తూర్పుగోదావరి జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. వాతావరణ ఆధారిత సూచనలు. భారత వాతావరణ విభాగం వారు అందించిన సమాచారం ప్రకారం రానున్న వారంలో తేలికపాటి వర్షపాతం అంటే 4.0 నుంచి 8.9 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 39.5

0: ఎందుకు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనం నాటే ముందు 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదా 2 గ్రాముల మెటాలాక్సిల్ ప్లస్ మ్యాంకోజిబ్ కలిపి విత్తనాలకు పట్టించవలసి ఉంటుంది. ఖరీఫ్ సీజన్కు ముందస్తు వ్యవసాయ సలహాలు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్ కొరకు ప్రాథమిక దుక్కి దున్నడం, ఇంకా పొలాన్ని చదును చేసి పనుల కోసం ప్రస్తుతం కురిసిన వర్షాలను ఇంకా నేలలోని సరైన తేమను ఉపయోగించుకోవాలి. ఋతుపవనాలు ప్రారంభం కాకముందే రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఇంకా సస్యరక్షణ రసాయనాలను సేకరించి తేమ తగలని సురక్షితమైన ప్రదేశాలలో నిల్వ చేసుకుని ఉంచుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రాబోయే వర్షాకాలంలో సమర్థవంతమైన నీటి యాజమాన్యం కోసం పొలం గట్లను, డ్రైనేజీ కాలువలను, ఇంకా నీటి నిల్వ నిర్మాణాలను బాగు చేసి బలోపేతం చేసుకోవాలి. నేలలో సేంద్రీయ కార్బనాన్ని ఇంకా తేమను బట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచడానికి పొలం తయారీ సమయంలోనే పశువుల ఎరువు, కంపోస్టు, ఇంకా పంట వ్యర్థాలను వేసి కలియదున్నాలి. మధ్య మధ్యలో కురిసే వర్షాల వల్ల నారు కుళ్ళిపోకుండా ఉండడానికి తగిన డ్రైనేజీ నీటిపారుదల వసతితో ఖరీఫ్ కూరగాయలు, ఇంకా ఇతర పంటల నారుమళ్లను సిద్ధం చేసుకోవాలి. భూమి యొక్క సారవంతమైన స్థితిని అంచనా వేయడానికి ఇంకా భూసార పరీక్షల సిఫార్సుల ఆధారంగా ఆయా ప్రాంతాలకు తగిన పోషక యాజమాన్యాన్ని చేపట్టడానికి ఖరీఫ్ పంటల సాగుకు ముందే రైతులకు ఖచ్చితంగా మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నేలలో సేంద్రీయ కార్బనం, భూమి భౌతిక స్థితి, ఇంకా తరువాత వేసే పంటలకు అవసరమైన పోషకాల లభ్యతను పెంచడానికి పచ్చిరొట్ట ఎరువుల సాగు చేపట్టవలసి ఉంటుంది. అందుకోసం ఎకరానికి 25 నుంచి 30 కిలోల జీలుగా లేదా 40 నుంచి 55 కిలోల జనుము విత్తనాలను చల్లి విత్తిన
1: 45. పల్లె సీమల కార్యక్రమంలో శాస్త్రవేత్తలు అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారాన్ని ఆర్ పార్వతి గారి వివరణలో విన్నారు. పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గురించి మార్కాపురం ఐసీడీఎస్.
1: వాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఆర్థికంగా ఆదుకుంటుంది. మన దేశంలో చాలా మంది మహిళలు పోషక లోపాలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. మంచి ఆహారం తీసుకుందామంటే తగిన ఆర్థిక స్తోమత కూడా లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే కుటుంబ భారాన్ని మోస్తుంటారు. రెక్కాడితే గాని డొక్కాడదు అన్న పరిస్థితుల్లో ఉన్న మహిళలను గర్భస్థ సమయంలో ఆదుకోవాలని, వారికి ఆర్థిక చేయూతనందించాలి అన్న ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల కోసం ఒక వినూత్న పథకాన్ని తీసుకువచ్చారు. ఆ గొప్ప పథకమే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమేమిటి, అంతిమంగా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఇటువంటి అంశాల గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం, ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నా కూడా ఆర్థికంగా కొంత వెనుకబడి ఉన్నారు అని చెప్పక తప్పదు. ఇలాంటి మహిళలకు

0: ఆర్థిక చేయూతనందిస్తూ వారిని మేమున్నాము అని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం తీసుకువచ్చింది. మరి ఈ పథకం యొక్క అంతిమ లక్ష్యమేమిటి, ముఖ్య ఉద్దేశాలు మరియు ఎంతవరకు మహిళలకు ఉపయోగపడుతుందో తెలియజేస్తారా మేడం?
1: తప్పకుండా అండి. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనేది భారత ప్రభుత్వము మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి 1, 2017న ప్రారంభించి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమం. ఈ పథకము జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లోని సెక్షన్ 4 కింద దాని యొక్క నియమ నిబంధనల ప్రకారం అమలు చేయబడుతుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతము లేదా పట్టణ ప్రాంతమైన మన దేశంలో ఎక్కువ మంది స్త్రీలు ఈ రోజువారీ కూలీలకు వెళ్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా వ్యవసాయ పనులు కానీ బేల్దారు పనులు కానీ ఇవన్నీ ఉంటాయి. వీరేంటంటే ఆ రోజు వెళ్తే కానీ ఆ వచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబం నిర్వహించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటప్పుడు సహజంగా కుటుంబాలలో ఉన్న ఈ స్త్రీలు గర్భిణీ అయితే వారు మొదట్లో గర్భవతైన మొదటి దినాలలో కొంత తన శారీరక మార్పులు, తనలో ఉన్న హార్మోన్స్ యొక్క చేంజెస్ వల్ల పనికి వెళ్ళలేని పరిస్థితి, నీరసం వలన అయితేమి, వాంతులు అవుతుంటే అయితేనేమి, వీటి వలన పనికి వెళ్ళలేని పరిస్థితుల్లో కుటుంబం యొక్క ఆర్థిక విధానం కొంచెం డిస్టర్బ్ కాకుండా మరియు ఆమె యొక్క ఆహారము తీసుకోవాల్సిన విధంగా తీసుకునేలా ఈ పథకం వారికి ఉపయోగపడుతుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి పిల్ల ఆరోగ్య సంరక్షణ మరియు గర్భధారణ సమయంలో మహిళలు కోల్పోయే వేతనాన్ని పాక్షికంగా భర్తీ చేయటానికను ఆర్థిక సహాయాన్ని అందించటము అన్నమాట.
0: ఈ పథకానికి ముఖ్య అర్హులు ఎవరో తెలియజేస్తారా?
1: ఈ పథకానికి మొదటిసారి తల్లి కాబోతున్న గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అర్హులు. అదే విధంగా 2వ కాన్పునందు ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ పాలిచ్చే తల్లులు కూడా ఈ పథకానికి అర్హులవుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏదైనా ఇతర చట్టం కింద ప్రయోజనాలు పొందుతున్న వారు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకానికి అర్హులయ్యే తల్లి ఖచ్చితంగా 19 సంవత్సరాల నుండి 6 నెలలు పూర్తి చేసుకుని ఉండాలి. ఆదాయం కూడా 8 లక్షల లోపు ఉండాలి.
0: ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది మరియు దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా?
1: ఈ పథకము ప్రారంభ దశలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించబడింది. తదుపరి జులై 1, 2025 నుంచి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇది నిర్వహించటం జరుగుతూ ఉంది. ఈ పథకానికి అర్హత కలిగిన గర్భవతులు, పాలిచ్చే తల్లులు మొదట అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. అక్కడ నమోదైనప్పుడు వారు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా గర్భవతి నమోదు చేసుకుని పోషణ ట్రాకర్ నందు యాప్లో నమోదవుతారు. అక్కడ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఈ PMEY యాప్లోకి వస్తారు. అంటే అంగన్వాడీ కేంద్రం ద్వారా మాత్రమే చేసుకోవటం అవుతుంది. 2వది వచ్చి PMEY యాప్ ద్వారా కూడా వాళ్ళు నమోదు చేసుకునే వీలుంది.
0: మేడం, మరి ఈ పథకం ద్వారా ICDS లో కానివ్వండి లేదంటే అంగన్వాడీ కార్యకర్త అనేవాళ్ళు ఏ పాత్ర పోషిస్తారు మేడం?
1: ఈ పథకానికి మొదట అంగన్వాడీ కార్యకర్త లబ్ధిదారి నమోదు చేసుకుంటుంది. తర్వాత ఆ లబ్ధి పొందటానికి అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి, దానికి ఏమేమి పత్రాలు పెట్టాలి, అవన్నీ సరిగ్గా లేవా అనేది కూడా పరిశీలిస్తుంది. అలాగే ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ఈ పథకానికి నమోదైన తర్వాత వారికి అందించే లబ్ధి ఏ విధంగా అందుతుంది, సరైన టైంలో అందుతుందా లేదా, అందకపోతే ఆ విషయాన్ని పై అధికారులకు తెలియచేసి ఎక్కడైనా అవరోధాలు ఉన్నాయా అనేది కూడా తను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా ఈ పథకానికి లబ్ధి అనేది మొదటి కాన్పుకు అర్హత కలిగిన మహిళలకు మొత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. మొదటి వాయిదా గర్భం నిర్ధారణ అయ్యి కనీసం 1 యాంటీనేటల్ చెకప్, అంటే మొదటి ఆరోగ్య తనిఖీ పూర్తయిన తర్వాత 3,000 రూపాయలు వారి అకౌంట్కి జమ చేయటం జరుగుతుంది. 2వ వాయిదా వచ్చి పిల్లలకు మొదటి రౌండ్ టీకాలు, అంటే బిడ్డ పుట్టిన తర్వాత BCG, పోలియో తదితర టీకాలన్నీ అయిన తర్వాత పుట్టిన వివరాలన్నీ కూడా పోర్టల్ నందు నమోదైన తర్వాత మిగతా 2,000 రూపాయలు అందించబడుతుంది. అదేవిధంగా 2వ కాన్పు

0: నన్ను ఆడపిల్ల జన్మింతే ఆ మహిళకు బిడ్డ పుట్టిన తర్వాత 6,000 రూపాయలు ఒకే వాయిదాలో అందించడం జరుగుతుంది.
1: మేడం, మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో కూడా వివరాలు తెలియజేస్తారా?
0: ఈ పథకం గురించి పూర్తి వివరాలు అంగన్వాడీ కార్యకర్త తన అంగన్వాడీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి వివరంగా చెబుతుంది. గర్భవతి నమోదు అనేది తను ఖచ్చితంగా చేసుకుంటుంది. గృహ సందర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా తెలియచేస్తుంది. తన పరిధిలో ఎవరైనా గర్భవతులు ఉంటే వెంటనే నమోదు చేసుకుని వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అనేది కూడా తెలియజేస్తుంది. తను గర్భవతిగా నమోదు చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా అర్హత కలిగిన పత్రాలు ఉంటే ఎమ్మటే ఆమెని పిఎంఈవైకి తనే రిజిస్టర్ చేస్తుంది. కాబట్టి ఆళ్ళు ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆమె పరిధిలో లేక వేరే చోట ఎక్కడైనా ఉంటే అర్హత కలిగిన వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా పిఎంఈవై యాప్ ద్వారా నమోదు చేసుకోమని తెలియజేస్తుంది.
1: మేడం, మరి ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది తల్లి మరియు శిశు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమైన సంక్షేమ పథకం కదా మేడం? మరి ఐసిడిఎస్ ద్వారా ఎటువంటి సేవలను అందిస్తున్నారో తెలియజేస్తారా?
0: పిఎంఈవై ద్వారా నమోదైన గర్భవతి బాలింతలకి ఐసిడిఎస్ ద్వారా పోషకాహారము మరియు ఆరోగ్య సేవలు అందిస్తారు. ఆర్థిక సహాయము అందించడం ఒకటే కాకుండా ఇతర సేవలు కూడా ముఖ్యమైనవి కాబట్టి ఐసిడిఎస్ తరపున అందించే సేవలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి.
1: మేడం, మరి అవసరమైన పూర్తి పత్రాలు ఏమేమి కావాలో తెలియజేస్తారా?
0: పిఎంఈవైకి దరఖాస్తు చేసుకున్నట్టుకు మొదట ఆధార్ కార్డులు అనేవి చాలా ముఖ్యము. తల్లి మరియు తండ్రి ఇద్దరి ఆధార్ కార్డులు, అంటే గర్భవతి, గర్భవతి యొక్క భర్త ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు, అంటే తను ఈ అమౌంట్ని వాళ్ళ అకౌంట్లోకి వేస్తారు కాబట్టి తనకు ఖచ్చితంగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాని యొక్క మొదటి పేజీ జీరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గర్భవతికి వైద్య పరీక్షలు, టీకాలు వివరాలు నమోదు చేసిన తల్లి బిడ్డ సంరక్షణ కార్డు, ఎంసీపీ కార్డు అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు ఇతర గుర్తింపు కార్డులు, అంటే రేషన్ కార్డు కానీ, లేబర్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఇంకేదన్నా బీపీఎల్కి సంబంధించిన ఒక కార్డు అనేది ఖచ్చితంగా దరఖాస్తు ఫామ్ 1A పాటు ఇవ్వవలసి ఉంటుంది. ఇది అంగన్వాడీ కార్యకర్తకు ఇవ్వాలి.
1: మేడం, మరి పిఎంఈవై పథకం మరియు ఐసిడిఎస్ మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది?
0: పిఎంఈవై పథకము ద్వారా ఆర్థిక సహాయం అందిస్తే ఐసిడిఎస్ ద్వారా గర్భవతి పోషకాహార లోపం లేకుండా పోషకాహారం అందించడం జరుగుతుంది. అలాగే తన ఆరోగ్య సంరక్షణ కోసం టీకాలు, అంటే ఫస్ట్ 4 నెలల పూర్తయినమ్మటే టీటీ వేయించటము వైద్య ఆరోగ్య డిపార్ట్మెంట్ ద్వారా, తదుపరి బిడ్డ పుట్టిన తర్వాత బీసీజీ, పోలియో ఇవన్నీ కూడా టీకాలు వేయించటము, బిడ్డ ఆరోగ్య సంరక్షణ, తల్లి ఆరోగ్య సంరక్షణ కాపాడటానికి ఏమేమి సేవలు అవసరమో అవన్నీ అందించటం జరుగుతుంది. కాబట్టి ఈ పిఎంఈవై ఐసిడిఎస్కు అవినావ సంబంధం అనేది ఖచ్చితంగా ఉంది.
1: పిఎంఈవై కింద నగదు బదిలీ అవుతుంది కదా, అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా గర్భవతికి చేరుతుంది మేడం?
0: అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భవతిగా నమోదైనప్పుడు ఆమె పోషణ ట్రాకర్ యాప్ నందు నమోదు చేయబడుతుంది. అప్పుడు ఆమె అర్హత కలిగిన గర్భవతి అయితే అంగన్వాడీ కార్యకర్త దరఖాస్తు ఫామ్తో పాటు ఏమేమి ఇవ్వాలి అనిసిన పత్రాలను తీసుకుని పిఎంఈవైలో నమోదు చేస్తుంది. చేసిన తర్వాత ఆమె యాంటీనేటల్ చెకప్ అయిన తేదీ కనుక అందులో నమోదై ఉండి ఆమె ఆరోగ్యంగా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు ఆమెకి మొదటి విడత నగదు 3,000 రూపాయలు నేరుగా గర్భిణీ స్త్రీ యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్కి రిజర్వ్ బ్యాంకు ద్వారానే నమోదు చేయబడుతుంది. దానికోసం అంగన్వాడీ కార్యకర్త తను నమోదు చేసుకున్న వివరాలన్నీ కూడా పిఎంఈవై యాప్లో సూపర్వైజర్కి అప్రూవల్ కోసం పంపిస్తుంది. ఆ సూపర్వైజరు అర్హత కలిగిన పత్రాలన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా సరిచూసుకుని దాన్ని పై అధికారి అయిన సిడిపిఓ లాగిన్కి పంపించడం జరుగుతుంది. సిడిపిఓ తన లాగిన్లో ఉన్నవన్నీ చెక్ చేసుకుని పత్రాలు దాన్ని ముందు అప్రూవ్ చేసి తర్వాత పేమెంట్ కోసం గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ అంతా అయిన తర్వాత నేరుగా గర్భవతి యొక్క

0: లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్కి ఈ నగదును ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.
1: మేడం, మరి అంతిమంగా ఈ పథకం అనేది మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు మేడం?
0: ముఖ్యంగా గర్భవతులు బాలింతల యొక్క ఆర్థిక చేయూత కోసం ఇది అమలు చేయటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు గర్భధారణ సమయంలో పాక్షికంగా కోల్పోయే వేతనాన్ని భర్తీ చేయటానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మన గౌరవనీయులైన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రతి గర్భవతి కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తన అర్హత కలిగిన వెంటనే దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తన పేరు నమోదు చేయించుకోవటం ద్వారా ఈ పథకం యొక్క సంబంధించిన ప్రతి లక్ష్యాన్ని ఆమె లబ్ధి పొందే విధంగా చూసుకోవాలి. తను ఆరోగ్యవంతమైన తల్లి మరియు తను ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తూ ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని కోరు.
1: ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గురించి చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా.
2: ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త గాయం లక్ష్మీ భార్గవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

మీరింతవరకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలన శీర్షికన ఒక ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:30 తెలుగులో జాతి వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో.

0: ఆకాశవాణి
1: దిగ్విజయ పాలన. కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.
0: ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ అభివృద్ధి పదంలో చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాల గురించి తెలుసుకుందాం.
1: భారతదేశానికి తూర్పు ద్వారంగా, ప్రకృతి సౌందర్యానికి నిలయంగా, విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా పేరొందిన ఈశాన్య భారతం దేశ అభివృద్ధిలో అత్యంత కీలకమైన ప్రాంతం. అరుణాచల ప్రదేశ్, అస్సోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలను కలిపి అష్టలక్ష్మిగా పిలుస్తారు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. రహదారులు, రైల్వేలు, విమానయానం, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, పరిశ్రమలు, డిజిటల్ కనెక్టివిటీ ఇలాంటి రంగాలలో అనేక కార్యక్రమాలు అమలు చేసింది. 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని జాతీయ ప్రాధాన్యతగా గుర్తించింది. కేంద్ర మంత్రులు తరచూ ఈ ప్రాంతాన్ని సందర్శించడం, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం పెంచడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు వేగం తీసుకువచ్చింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఈశాన్య ప్రాంతాన్ని ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానం చేస్తూ వాణిజ్యం, పర్యాటక అవకాశాలను విస్తరించింది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి హయాంలో రైల్వే విద్యుదీకరణ, రహదారి ప్రాజెక్టులు, శాంతి ఒప్పందాలు, డిజిటల్ కనెక్టివిటీ, సంక్షేమ పథకాల ద్వారా ఈశాన్య భారతదేశం వేగవంతమైన అభివృద్ధిని సాధించిందని చెప్పవచ్చు. ఈ వృద్ధిగాథకు ప్రధాన చోదక శక్తి

0: వేగవంతమైన మౌలిక సదుపాయాల విస్తరణే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విడుదల చేసిన దేశ నిర్మాణమే ధ్యేయం అనే పుస్తకంలో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో 4170 కిలోమీటర్ల రైల్వే లైన్లను విద్యుతీకరించినట్లు పేర్కొంది. సేలా సొరంగం తవాంగ్కు అన్ని కాలాల్లోనూ ప్రవేశాన్ని మెరుగుపరచగా ప్రధాన రహదారి వాయు జల ప్రాజెక్టులు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో సంబంధాలను బలోపేతం చేశాయి. ఈశాన్య ప్రాంతంలో హింసను తగ్గించి సాధారణ పరిస్థితులను నెలకొల్పినట్లు ప్రభుత్వం పేర్కొంది. 10,000 మందికి పైగా తిరుగుబాటుదారులు లొంగిపోయారని, 12 శాంతి ఒప్పందాలపై సంతకాలు జరిగాయని పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో మణిపూర్, మేఘాలయ, మిజోరాంలకు చేరిన మొదటి సరుకు రవాణా రైళ్లను ప్రభుత్వం అందించింది. అదే సమయంలో పర్యాటకం, వాణిజ్యం, యువత అవకాశాలు విస్తరించాయి. రోడ్లు, విద్యుత్, లాజిస్టిక్స్, పర్యాటకంతో సహా ఆ ప్రాంతంలో బలమైన బడ్జెట్లు, మరిన్ని ప్రాజెక్టులు, పెరిగిన పెట్టుబడులను ఇది హైలైట్ చేస్తుంది. మారుమూల మరియు గిరిజన ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, గృహవసతి, ప్రభుత్వ పథకాలకు మెరుగైన ప్రాప్యత, సంక్షేమ ప్రయోజనాలను కూడా ఇది నొక్కి చెబుతుంది. ఈశాన్య ప్రాంతం అభివృద్ధిని వేగవంతం చేయడానికి పిఎం డివైన్ ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్ ఈ పథకం కింద 6,600 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సిక్కింను ప్రపంచంలోనే మొట్టమొదటి 100% సేంద్రీయ రాష్ట్రంగా మార్చడం, ఆ ప్రాంతమంతా మొబైల్ కవరేజీని 96% విస్తరించడం, సౌభాగ్య పథకం కింద 100% గృహాలకు విద్యుత్ పంపిణీ చేయడం వంటివి ప్రభుత్వం సాధించిన ఇతర కీలక విజయాలు. జాతీయ రహదారి నెట్వర్క్లు 2014లో 10,957 కిలోమీటర్ల నుండి 16,027 కిలోమీటర్లకు పైగా పెరిగాయి. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 9 నుండి 17కు పెరిగింది. వీటిలో అరుణాచల ప్రదేశ్లోని హోలోంగి విమానాశ్రయం మరియు సిక్కింలోని ప్యాక్యోంగ్ విమానాశ్రయం కూడా ఉన్నాయి. రాజధానులను నేరుగా జాతీయ రైల్వే నెట్వర్క్ అనుసంధానిస్తున్నారు. మిజోరాంలోని బైరాబి సెరాన్ లైన్ మరియు అరుణాచల ప్రదేశ్లోని అన్ని కాలాలకు అనువైన సేలా టన్నెల్ వంటివి ముఖ్యమైన మైలురాళ్ళు. అస్సాంలో ఒక ప్రధాన టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ప్లాంటు నిర్మాణంతో ఈ ప్రాంతం ఒక హరిత కేంద్రంగా మరియు కీలకమైన ఆధునిక తయారీ కేంద్రంగా ఆవిర్భవించింది. పిఎం డివైన్ నార్త్ ఈస్ట్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ ఇలాంటి లక్షిత విధానాలు సమ్మిళిత వృద్ధిని ముందుకు నడిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఈశాన్య భారతదేశంలో రహదారులు, రైల్వేలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరియు ప్రత్యేక అభివృద్ధి పథకాల ద్వారా గణనీయమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించి ఘన విజయం సాధించింది. పిఎం డివైన్ వంటి పథకాలు ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారాయి. ఎన్డీఏ ప్రభుత్వం గత 12 సంవత్సరాల పాలనలో ఈశాన్య భారతం మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, పరిశ్రమలు, డిజిటల్ కనెక్టివిటీ, శాంతి భద్రత ఇలాంటి అనేక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించింది. అష్టలక్ష్మిగా పిలువబడే ఈ ప్రాంతం ఇప్పుడు దేశ అభివృద్ధి ప్రయాణంలో మరింత కీలక పాత్ర పోషిస్తూ కొత్త అవకాశాల వైపు ముందుకు సాగుతుంది.
1: భారతదేశాన్ని డిజిటల్ శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశ అభివృద్ధిలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. 2015లో ప్రారంభమైన ఈ మహత్తర కార్యక్రమం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారతదేశాన్ని డిజిటల్ గా, శక్తివంతమైన సమాజంగా, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక డిజిటల్ సేవలు అభివృద్ధి చేయబడ్డాయి. వాటిలో యూపీఐ అత్యంత విజయవంతమైన వ్యవస్థగా గుర్తింపు పొందింది. అసలు యూపీఐ అంటే ఏమిటి? యూపీఐ అనేది మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంకు ఖాతాల మధ్య తక్షణ డబ్బు బదిలీ చేయడానికి రూపొందించిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. దీనిని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. యూపీఐ ద్వారా 24 గంటలు వారంలో ఏ రోజైనా సులభంగా డబ్బు పంపడం, స్వీకరించడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది. యూపీఐ యొక్క ప్రయోజనాలు: వేగవంతమైన లావాదేవీలు, కొన్ని సెకండ్లలోనే డబ్బు బదిలీ అవుతుంది, 24/7

0: అంటే సెలవు దినాల్లో కూడా పనిచేస్తుంది. సురక్షితమైన చెల్లింపులు, యూపీఐ పిన్ మరియు ఇతర భద్రతా విధానాలు వినియోగదారులను రక్షిస్తున్నాయి. నగదు అవసరం తగ్గింపు అవుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా చిన్న వ్యాపారులు, దుకాణదారులు కూడా డిజిటల్ చెల్లింపులను స్వీకరించగలుగుతున్నారు. ఆర్థిక స్వేచ్ఛ ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ బ్యాంకు విస్తరించడానికి సహాయపడింది. యూపీఐ భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి కారణమైంది. ఇది నగదు వినియోగాన్ని తగ్గించి పారదర్శకమైన లావాదేవీలను ప్రోత్సహించింది. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సంస్థల వరకు అందరూ కూడా యూపీఐని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం యూపీఐ ప్రపంచంలోని అతిపెద్ద రియల్ టైం డిజిటల్ చెల్లింపు వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. యూపీఐ సేవలు భారతదేశం బయట కూడా విస్తరిస్తున్నాయి. ఇటీవల కాంబోడియాతో సహా అనేక దేశాల్లో యూపీఐ ఆధారిత చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విదేశాలకు వెళ్లే భారతీయులకు చెల్లింపులు మరింత సులభమవుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో యూపీఐ ఒక కీలక సంస్కరణగా నిలిచింది. ఇది భారతదేశాన్ని నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించింది. వేగం, సౌలభ్యం, భద్రత మరియు అందుబాటు కారణంగా యూపీఐ నేడు కోట్లాది భారతీయుల దైనందిన జీవితంలో భాగమైంది.
1: స్వదేశీ సాంకేతికత, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, వేగవంతమైన ప్రయాణం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకున్న ఈ రైలు భారతదేశ ప్రగతికి ప్రతీకగా నిలిచింది. భారతదేశం స్వాతంత్రం పొందినప్పటి నుంచి రైల్వే వ్యవస్థ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. కాలానుగుణంగా సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే అనేక మార్పులు చేపట్టింది. ఈ క్రమంలోనే పూర్తిగా భారతదేశంలోనే రూపొందించిన సెమీ హైస్పీడు రైలును అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చింది. దీని ఫలితంగా 2018 ట్రైన్ 18 రూపుదిద్దుకుంది. తర్వాత దీనికి వందే భారత్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. వందే భారత్ అంటే భారతమాతకు వందనం అనే అర్థం. ఈ పేరు దేశభక్తిని, స్వదేశీ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో భారతీయ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఈ రైలును రూపొందించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లో అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వేగంగా వేగం అందుకోవడం, తక్కువ సమయంలో బ్రేక్ వేయడం దీని ప్రత్యేకత. రైల్లోని కోచులు పూర్తిగా ఎయిర్ కండిషనర్డ్గా ఉంటాయి. ఆటోమేటిక్ డోర్లు ప్రయాణికుల భద్రతను పెంచుతాయి. జీపీఎస్ ఆధారిత ప్రయాణ సమాచార వ్యవస్థ ద్వారా రైలు ఎక్కడ ఉందో, తదుపరి స్టేషన్ ఏదో ప్రయాణికులకు తెలియజేస్తుంది. సౌకర్యవంతమైన సీట్లు, వైఫై సదుపాయం, ఎల్ఈడి లైటింగ్, సీసీటీవీ కెమెరాలు ఇలాంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. వందే భారత్ రైలు భద్రతా విషయంలో కూడా అత్యంత ఆధునికంగా రూపొందించబడింది. ఈ రైలు కోచులు స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించబడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల రక్షణ కోసం ప్రత్యేక భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలను గుర్తించే సెన్సార్లు, అత్యవసర సమాచార వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. డ్రైవర్కు రియల్ టైం సమాచారం అందించే ఆధునిక నియంత్రణ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. భారతీయ రైల్వేలో భద్రతా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో వందే భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. నేటి ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమైన అంశం. వందే భారత్ ఎక్స్ప్రెస్ శక్తి పొదుపు సాంకేతికతతో రూపొందించబడింది. రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ ద్వారా విద్యుత్ను ఆదా చేస్తుంది. బయోవ్యాక్యూమ్ టాయిలెట్లు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. తక్కువ శబ్దం, తక్కువ కాలుష్యం ఉత్పత్తి చేయడం వల్ల ఇది పర్యావరణానికి అనుకూలమైన రైలుగా గుర్తింపు పొందింది. వందే భారత్లో ప్రయాణం అంటే ఒక కొత్త అనుభూతి. విమాన ప్రయాణానికి సమానమైన సౌకర్యాలు ఇందులో లభిస్తాయి. విశాలమైన కిటికీలు, సౌకర్యవంతమైన సీట్లు, శుభ్రమైన వాతావరణం ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి. రైలు ప్రయాణ సమయంలో కంపనాలు తక్కువగా ఉండడం వల్ల సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. వందే భారత్ కేవలం ఒక రైలు మాత్రమే కాదు, ఇది భారతదేశ సాంకేతిక సామర్థ్యానికి, స్వదేశీ తయారీ నైపుణ్యానికి ప్రతీక. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఇది ఒక విజయవంతమైన ఉదాహరణ. ఈ రైలు దేశంలోని ప్రధాన నగరాలను వేగంగా అనుసంధానిస్తూ వ్యాపారం, పర్యాటకం,

0: ఉపాధి అవకాశాల అభివృద్ధికి తోడ్పడుతుంది. భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో వందే భారత్ సేవలు విస్తరించనున్నాయి. ఇది భారతీయ రైల్వే ఆధునీకరణలో ఒక చారిత్రాత్మక అడుగుగా నిలిచిపోతుంది. స్వదేశీ సాంకేతికత, ఆధునిక సదుపాయాలు, వేగం, భద్రత మరియు ప్రయాణికుల సౌకర్యాలను సమన్వయం చేస్తూ భారతదేశ ప్రగతికి ప్రతీకగా నిలుస్తున్న వందే భారత్ నిజంగా దేశ గర్వకారణం.
1: మీరిప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశాభివృద్ధి పదంలో చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు మరియు సాధించిన విజయాల గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై జరిగిన దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానాన్ని వడోదరలో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వార్తల వివరాలు. వికసిత్ భారత దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం ప్రధాని అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో అనిశ్చితి, అస్థిరతలు ఉన్నప్పటికీ భారతదేశం ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో వృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. వికసిత్ భారత దార్శనికత దిశగా రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవడానికి, కలిసి పనిచేయడానికి వీలు కల్పించే ఒక సహకార వేదికగా నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదన్నారు. నాణ్యమైన విద్య, డిమాండ్కు అనుగుణమైన నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా దేశ యువతకు సరైన వాతావరణాన్ని కల్పించడం వంటివి ప్రాధాన్యత కలిగి ఉండాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సాధికారిత పొందిన యువతే వికసిత్ భారత ప్రస్థానానికి చోదక శక్తిగా మారుతారని పేర్కొన్నారు. వృద్ధి, ఎగుమతులకు కొత్త

0: అవకాశాలను సృష్టించేందుకు భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని చెప్పారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై చేస్తున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ ఘటనలో ముగ్గురు భారతీయులను కోల్పోవడం పట్ల నిరసన వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ విషయమై భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధులను పిలిచి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒమన్ తీర ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితమే ఈ దాడులని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చర్చలు దౌత్యం అవసరమని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ,
1: High importance to the welfare and well-being of our seafarer community. We need not re-emphasize this point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman, in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the

0: అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ విషయమై భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధులను పిలిచి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒమన్ తీర ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితమే ఈ దాడులని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చర్చలు దౌత్యం అవసరమని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ,
1: High importance to the welfare and well-being of our seafarer community. We need not re-emphasize this point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman, in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome and a direct result of the ongoing conflict in the region. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: దాడులకు సంబంధించిన వివరాలను వాటర్ హెవుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ముఖేష్ మంగల్ వెల్లడించారు. ఈ నెల 8 నుంచి దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ రోజున మారివెక్స్ నౌకలు మంటలు చెలరేగాయని, అందులోని 24 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. జూన్10 సెబిటే వాణిజ్య నౌకను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుందన్నారు. అలాగే ఈరోజు ఎంటీ జలవీర్ నౌకను లక్ష్యం చేసుకున్నారని, అందులోని 20 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. జైసల్మేర్ జిల్లాలోని రామ్గఢ్లో 20 kW ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణం నుండి వర్చువల్గా ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ కొత్త ట్రాన్స్మిటర్ ఏర్పాటుతో రాజస్థాన్లో ట్రాన్స్మిటర్ల సంఖ్య 39 చేరుకుంది. ఈ కార్యక్రమంలో ప్రసార భారతి చైర్మన్ ప్రసూన్ జోషి, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కాశ్మీర్తో సహా దేశంలోని మొత్తం సరిహద్దు ప్రాంతాలకు సమగ్ర సమాచారాన్ని అందించడమే ఈ ప్రణాళిక లక్ష్యమని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: आज जो बॉर्डर इलाके का एक एफएम ट्रांसमीटर चालू हुआ है, इसके पीछे थॉट प्रोसेस, सूचना संपर्क विभाग, आकाशवाणी का प्रसार, वो सब ठीक है. हमारे पूरे बॉर्डर एरिया को हमें कंप्लीट आकाशवाणी दूरदर्शन से पूरी तरह से कवरेज करना है, कंप्लीट अपना जम्मू कश्मीर तक. जो भी एरिया में यहाँ पर भी कोई गैप हो बॉर्डर एरिया में, तो दूरदर्शन और आकाशवाणी का कहीं पर भी कोई भी गैप हो, उस गैप को हमें फिलअप करना है. और जैसलमेर जिले का करीब करीब 20,000 स्क्वायर किलोमीटर क्षेत्रफल, 80 किलोमीटर का रेडियस कवर करके ये ट्रांसमीटर सब जगह पहुंचाएगा विश्व की हमारी संस्कृति की बात को.
0: భారతీయ విమానయాన రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానం తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈరోజు గుజరాత్లోని వడోదర్లో ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి ఈ చారిత్రాత్మక తొలి విమాన ప్రయాణం సాగింది. దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక విమానం ఆకాశంలోకి ఎగరడం మాత్రమే కాదని, ఏరోస్పేస్ తయారీ రంగంలో దేశ శక్తి సామర్థ్యాలను ఇది ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 14 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనున్న 52వ G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి ఎవియా నగరానికి వెళ్లనున్నారని తెలిపారు. ఈ సమావేశానికి భారతదేశాన్ని భాగస్వామ్య దేశంగా ఆహ్వానించారని చెప్పారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే ప్రపంచ నాయకులతో భారతదేశానికి, అలాగే గ్లోబల్ సౌత్కు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ప్రధాని చర్చించడానికి ఈ పర్యటన ఒక అవకాశాన్ని కల్పిస్తుందని సిబి జార్జ్ పేర్కొంటూ,
3: Prime Minister will also interact with Slovak business leaders along with the Prime Minister of Slovakia to deepen economic engagement, boost investment flows and expand cooperation across important sectors such as transportation, renewable energy, emerging technology and defense production. Prime Minister will also hold talks with the President of Slovakia, Mr. Peter Pellegrini at the Presidential Palace. President will host a state banquet in honor of the Prime Minister.
0: రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని వారి

జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ఆహార భద్రత, పోషకాహారం, సమృద్ధికి రైతులు మూలస్తంభాలని సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధాని తెలిపారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులోకి రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వరి, గోధుమల ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయం భారతదేశ ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, దేశ రైతులకు సాధికారత కల్పిస్తుందన్నారు. రైతులు తమ అంకితభావం, పట్టుదలతో దేశ ప్రగతికి నిరంతరం చోదక శక్తిగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ రికార్డు స్థాయి ఉత్పత్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని రైతు కేంద్రీకృత కార్యక్రమాల పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73,983 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 151 పాయింట్ల నష్టంతో 73,832 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 53 పాయింట్లు నష్టపోయి 23,161 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.75 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $92 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర $4,092 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై జరిగిన దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C-295 సైనిక రవాణా విమానాన్ని వడోదరలో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

దాగుడుమూతలు చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, హిందీలో వార్తలు, అనంతరం 9 గంటలకు News@9 ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9:15 స్పాట్లైట్, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాల కార్యక్రమం వింటారు. ముందుగా అభి చిత్రం నుంచి సాగర్ సుమంగళి ఆలపించిన గీతం వింటారు.

స్వరమాలిక వింటున్నారు. తరువాత అభిలాష చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి జలం రక్షతి రక్షితం సంగీత రూపకం, రచన డాక్టర్ కేవీఎస్ ఆచార్య, సంగీతం శ్రీ మోదుమూడి సుధాకర్, నిర్వహణ శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి. వినండి జలం రక్షతి రక్షితం సంగీత రూపకం.
2: సుమిత్రానాభవోషధయస్తంతు దుర్మిత్రా తస్మై భూయాసు ఆపస్తర్వస్య భేషజేః తాస్తే కృణ్వంతు భేషజం ఆపోహిష్ఠామయోభవస్థాన ఊర్జే దధాతన మహేరనాగచక్షసే యోవస్యవత మోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ భూయశ్చక్షయా యజన్వథా ఆపో జనగథాచనః.

అనాది కాలం నుండి మానవుడు నీటిని దేవతగా భావించి పూజిస్తున్నాడు. నదులకు మ్రొక్కి ఆరాధిస్తున్నాడు. నదుల జన్మస్థలాల్ని పవిత్రమైన పుణ్యస్థలాలుగా సంభావించి సందర్శిస్తున్నాడు. పంచభూతాలలో అత్యంత ప్రధానమైన ఆ జలదేవతకు శతసహస్ర వందనాలు సమర్పిస్తున్నాడు.

నీరే ప్రాణాధారము అన్న సూక్తి అక్షర సత్యం. అంతటి విలువైన నీటిని మనం అజాగ్రత్త వల్ల వృధా చేసుకుంటున్నాము. ఫలితంగా నీటి కొరత వల్ల అల్లాడిపోతున్నాం. ఈ నీటి కొరతకు ఎన్నో ఎన్నెన్నో కారణాలు.

ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్యలలో కాలుష్యం ఒకటి. నింగిలో, నీటిలో, గాలిలో, నేలలో ఎక్కడ చూసినా భయంకరమైన కాలుష్యం. నీటి కాలుష్యం జల సమస్యను మరింత జటిలంగా మారుస్తోంది. మిగిలి ఉన్న కొద్దిపాటి నీటిని కూడా మనకు ఉపయోగపడకుండా చేస్తోంది. ఆ కాలుష్యం మూల కారణాలను తెలుసుకుని వాటిని నివారించడం మన అందరి తక్షణ కర్తవ్యం.

యజ్ఞయాగాలు ఆముష్మికమైన ఫలితాలను అందిస్తాయి. జలయజ్ఞం ఐహికమైన ఫలితాన్ని అందించి జలవనరులను పెంచుతుంది. ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. కురిసిన ప్రతి బొట్టు భద్రపరచుకుని భూమిలోని నీటిపొరను తగ్గకుండా చూడాలి.

ఉప్పొంగే నదుల జలాల్ని ఉప్పు సముద్రం పాలు కాకుండా సాగుభూమి వైపు మళ్లించి సత్ఫలితాలను అందించే మహోపకరణాలు ఆనకట్టలు. అవి నదులకు ఆభరణాలు, సుజలాం సుఫలాం అన్న భారతమాత స్థుతిని నిజం చేసే సాధనాలు. భావితరాలకు అవే కోటి వరాలు.

కేవలం నదులకు ఆనకట్టలు కడితేనే నీటి సమస్య తీరిపోదు. అతివృష్టి అనావృష్టుల వల్ల వచ్చే ఉపద్రవాలను కూడా నివారించటానికి ప్రయత్నించాలి. పొంగి పొరలే నదుల వరద నీటిని కృంగి కృషించిన నదుల్లోకి మళ్లించాలి. ఇందుకు నదుల అనుసంధానం ఒకటే నాణ్యమైన తరుణోపాయం.

ఇందుకు ప్రభుత్వాలు తమ ప్రయత్నాలు ప్రారంభించాయి. దానికి ప్రజల సహకారం కూడా కావాలి. హక్కులతో పాటు బాధ్యతలను తెలుసుకుని సమన్వయ ధోరణితో మెలగాలి. అప్పుడే ఈ జల సమస్య తీరుతుంది.

జలం రక్షతి రక్షితం సంగీత రూపకం విన్నారు. రచన డాక్టర్ కేవీఎస్ ఆచార్య. సంగీతం శ్రీ మోదుమూడి సుధాకర్. నిర్వహణ శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఆపాత మధురాలు తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఆరాధన చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన గీతం వింటారు.

ఆపాత మధురాలు వింటున్నారు పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం. తరువాత చిట్టి చెల్లెలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు వింటున్నారు. పాత తెలుగు సినిమా పాటలు. ఇప్పుడు రాజమకుటం చిత్రం కోసం పి. సుశీల ఆల్పించిన

ఆపాత మధురాలు వింటున్నారు, పాత తెలుగు సినిమా పాటలు. ఇప్పుడు ఏకవీర చిత్రం కోసం ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు వింటున్నారు. పాత తెలుగు సినిమా పాటలు. ఇప్పుడు పాండవ వనవాసం చిత్రం కోసం ఘంటసాల, పి. సుశీల ఆలపించిన గీతం వింటారు.

ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తరువాత దసరా బుల్లోడు చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తర్వాత అగ్గిపిడుగు చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి ఆలపించిన పాట వింటారు.

మీరింతవరకు ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు కార్యక్రమం విన్నారు. సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: contesting candidates. Minister of State for Chemical and Fertilizers Anupriya Patel today said that biopharmaceuticals are shaping the future of modern healthcare and India is well positioned to emerge as a global leader in the sector. Addressing the second Pharma Summit and Awards 2026 organized by ASSOCHAM in New Delhi, the minister highlighted that Biopharma Shakti initiative envisages the launch of 100 biologics by 2047, contributing to the vision of Viksit Bharat and Swasth Bharat. Ms. Patel said the government has created strong funding and policy pathways across the pharmaceutical value chain. She further highlighted the growing importance of advanced therapies and noted that initiatives such as the PRIP scheme, National Biopharma Mission, are helping create a robust ecosystem for innovation, research and manufacturing. In badminton, PV Sindhu and Tanvi Sharma advanced to the women's single quarterfinals of the Australian Open in Sydney today. Sports fans across the world are set for a month-long football spectacle as the 2026 FIFA World Cup kicks off tonight at the historic Estadio Azteca in Mexico City. In the opening match, hosts Mexico will take on South Africa in a Group A clash. The match begins at 12:30 a.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వార్తలు విన్నారు. ఇక రేపటి ప్రసార విశేషాల్లో కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం శీర్షికన ఐక్యతను పెంచి అనే బృందగానం వింటారు. రచన శ్రీ ఎస్విఎల్ నరసింహారావు, సంగీతం శ్రీ జీవి రామచంద్రరావు. 6:10 ప్రసారమయ్యే భక్తరంజనిలో శ్రీ ఓగిరాల వీరరాఘవ శర్మ కృత దేవీ గానసుధ వింటారు. రెండవ అంశంగా నాతియా కలం వింటారు. 6:30 చింతన కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత శ్రీమతి సంసాద్ యాసిన్ ఖాన్. 6:35 పొలం పనులు కార్యక్రమంలో విత్తన శుద్ధులు వాడుక ఉపయోగాలు గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ప్రసంగం వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినోత్సవంపై వ్యాఖ్యానం వింటారు. అనంతరం పాలకోడేటి శ్యామలాంబ జయంతి సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అలాగే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం, గాంధీ మార్గం, పుష్పాంజలి వింటారు. ఉదయం 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో డాక్టర్ శ్రీమతి సరస్వతి విద్యార్థి గానం వింటారు. వయలిన్పై శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. 8:59 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటారు. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:00 మధురిమ తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమం. 12:40 హిందీ చలనచిత్ర గీతాలు వింటారు. 1:33 మహిళావాణి కార్యక్రమంలో పిల్లల్ని పనికి కాదు బడికి పంపుదాం అనే అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి సంభాషణ వింటారు. ఒక్క 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో శ్రీమతి డాక్టర్ సరస్వతి విద్యార్థి గానం వింటారు. ఇక రేపటి సాయంత్ర ప్రసారాల్లో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. 5:30 సంధ్యారాగాలు తెలుగు సినిమా మధురమైన పాటలు వింటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో శ్రీ వెంటూరి దుర్గా సాహెబ్ డోలు లైవ్ విన్యాసం, అలాగే ఫిట్నెస్ మంత్ర వికాసంలో అటల్ పెన్షన్ యోజన గురించి తెలుసుకుంటారు. 7:15 పల్లెసీమల కార్యక్రమంలో ముందు జాగ్రత్తలతో పురుగు నివారణ సాధ్యం అనే అంశంపై కాకినాడ జిల్లా ఏరువాక్ కేంద్రం పెద్దాపురం కోఆర్డినేటర్ అయిన డాక్టర్ ఏ సీతారామ శర్మ గారి ప్రసంగం వింటారు.

అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం గురించి ఆర్ పార్వతీగారు వివరిస్తారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ నుంచి రిలే. 8:00 స్వరమాలిక. 8:15 కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలన శీర్షికన ఒక ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 స్వరమాలిక. 10:00 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.7 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. ఆంధ్రా తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి ప్రత్యేక వాతావరణ హెచ్చరిక. తీరంలోనూ తీరం వెంబడి 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. ఈ వేగం 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. అందుచేత రాగల 5 రోజుల్లో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:15:51 కావస్తున్నాయి. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 మీడియం వేవ్ 323.6 మీటర్స్ అనగా 927 కిలోహెర్ట్స్పై, అలాగే ఎఫ్ఎం ప్రసారాలు 102 మెగాహెర్ట్స్పై ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.